ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శాఖ సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ నెల 9వ తేదీ మంగళవారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ప్రభాత ప్రసారం ప్రారంభం. సమయం సరిగ్గా 5:59 దాటి 2 సెకండ్లు. ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం ఢిల్లీ.

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇతి శ్రీబుధకౌశిక ముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం.

0: దీప్తం దధతమురుజటామండలం రామచంద్రం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఇంతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీరామరక్ష స్తోత్రం, అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 కి వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో నిన్న జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ 1 పరిధిలోని ల్యాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా క్రిందపడిన కారణంగా భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదం, ఉద్యోగుల మృతి చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర ఉక్కు మంత్రి

0: కుమారస్వామి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ఇస్తున్నట్లు తెలియజేస్తూ
1: My personal request to all our employees who are working here, don't be panic. We are with you. We are announcing 25 lakh crore rupees for each family. Not only regular employees, even outsource employees, PF, gratuity, everything other than this 25 lakhs they will get. We decided to free education to all their family members. One family will get one permanent job, even who are working outsources, that family also will get one permanent job. In all other, whatever, by giving all assistance, we are going to give it.
0: విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రమాద ఘటన వివరాలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలు, ప్రస్తుత పరిస్థితిని జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్తో కలిసి నిన్న పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు అందిస్తున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ
2: స్టీల్ మెల్టింగ్ షాప్ అండ్ ఎస్ఎంఎస్ యూనిట్ ఉంటుంది అనమాట. ఇక్కడ బ్లాస్ట్ అనేది జరిగింది. దాని వల్ల ఆ స్టీల్ ఏదైతే మనకి మెల్టింగ్ స్టీల్ ఉందో అది అక్కడ ఉన్న కార్మికుల మీద పడి అక్కడ వాళ్ళకి పూర్తిగా గాయాలు అవటం, చనిపోవటం కూడా జరిగింది. ఇక్కడ ఇమీడియట్ గా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేశాము. అక్కడ గాయపడిన వాళ్ళందరినీ కూడా స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే యాక్సిడెంట్ గల కారణాలు, ఎందుకు అది బ్లాస్ట్ జరిగింది అన్నది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందండి.
0: ప్రమాద ఘటన నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులకు సంబంధించిన వివరాల కోసం 0891259100, మరో నంబర్ 0891259102 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మియాపూర్లోని సైబరాబాద్ నగరపాలక సంస్థ సీఎంసీ నూతన కార్యాలయం సహా పలు అభివృద్ది పనులకు దృశ్య మాధ్యమ విధానంలో ఆయన నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్దిని ముందుకు తీసుకువెళ్లడానికి నగరాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించామని అన్నారు. సైబరాబాద్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి నీటి నమూనాలపై రాష్ట కాలుష్య నియంత్రణ మండలి అందించిన నివేదికపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గోదావరి నదిలో పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటి కారణంగా కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరిందని తెలిపారు. అనుమతించదగిన పరిమితుల కంటే కాలుష్య కారకాలు అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. గోదావరి నది కలుషితమవుతున్నా నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నెలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ద్వారా జిల్లా వ్యవసాయ రంగానికి గణనీయమైన ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. యూరియా, డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీహార్లో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందినవారు మృతి చెందడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేస్తూ
3: బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి బస్సు ప్రమాదం

0: లో ఒక వంట మనిషి, ఒక టూర్ అటెండెంట్, ఒక మహిళా యాత్రికురాలు, ఈ ముగ్గురు చనిపోయారు. అక్కడ గయా దగ్గర ఉన్నటువంటి ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. గాయపడిన యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం కూడా బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతూ అక్కడ ప్రయాణికులు ఏ విధంగా తిరిగి స్వస్థలాలకు చేరాలి, అలాగే చనిపోయినటువంటి ముగ్గురు బాడీలను కూడా ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
1: తెలంగాణలో ఇటీవల వెలుగు చూసిన రెండు ఎబోలా అనుమానిత కేసుల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎబోలా వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎబోలా నిర్ధారణకు అవసరమైన పరీక్షా కిట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిన్న రాష్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, టౌన్ హాల్ సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపానాలు మరింత చురుగ్గా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్, కర్నూలు జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.8 MHz పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తిరంగిణి కార్యక్రమంలో ఆరోగ్యమృతం శీర్షికన క్యాన్సర్ వ్యాధి లక్షణాలు నివారణ. ఈ అంశంపై ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి తరుణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ డి చంద్రశేఖరరావు. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇందులో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ ఆలపించిన అష్టపదులు వినవచ్చు. ఎనిమిది గంటల 15 నిమిషాలకు ఆంగ్లేయ వార్తలు, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కింద రిలే అవుతాయి. 12:00 వివిధ భారతి

ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ గంటలో రిలే అవుతాయి. 12:30 తెలుగు వార్తలు, 12:40 విద్యు వార్త ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కింద నుండి, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 విద్యు వార్త ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కింద రిలే అవుతాయి. 3:00 విద్యు వార్త కార్యక్రమాలు ముంబై కింద రిలే అవుతాయి. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వినవచ్చు. సాయంత్రం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం,

ఉత్తమలో తెలుగు సినీ గీతాలు వినవచ్చు. సాయంత్రం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.

7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు, 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయ తల కార్యక్రమం, 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ హైదరాబాద్ కింద రిలీజ్ అవుతుంది. రాత్రి 8 గంటలకు మనోరంజని. శ్రోతలు లేఖల ద్వారా ఇంకా వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం. 9 గంటలకు ఆంగ్లంల వార్తలు, 9:15 నిమిషాలకు స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం అండి. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10 గంటలకు మాతృ గీతాలు ప్రసారం అవుతాయి. ఇక 11:10 ప్రభుత్వ పాలనలో 12 సంవత్సరాలు ఈ అంశంపై ప్రత్యేక ద్విభాషా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం రిలీజ్ అవుతుంది. ఈ కార్యక్రమం రాత్రి 11:40 వరకు కొనసాగుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు డి వీణావాణి గారు.
1: రాష్ట్రంలో ధాన్యం మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో వరంగల్ జిల్లాలో ఇటీవల ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జూన్ మొదటి వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోళ్లు పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వరకు దేవాలయాలను అభివృద్ది చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆలయాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో కంచి పీఠాధిపతి విజయేంద్ర స్వామితో కలిసి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్ఐఆర్ 2026 ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై వరంగల్ జిల్లాలో ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పారదర్శకమైన ఓటరు జాబితాయే బలమైన పునాది అని, జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. బూత్ స్థాయి అధికారులు ఎన్యూమరేషన్ ఫారంలను పంపిణీ చేసి వివరాలు సేకరించాలని సూచించారు. నైరుతి రుతుపవనాల రాకను దృష్టిలో ఉంచుకుని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని పూర్తిగా సేకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ స్వయంగా సందర్శిస్తూ కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల భూసారం తగ్గి భవిష్యత్తులో దిగుబడులపై ప్రభావం పడుతుందని, ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. వరంగల్ ఓ సిటీలో నిర్మాణంలో ఉన్న నూతన కలెక్టరేట్ నిర్మాణం పనుల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ పనులన్నింటినీ వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు వీలుగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి

0: సౌందర్యీకరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట 2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పాఠశాల వయసు గల ప్రతి బిడ్డను బడిలో చేర్పించాలని, బడి మానివేసిన పిల్లలను తిరిగి బడిబాట పట్టించాలని ఆదేశించారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 10% విద్యార్థుల నమోదు పెంచడమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలు ఘనంగా జరిగాయి. నూతన మహిళా శక్తి భవనాల నిర్మాణానికి భూమి పూజలు నిర్వహించారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా కోట్లాది రూపాయల రుణాలను, వడ్డీలేని నిధులను అందజేశారు. మహిళా సాధికారత, చట్టాలపై అవగాహన కల్పించేందుకు బాలికల మాక్ పార్లమెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరంగల్ జిల్లాలోని చారిత్రక పర్యాటక ప్రదేశాల ప్రాచుర్యం కోసం అన్ హిస్టరీ ఆఫ్ హెరిటేజ్ సైట్ టూరిస్ట్ ప్లేస్ కాంపిటీషన్ 2026 నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని చారిత్రక ప్రాంతాలను సందర్శించి జియో ట్యాగింగ్ చేసిన సెల్ఫీలు, ఫోటోలు, కుటుంబంతో కలిసి తీసిన వీడియోలను పోటీకి పంపించాలని కోరారు. ఈ పోటీల్లో ఎంపిక చేసిన ఉత్తమ వీడియోలకు ప్రథమ బహుమతిగా 15,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 10,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 5,000 రూపాయల నగదు అందజేయనున్నారు. ఆసక్తి గలవారు తమ ఫోటోలు, వీడియోలను జూన్ 12, 2026 లోపు పంపించవచ్చని తెలిపారు. రానున్న 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాబార్డ్ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ను ఇటీవల వరంగల్ జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఇందులో ప్రాధాన్యతా రంగానికి 8,648 కోట్ల రూపాయల కేటాయింపులు ప్రతిపాదించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో మొత్తం 9,274 కోట్ల రూపాయల రుణ ప్రణాళిక లక్ష్యానికి గాను బ్యాంకులు 10,179.37 కోట్ల రూపాయలను పంపిణీ చేసి లక్ష్యానికి మించి 109.76% రుణాల పంపిణీ చేసినట్టు కలెక్టర్ వెల్లడించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డిపిఆర్తో పాటు అభివృద్ది పనులు పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఉర్సు రంగ సముద్రం సుందరీకరణ, పిల్లల పార్కు, ప్లానిటోరియం పునరుద్ధరణపైన దృష్టి సారించాలని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2027లో ఉత్తమ ర్యాంకు సాధించాలన్నారు. వరంగల్ జిల్లాలో యువజన క్రీడా వారోత్సవాలు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ ఉత్సవాల్లో జిల్లా వ్యాప్తంగా గ్రామీణ క్రీడలు, సాంస్కృతిక పోటీలు విజయవంతంగా సాగాయి.
1: వరంగల్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు డి వీణావాణి గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్రాజ్ నిర్మల్. భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. న్యూఢిల్లీలో ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైష్ణవ్ మాట్లాడుతూ పౌర కేంద్రీకృత పాలన దిశగా భవిష్యత్తుకు ఈ పుష్కర కాలం ప్రతీక అని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో అనేక పరివర్తనలకు సాక్ష్యంగా నిలిచిందని చెబుతూ పేదలు, అణగారిన వర్గాల సంక్షేమంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు.
3: If you look at the journey of last 12 years, the change in people's lives which has happened at the grassroots level, that is really visible. Look at the way toilets brought dignity to women. Look at the way financial inclusion happened. More than 54 crore accounts opened in under the Jan Dhan Yojana. All those people today have access to investment opportunities, access to loans, access to saving instruments. That thing has entirely changed.
2: ఆత్మనిర్భర్

సైబర్ భారత్ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో గణనీయమైన విజయాన్ని సాధించామని చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి 6 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, సాయుధ బలగాలు హాజరయ్యారు. 7 కీర్తిచక్ర, 15 వీరచక్ర, 29 శౌర్యచక్ర పురస్కారాలను రాష్ట్రపతి ఈ సందర్భంగా అందించారు. నక్సల్స్ నిర్మూలన కార్యక్రమాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఛత్తీస్గఢ్కు చెందిన ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్కు, ఇన్స్పెక్టర్ రామేశ్వర ప్రసాద్ దేశ్ముఖ్లకు శౌర్యచక్ర ప్రదానం చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో చొరబాటుదారులను ప్రతిఘటించిన మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్కు శౌర్యచక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రమాదకర ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్ర గాయాలైనప్పటికీ కృషి చేసిన లాన్స్ నాయక్ మినాచి సుందరంకు, గగన్యాన్ మిషన్ల కార్యక్రమంలో పాల్గొన్న కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్కు కీర్తి చక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ చింగాంకలకు మరణానంతరం వీరచక్ర ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పిఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పిఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రసాద్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం, రక్షణ అందించేందుకు పిఎంఎస్ఎంఏ కార్యక్రమాన్ని రూపొందించారు. 2016 జూన్ 9 గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. ఈ సందర్భానికి గుర్తుగా ఒక ప్రత్యేక 75 రూపాయల నాణ్యాన్ని, 5 రూపాయల పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు టౌన్షిప్లోనే నివాసం కొనసాగించవచ్చునని, వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. బొకోరో ఉక్కు పరిశ్రమ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 3 బయట సభ్యులతో విచారణ బృందాన్ని ఏర్పరిచింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు చెందిన విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మరణించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 6 గాయపడ్డారు. కాస్టింగ్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు స్లైడ్ గేట్ దగ్గర ఒక్కసారి పేలుడు సంభవించిందని, దీంతో పైకప్పు వైపు పెద్ద ఎత్తున అగ్నిగోళాలు వ్యాపించాయని కేంద్ర ఉక్కు మంత్రి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి నరేంద్ర మోదీ ప్రకటించారు. స్థానిక అధికారులు అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని కోరారు. ఆవిష్కరణలు, ప్రపంచ భాగస్వామ్యం, అంతర్జాతీయ మార్కెట్ విస్తరణ వల్ల భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ రాబోయే 5 సంవత్సరాల్లో రెట్టింపు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఫార్మాస్యూటికల్ రంగ అంతర్జాతీయ కార్యక్రమంలో గోయల్ పాల్గొన్నారు. మన దేశం ఇటీవల 50 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో మన ఫార్మాస్యూటికల్ పరిశ్రమ మరింత విస్తృతి చెందుతుందని చెప్పారు. జనరిక్ మందుల విషయంలో సాంప్రదాయాలను కాదని, పరిశోధన ఆవిష్కరణలు అధిక విలువ కలిగిన

0: తయారీపై భారత్ దృష్టి సారిస్తుందని చెప్పారు. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో మన దేశం గణనీయ వాటా కలిగి ఉందని, అమెరికా వెలుపల ఎఫ్డీఏ ఆమోదిత తయారీ కేంద్రాలు మన దేశంలో అధికంగా ఉన్నాయని గోయల్ చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ముడి చమురు, ఎల్పిజి, సహజ వాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ,
1: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produce 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
0: రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపర్ణ శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులుగా పైగా ఉన్నట్లు అంచనా వేసిందని ఆమె తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్పిఎంఎస్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా ఎల్పిఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. భౌగోళిక గుర్తింపుతో కూడిన అస్సాం తేజ్పూర్ లిచి అంతర్జాతీయ విపణికి చేరుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. తేజ్పూర్ లిచి మొట్టమొదటి ఎగుమతి ఓడ దుబాయ్కి చేరుకుందని, వ్యవసాయ ఆహార పదార్థాల ఎగుమతి అభివృద్ధి అథారిటీ సహకారంతో ఈ ఎగుమతులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. విశేషాలు మరొకసారి. భారత్ సరికొత్త ఆవిష్కరణలతో, అవకాశాలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి వర్గల కేంద్రం.

0: ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య అమృతం శీర్షికన క్యాన్సర్ వ్యాధి లక్షణాలు నివారణ ఈ అంశంపై ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ బి తరుణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి చంద్రశేఖరరావు.
1: నమస్కారం. ఈనాటి ఆరోగ్యామృతం కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధి చికిత్స నివారణ ఉపాయాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ తరుణ్ రెడ్డి గారు మన స్టూడియోకి విచ్చేశారు. వారికి ఆకాశవాణి తరపున సాధారణంగా స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధి చికిత్స గురించి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, అసలు క్యాన్సర్ వ్యాధి అంటే ఏంటి?
2: క్యాన్సర్ అంటే మన బాడీలో ఒక టిష్యూ, అంటే ఏదైనా ఒక ఆర్గన్ నుంచి కానీ దేని నుంచి అన్కంట్రోల్డ్గా గ్రోత్ అవ్వడాన్ని క్యాన్సర్ అంటాం. గ్రోత్ అవ్వడము, గ్రోత్ అయ్యి అది వేరే దగ్గరికి స్ప్రెడ్ కావడాన్ని మనం క్యాన్సర్ అంటాం.
1: అంటే ఇప్పుడు శరీరంలో అంటే ఎక్కడ క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందంటారు?
2: మనకి క్యాన్సర్ వ్యాధి బాడీలో హెడ్ టు టో ఎనీ ఆర్గన్ లో కూడా క్యాన్సర్ రావచ్చు, ఇంక్లూడింగ్ హార్ట్, బ్రెయిన్, హెయిర్, స్కిన్,

0: అంతే, ఇక ప్రతి ఆర్గన్లో కూడా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మనకి బాడీలో లివింగ్ టిష్యూ ఉందో అక్కడ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండొచ్చు.
1: అంటే ఇప్పుడు శరీరంలో ఏ ప్రాంతాలైనా మన క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఒక మనిషికి క్యాన్సర్ వ్యాధి సోకింది అని మనం ఎట్లా డిటెక్ట్ చేయొచ్చు?
0: క్యాన్సర్ వచ్చింది అనడానికి కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నోటి క్యాన్సర్ అనుకోండి, చిన్న పుండులాగా స్టార్ట్ అవుతుంది, అల్సర్ లాగా స్కిన్ లో కానీ హెయిర్ లో కానీ సూపర్ఫిషియల్గా ఉండే వాటికి చిన్న అల్సర్ లాగా ఉంటాయి, పుండులాగా ఉంటాయి. ఇంకొకటి లంప్ అంటే గడ్డలాగా స్కిన్ కింద గడ్డల్లాగా ఉండడం కానీ లేకపోతే బ్రష్లో గడ్డల్లాగా ఉండడం కానీ ఉంటాయి. కొన్ని మోషన్లో బ్లడ్ పడడము, మనకి యోని అంటే సర్వైకల్ క్యాన్సర్ కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అయితే బ్లీడింగ్ అవ్వడము, యోని దగ్గర నుంచి బ్లీడింగ్ అవ్వడము, మోషన్లో రక్తం పడడము, దగ్గులో రక్తం పడడము, లేకపోతే కాఫ్ ఉండడము, కాఫ్ తగ్గకపోవడము, ఇలా ఏవైనా మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఒక గడ్డలాగానే ప్రజెంట్ అవుతాయి. అల్సర్తో పాటు గడ్డలాగా ఉండొచ్చు, లేకపోతే జనరల్ గడ్డలాగా ఉండొచ్చు, లేకపోతే బ్లీడింగ్ అవ్వచ్చు. ఇవి కామన్గా ఇవి సింటమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఏ సింటమ్స్ ఉండకపోవచ్చు ఎర్లీ స్టేజ్లో, ఎస్పెషల్లీ ఎర్లీ స్టేజ్లో కొన్నిసార్లు ఏ సింటమ్స్ ఉండకపోవచ్చు, కానీ యూజువల్లీ అయితే ఈ సింటమ్స్తో పేషెంట్స్ వస్తుంటారు మన దగ్గరికి.
1: అలాగే డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు ఈ లక్షణాలు అంటే అది క్యాన్సర్కి రిలేటెడ్ అని మనం ఎట్లా డిటెక్ట్ చేయొచ్చు?
0: ఫస్ట్ మనం చూస్తాం, చూడగానే మనకి కొన్నిసార్లు అర్థమవుతుంది, డెఫినెట్లీ చూడగానే ఇది హార్ట్ గా ఉంది. క్యారెక్టర్స్ దీన్ని చూడగానే అది బ్లీడ్ అవుతుంది, టచ్ చేస్తే బ్లీడ్ అవుతుందా లేదా, అది హార్డ్ ఇండ్యూరేషన్ ఉంటుంది, స్కిన్ కింద ఇట్లా హార్డ్ తెలుస్తుంది, ఇర్రెగ్యులర్ గా ఉంటుంది, ఫాస్ట్ గా గ్రో అవుతుంటది, చాలా వరకు క్యాన్సర్స్ పెయిన్ లెస్ ఉంటాయి. ఇవి చూడగానే మనకు ఫస్ట్ డౌట్ వస్తుంది. ఈ డౌట్ వచ్చిన తర్వాత మనం ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం చిన్న పీస్ తీస్తాం, ఆ పెద్ద గడ్డల నుంచి ఒక చిన్న పీస్ తీసి మనం టెస్ట్ పంపిస్తాం. సో బయాప్సీ ద్వారా మనము క్యాన్సర్ ని 100% డిటెక్ట్ చేయొచ్చు, ప్రూవ్ చేయొచ్చు మన ఇది క్యాన్సర్ అని. అండ్ ఇంకొకటి క్యాన్సర్లో కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నా కూడా, బ్రెస్ట్ క్యాన్సర్ కూడా చాలా టైప్స్ ఉంటాయి, అది ఏ టైప్ కూడా మనం బయాప్సీ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఈ టైప్స్ బట్టి మనకి ఎంత ప్రోగ్నోసిస్ అంటే అది ఎలా బిహేవ్ చేస్తుంది, అగ్రెసివ్ టైపా, స్లో గ్రోయింగ్ టైపా, ఇలాంటివన్నీ తెలుస్తుంటాయి.
1: డాక్టర్ గారు, అంటే ఇంత ముందు క్యాన్సర్ అంటే మనం రేర్ గా వినేవాళ్ళం, కానీ ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి అనేది జనరల్ గా కామన్ గా అందరి దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే క్యాన్సర్ వ్యాధి పెరగడానికి గల కారణం ఏంటి, అసలు ఎందుకు వస్తుంది అది?
0: ఇంతకుముందు ఉన్నట్టు మన ఎన్విరాన్మెంట్ లేదు, ఇంతకుముందు ఉన్న మన ఫుడ్ హ్యాబిట్స్ లేవు, ఇంతకుముందు ఉన్నట్టు మన లైఫ్ స్టైల్ లేదు. మనం లైఫ్ స్టైల్ మారింది, దాంతోపాటే డిసీజెస్ కూడా మారుతున్నాయి. క్యాన్సర్ అనే కాదు, చాలా డిసీజెస్ ఇంత ముందు కంటే ఇప్పుడు ఎక్కువైనాయి. ఎందుకు అంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. మన ఇప్పుడు ఆల్మోస్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్, వర్క్ చేసేది లేదు, ఎప్పుడు స్ట్రెస్, వర్క్ చేసిన వాళ్ళలో కూడా స్ట్రెస్ఫుల్ లైఫ్, ఫుడ్ హ్యాబిట్స్, ఎన్విరాన్మెంట్, పొల్యూషన్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్. మనం పిన్ పాయింట్ చేసి ఒకదాన్ని దీనివల్లే అవుతుందని మనం చెప్పలేము, కానీ ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇవన్నీ మనకి జీన్స్ మీద ఎఫెక్ట్ అవుతాయి. ఆఫ్టర్ బై బర్త్ లో చేంజెస్ లేకపోయినా కూడా ఓవర్ ద టైమ్ మనకి ఎన్విరాన్మెంటల్ ఈ అన్ని ఫ్యాక్టర్స్, ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల జీన్స్ మీద చేంజ్ అవుతుంది. ఆ జీన్స్ లో వచ్చిన చేంజ్ వల్లనే మనకి క్యాన్సర్ అనేది వస్తుంది.
1: అంటే మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితి,
0: వాతావరణము,
1: మన జీవనశైలి,
0: జీవనశైలి
1: మారడం వల్ల క్యాన్సర్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంత ముందు చెప్పినట్టు బయాప్సీ అన్నారు కదా, అంటే క్యాన్సర్ ని గుర్తించడానికి ప్రాథమికంగా బయాప్సీ చేస్తారన్నారు. అంటే ఏంటి అసలు బయాప్సీ అంటే ఏంటి? మనకి
0: బయాప్సీ అంటే మనకి ఆ గడ్డ ఉంటది ఎక్కడైతే మనం చూడగానే మనకి ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నోట్లో ఒక చిన్న గడ్డ లాగా ఉంది, చూస్తాం, చూడగానే డాక్టర్స్ కి అర్థమైతుంది ఇది క్యాన్సర్ లాగా ఉంది. సో మనం ఏం చేస్తాం, అందులోంచి చిన్న ఎడ్జ్ నుంచి చిన్న పీస్ తీసి మనం ల్యాబ్ కి పంపిస్తాం, దాన్ని బయాప్సీ అంటాం. సో ఆ ల్యాబ్ లో వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు ఇది బయాప్సియా కాదా. ప్రతి గడ్డలు క్యాన్సర్ అవ్వకపోవచ్చు, బట్ అది క్యాన్సరా కాదని బయాప్సీలో ఖచ్చితంగా నిర్ధారణ అవుతుంది.
1: అంటే మీరు చెప్పిన డాక్టర్ గారు, అంటే ఏదైనా గడ్డ రూపంలో ఉంటే అది క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేయడానికి బయాప్సీ వాడతాం. అట్లా గడ్డలాగా మనకి ఐడెంటిఫై కాకుండా కూడా ఏమైనా ఇతరత్ర క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందా?
0: గడ్డలాగా లేకుండా ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. మన క్యాన్సర్ లో మెయిన్ ఇష్యూ ఏంటంటే అది ఎర్లీగా డిటెక్ట్ కాదు.
1: ఓకే,
0: కొన్ని అయితాయి, డెఫినెట్లీ అయితాయి, దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ అనుకోండి, లంగ్ క్యాన్సర్, లివర్, పొట్టలో ఉన్న స్టొమక్, కోలాన్, ప్యాంక్రియాస్ ఇలాంటివి ఏంటంటే లోపడే ఉంటాయి. అవి చిన్న చిన్న గడ్డలాగా స్టార్ట్ అయినా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో రొటీన్ గా మనం చేయించుకోం కదా, స్క్రీనింగ్లు కానీ స్కాన్లు కానీ మనం రొటీన్ గా ఊరికే రెగ్యులర్ గా ఎందుకు చేయించుకుంటాం? అండ్ చిన్న చిన్న స్కాన్ల వల్ల కూడా చిన్న చిన్న డిటెక్ట్ కావు, సిటీస్ అలాంటివి అయితేనే డిటెక్ట్ అవుతాయి. సో మనం రెగ్యులర్ గా చేయించుకో, అలాంటివి మనకి డిఫికల్ట్ అవుతుంది డిటెక్ట్ అవ్వడం. సో అందుకని అవి బాగా అడ్వాన్స్ అయ్యి స్ప్రెడ్ అయినప్పుడు, లేకపోతే దానివల్ల సివియర్ గా చాలా పెద్దగా అయి పెయిన్ రావడము అలాంటప్పుడు మాత్రమే మనం డిటెక్ట్ చేస్తుంటాం.
1: అలానే మన బ్లడ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్ అంటూ ఉంటారు, మరి బ్లడ్ లో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మనకి ఎట్లా దాన్ని ఫైండ్ అవుట్ చేయడం?
0: బ్లడ్ క్యాన్సర్లో కూడా మనం యాక్చువల్ బ్లడ్ క్యాన్సర్ సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా మనకి డౌట్ వస్తుంది, కన్ఫర్మ్ చేయలేము. రొటీన్ హిమోగ్రామ్ అంటాం కదా మనం, హిమోగ్లోబిన్ చెక్ చేయించుకోవడానికి రొటీన్ చేసే టెస్ట్లలో తెల్ల రక్త కణాలు కానీ ఎర్ర రక్త కణాలు కానీ అబ్నార్మల్గా పెరుగుతాయి, లేకపోతే అబ్నార్మల్గా తగ్గుతాయి.

0: కూడా కొంతమందికి. దీన్ని బట్టి మనం డెఫినెట్లీ అది చూడగానే, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఉండాల్సింది, 1,00,000 ఉంది అనుకోండి, అండ్ డెఫినెట్లీ మనం డౌట్ వస్తుంది, అరే ఇది డెఫినెట్లీ సమ్ ప్రాబ్లం ఉంది. సో మనం ఫర్దర్ గా దానికి బోన్ మారో ఫ్లో సైటోమెట్రీ, బోన్ మారో బయాప్సీ కానీ ఫ్లో సైటోమెట్రీ కానీ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం.
1: ఇప్పుడు చెప్పినట్టు అంటే ఏ రకమైన క్యాన్సర్ గానీ, అంటే ఈ రోజుల్లో మనకి అందుబాటులో ఎటువంటి చికిత్సలు ఉన్నాయి మనకి?
0: క్యాన్సర్ లో ట్రీట్మెంట్ అనగానే మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సర్జరీ, చాలా వరకు ఈ సాలిడ్ ట్యూమర్స్ అంటాం మనం, అంటే బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్, వీటికి సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, పేగు క్యాన్సర్, ఇలాంటి వాటికి మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ సర్జరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కీమోథెరపీ. కీమోథెరపీ అంటే మనకి సర్జరీ కొంచెం అడ్వాన్స్డ్ డిసీజెస్లో మనం సర్జరీతో పాటు కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది స్టేజ్ బట్టి డిసైడ్ అవుతుంటుంది. అండ్ కొన్ని క్యాన్సర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు బ్లడ్ క్యాన్సర్ కానీ లింఫోమాస్, అలా వాటికి ఓన్లీ కీమోథెరపీ ఆప్షన్ ఉంటుంది. అండ్ కొన్ని ఇంకోటి ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చి రేడియేషన్. రేడియేషన్ అంటే మనకి జస్ట్ లైక్ ఒక చాలా వరకు మన వాడక భాషలో కరెంట్ పెట్టడం అంటారు, కానీ యూజువల్లీ కరెంట్ ఏమి ఉండదు దాంట్లో, మామూలు రేడియేషన్. జస్ట్ ఎట్లయితే మనం సిటీ స్కాన్ ఎక్స్రేస్ లో వచ్చే రేడియేషన్ ఉంటుందో, కాకపోతే ఇది మన రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది ఎగ్జాక్ట్లీ మనకి ట్యూమర్ ఎక్కడ ఉంది దాని ఆ మెషిన్ లో మనం కంప్యూటరైజ్డ్ గా ఫోకస్ చేసి ఎంత డోస్ వెళ్ళాలి అని క్యాల్కులేట్ చేసి రేడియేషన్ ని పంపిస్తుంటాం. ఒక ఫ్రాక్షన్స్ లో అవుతుంది, యూజువల్లీ ఒక 25-35 ఫ్రాక్షన్స్ వరకు అవుతుంటది, అది రేడియేషన్ ట్రీట్మెంట్. అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ అని కూడా ఇది కీమోథెరపీలో భాగం లాగానే వస్తున్నాయి. అంటే ఇది ఇంతకుముందు కీమోథెరపీ లాగా చాలా టాక్సిక్ గా ఉండదు, జస్ట్ మనకి జీన్స్ ఆ మ్యూటేషన్స్ ఎక్కడ ఉన్నాయో వాటికి టార్గెటెడ్ గా అదే అబ్నార్మల్ సెల్స్ లో వెళ్ళి దాన్ని బ్లాక్ చేయడం అట్లా ఉంటది.
1: డాక్టర్ గారు మీరు చెప్పినట్టు అంటే మామూలుగా సర్జరీ ద్వారా రిమూవ్ చేసిన సందర్భాల్లో మళ్ళీ గ్రో అయ్యే ఛాన్స్ ఉందా?
0: వెరీ అన్ఫార్చునేట్లీ ఎస్ అనే చెప్పాలి. అంటే కాకపోతే ఏంటంటే మనకి చేసిన దగ్గర చాలా వరకు రాదు. ఫస్ట్ మనం సర్జరీ ప్లాన్ చేసినప్పుడు, నేను సర్జికల్ ఆంకాలజీ కాబట్టి మనం ఫస్ట్ సర్జన్, క్యాన్సర్ సర్జరీ చేస్తుంటాం కాబట్టి ఫస్ట్ మనం స్కాన్ లో చూసిస్తాం. స్కాన్ లో మనం 100% తీయగలము అనుకున్నప్పుడే ట్యూమర్ ని వీల్ ప్రొసీడ్, చాలా వరకు వీల్ సక్సెస్ఫుల్లీ రిమూవ్ ఇట్. సక్సెస్ఫుల్లీ రిమూవ్ చేసిన తర్వాత 90% రాదు, బట్ కొంతమంది 10% లో మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది మనం చేసిన దగ్గరనే రావచ్చు, లేకపోతే వేరే దగ్గర లంగ్స్ లో కానీ లివర్ లో కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో క్యాన్సర్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ వచ్చే అవకాశం, ఒకవేళ అది మళ్ళీ వచ్చే అవకాశం లేకపోయింటే దాన్ని డెఫినెట్లీ మనం క్యూర్ అని చెప్పేయచ్చు. కానీ కొన్నిసార్లు ఎక్కువ సార్లు రాకపోతే అది కూడా స్టేజ్ బట్టి ఉంటుంది. స్టేజ్ 1 స్టేజ్ 2 లో చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది, స్టేజ్ 3 లో కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అట్లా
1: అంటే ఒకసారి క్యాన్సర్ పీస్ ని రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళకి ఫ్యూచర్ లో రాకుండా ఉన్న ట్రీట్మెంట్స్ ఏమైనా అందుబాటులో ఉంటాయా, లేదంటే వచ్చినాకనే ట్రీట్మెంట్ చేయించాలా?
0: స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత స్టేజ్ 3 అనుకోండి, రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ ఇస్తాం. అది ఎందుకు అంటే ఆల్రెడీ ఉన్నది మనం తీసేసాం కదా, అయినా కూడా మనకి కంటికి కనిపించకుండా మైక్రోస్కోపిక్ గా ఏమైనా స్ప్రెడ్ అయింది లేకపోతే లోకల్ గా మైక్రోస్కోపిక్ గా ఏమైనా ఉందో తెలుసుకోవడానికి కీమో కానీ రేడియేషన్ కానీ ఇస్తుంటాం. సో స్పెసిఫిక్గా చాలా తక్కువ క్యాన్సర్స్ కి మళ్ళీ రాకుండా ఉండడానికి టాబ్లెట్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. మిగతా వాటికి, మిగతా క్యాన్సర్స్ కి ఏంటంటే మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి రెగ్యులర్ ఫాలోఅప్ లో పెడతాం. అంటే ప్రతి 2-3 మంత్స్ కి ఒకసారి వచ్చి పేషెంట్ ని చెక్ చేస్తాం. క్లినికల్ గా అవసరమైతే స్కాన్స్ అట్లా చేసి 2-3 మంత్స్ కి చెక్ చేస్తాం. స్పెసిఫిక్ గా ట్రీట్మెంట్ అంటే ఏముండదు, మనం కొన్ని సపోర్టివ్ మెడికేషన్స్ అవి ఉంటాయి కొంచెం హెల్ప్ అవ్వడానికి, కానీ ఇది డామ్ ష్యూర్ గా ఇది వాడితే రాదు అనడం
1: ఫార్మల్ గా చెకప్ చేయించుకోవడం
0: బెటర్, రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవడం బెటర్. ఎస్పెషల్లీ 2 ఫస్ట్ ఒకవేళ వచ్చినప్పుడు 2-3 ఇయర్స్ లో వస్తుంటది.
1: అలానే డాక్టర్ గారు మీరు కీమోథెరపీ ట్రీట్మెంట్ చెప్పారు కదా, అంటే కీమోథెరపీ చేయించుకుంటే అంటే కీమోథెరపీ ఏ స్టేజ్ లో అవసరం, చేయించుకున్న వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ కావటం అంటే బక్కగా అయిపోవడం ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి కదా, ఆఫ్టర్ కీమోథెరపీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారా వాళ్ళ జీవిత కాలంలో?
0: కీమో యొక్క సైడ్ ఎఫెక్ట్స్ హెయిర్ ఫాల్ ఇలాంటి అన్ని కీమోస్ కు ఉండదు, కొన్ని డ్రగ్స్ కి ఉంటది. కీమోథెరపీ అంటే నథింగ్ బట్ ఇంజెక్షన్స్, క్యాన్సర్ సంబంధించిన ఇంజెక్షన్స్. సో ప్రతి క్యాన్సర్ కి ఒకటే ఉండదు, ఒక్కొక్క క్యాన్సర్ కి ఒక్కొక్కలా ఉంటుంది. సో అందులో కొన్ని డ్రగ్స్ వాడితే హెయిర్ ఫాల్ ఉంటుంది, కొన్నిటికి ఏమి ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ అనేది వేరీ అవుతుంది. అండ్ కీమో చేసేటప్పుడు కొంచెం మైల్డ్, కొంతమందికి ఎంత అంటే మైల్డ్ వీక్నెస్ నుంచి కొంచెం సివియర్ వీక్నెస్ వరకు ఉంటుంది. కొంతమంది సెలైన్ తీసుకున్నట్టు వచ్చి డే కేర్ లో తీసుకుని వెళ్ళిపోతుంటారు, కొంతమందికి అడ్మిషన్ అవసరం పడుతుంది 1 or 2 డేస్. అది వేరీ అవుతుంది పేషెంట్ బట్టి, కీమోథెరపీ బట్టి వేరీ అవుతుంది. అండ్ కీమో అయిపోయిన తర్వాత డెఫినెట్లీ నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. కీమో ఎఫెక్ట్స్ అనేది యూజువల్లీ 2-3 డేస్ మాత్రమే ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సైకిల్ వరకు అలా నార్మల్ అవుతారు. అండ్ కీమో సైకిల్స్ అన్ని అయిపోయినాక అబ్సల్యూట్లీ నార్మల్ అయిపోవచ్చు.
1: మరి అలాగే రేడియేషన్ ట్రీట్మెంట్ అదే స్టేజ్ లో జరుగుతుంది అంటారు?
0: రేడియేషన్ ట్రీట్మెంట్ యూజువల్లీ సర్జరీతో పాటు ఇచ్చే మనం అడ్జువెంట్ రేడియేషన్ అంటాం, అది యూజువల్లీ స్టేజ్ 3 లలో ఇస్తాము. అండ్ స్టేజ్ 4 లలో అంటే మనకి పాలియేటివ్ రేడియేషన్ అంటాం, అంటే పెయిన్ తగ్గించడానికి, డిసీజ్ కంట్రోల్ చేయడానికి దానికి వాడతాం. కొన్ని వాటికి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్డ్ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఓరల్ క్యాన్సర్ లో పోస్టీరియర్ అంటే లారింగ్స్ అంటే ఫుడ్

0: పైప్ కానీ విండ్ పైప్లో వచ్చే క్యాన్సర్స్కి క్యూరేటివ్ రేడియేషన్ అంటే ఓన్లీ రేడియేషన్ ఉంటుంది వాళ్ళకి, రేడియేషన్ తోటే మొత్తం క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాటిని క్యూరేటివ్ రేడియేషన్ అంటాం, అందులో రేడియేషన్ వాడతాం అట్లా.
1: అలానే ఇప్పుడు జనరల్గా మన భారతదేశంలో ఎటువంటి క్యాన్సర్స్ ఎక్కువగా ఉన్నాయి?
0: మన కామన్ క్యాన్సర్స్ అంటే మన ఫస్ట్ ఫీమేల్స్లో వస్తే ఫస్ట్ ఇప్పుడు ఇండియాలో మోస్ట్ కామన్ ఫీమేల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్, నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్, దాని తర్వాత ఒవేరియన్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ అండ్ కోలాన్ క్యాన్సర్, ఇవి ఫీమేల్స్లో. మేల్స్లో వచ్చేసరికి ఫస్ట్ కామన్ ఓరల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ అంటే ఇది నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ ఇవన్నీ, దాని తర్వాత లంగ్ క్యాన్సర్, దాని తర్వాత కోలాన్ క్యాన్సర్, మళ్ళీ నెక్స్ట్ థైరాయిడ్ క్యాన్సర్. ఇట్లా
1: ఇప్పుడు మగవాళ్ళలో నోటి క్యాన్సర్ సాధారణంగా వచ్చే క్యాన్సర్, ఇప్పుడు దేనికి వస్తుంది ఇది నోటి క్యాన్సర్?
0: నోటి క్యాన్సర్ 90% నోటి క్యాన్సర్లు మాత్రం ప్రీవియస్ అలవాట్లు ఉన్న వారికి వస్తుంది. అలవాట్లు అంటే మనకి పొగాకు నవలడము, పాన్ మసాలా, గుట్కా, స్మోకింగ్ ఇవి ఇవి మెయిన్ కాజ్. లంగ్ క్యాన్సర్ కూడా స్మోకింగ్. మోస్ట్ కామన్ ఫస్ట్ 2 క్యాన్సర్స్ మగవాళ్ళలో ఇవి హ్యాబిట్స్ ద్వారానే వస్తాయి. హ్యాబిట్ లేకుండా రాదు అని కాదు, అంటే కొంతమంది అనుకుంటారు నాకేం హ్యాబిట్స్ లేవు అంటే రాకూడదని కాదు, నాకు హ్యాబిట్స్ లేవు నాకు వచ్చింది క్యాన్సర్ కాదు అని కొంతమంది అనుకుంటారు, అట్లేం ఉండదు. కొంతమందికి హ్యాబిట్స్ లేకపోయినా కూడా రావచ్చు, బట్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఈ క్యాన్సర్ రావడానికి.
1: ఇప్పుడు ఆడవాళ్ళు అయితే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది, దీనికి ఏంటి కారణం మన వీళ్ళకి ఈ పర్టికులర్ క్యాన్సర్ రావడానికి?
0: స్పెసిఫిక్ గా బ్రెస్ట్ క్యాన్సర్ కి మనం పిన్ పాయింట్ చేసి, ఎట్లయితే మనకి నోటి క్యాన్సర్ చెప్తున్నాం కదా, ఈ టొబాకో అట్లయితే ఉండదు డెఫినెట్లీ. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్నట్టు, ఇక మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఎన్విరాన్మెంటల్, పర్సనల్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇలా మల్టిపుల్ ఉంటాయి. పిన్ పాయింట్ చేసి అయితే మనం ఏ దేని గురించి చెప్పలేము.
1: ఇప్పుడు జెనెటికల్ గా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారు?
0: డెఫినెట్ గా కొంతమందికి బై బర్తే కొన్ని జీన్స్ లో అబ్నార్మాలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ కి కామన్ గా బ్రాకా అనే జీన్స్ ఉంటాయి, బ్రాకా 1 బ్రాకా 2. ఈ రెండు జీన్స్ వల్ల, ఈ జీన్స్ లో అబ్నార్మాలిటీ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఆల్మోస్ట్ 90-95% రిస్క్ ఉంటుంది వాళ్ళల్లో రావడానికి. అండ్ బ్రాకాలో ఓవేరియన్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, అది 40-50% రిస్క్ ఉంటుంది.
1: అంటే ముందే చెప్పచ్చా ఏదైనా స్పెసిఫిక్ టెస్ట్ ద్వారా పర్సన్ కి ఫ్యూచర్ ఇట్లాంటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందనే డిటెక్ట్ చేసే పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా మనకి?
0: మనకి ఫ్యూచర్ గురించి మనం ప్రిడిక్ట్ చేయలేము. ఈ జెనెటిక్ క్యాన్సర్స్ కొంతమంది ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ కి ఒక 40 ఇయర్స్ మదర్ కి వచ్చింది అనుకోండి, మనకి కొన్ని క్రైటీరియా ఉంటాయి, జెనెటిక్ టెస్టింగ్ కి క్రైటీరియా ఉంటుంది. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చినా, లేకపోతే రెండు సైడ్లు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా, లేకపోతే ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికి వచ్చినా కూడా వాళ్ళకి మనకి ఈ బ్రాకా టెస్టింగ్ కానీ ఈ జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవచ్చు. పేషెంట్ కి జెనెటిక్ టెస్టింగ్ ఉంటే వాళ్ళ చిల్డ్రన్, వాళ్ళ ఫస్ట్ డిగ్రీ కూతురు కానీ వాళ్ళ చెల్లెలకు కానీ వాళ్ళకి అప్పుడు ఆ జెనెటిక్ టెస్టింగ్ చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా పాజిటివ్ ఉంటే దెన్ మనం డెఫినెట్లీ వచ్చే అవకాశం ఉంటుందని, దానికి ప్రొఫైల్ ముందే జాగ్రత్తగానే సర్జరీ చేయడము, అట్లా ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించడం ఇవన్నీ చేయొచ్చు. కానీ ఒక స్పెసిఫిక్ గా బ్లడ్ టెస్ట్ ద్వారానో స్కాన్ ద్వారానో ముందే వస్తుందో రాదో అయితే మనం ప్రిడిక్ట్ చేయలేము.
1: అలానే ఈ మధ్య మనం ప్లాస్టిక్ కప్స్ లో టీ తాగినా, ఈ క్యారీ బ్యాగ్స్ లో హాట్ కాంటెంట్ ఏమైనా తీసుకుపోయినా గానీ క్యాన్సర్ వస్తుంది అంటున్నారు, అంటే ఎంతవరకు కరెక్ట్ నిజమేనా?
0: మనకి స్పెసిఫిక్ గా అందరం వాడతాం అవి, సో స్పెసిఫిక్ గా మనకి ఎవరు స్టడీస్ చేసి సైంటిఫిక్ గా అయితే ప్రూవ్ చేయలేదు, బట్ డెఫినెట్లీ అయితే రిస్క్ అయితే ఉంటది. ఈ ప్లాస్టిక్ వాడడంలో కానీ అల్యూమినియం వాడడంలో కానీ ఇలాంటి వాటిలో డెఫినెట్లీ రిస్క్ అయితే ఉంది. కొన్ని స్టడీస్ ఉన్నాయి టెఫ్లాన్ కోటెడ్ వాటిలలో వాడడం, కొన్ని ఉన్నాయి కానీ అవన్నీ మనకి ప్రూవ్ కూడా కాలేదు. ఎందుకంటే దాన్ని మనం స్పెసిఫిక్ గా అందరు వాడేది కదా ఇవి, సో ఎవరికి వస్తుంది అందరు కొంతమందికి ఎందుకు వచ్చింది అని మనం స్పెసిఫిక్ గా ప్రూవ్ చేయలేము అంతే, బట్ డెఫినెట్లీ ఉంటది,
1: ప్రాబబిలిటీ అయితే
0: ఉంటది.
1: అలాంటి డాక్టర్, ఈ మధ్య సర్వైకల్ క్యాన్సర్ కోసం వ్యాక్సినేషన్ అనేది మనకి అందుబాటులో వచ్చింది అంటున్నారు, అసలు ఏంటి వ్యాక్సిన్, దాని వల్ల ఉపయోగం ఏంటి, ఎవరు తీసుకోవాలి దాన్ని?
0: మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది 95% HPV వైరస్ ద్వారా వస్తుంది. ఈ వైరస్ ఏంటంటే మనకి కొంచెం ఈ అన్హైజీన్ ఉండడం, హైజీన్ మెయింటైన్ చేయడం వాళ్ళలో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ లాంగ్ టర్మ్ లో ఉండడం వల్ల ఈ క్యాన్సర్ కి కారణం అవుతుంది. సో మన ఈ వ్యాక్సిన్ అనేది వైరస్ కి అగెనిస్ట్ గా యాంటీబాడీస్ ఇవి, సో దట్ వైరస్ బాడీలో ఎంటర్ అవ్వకుండా, ఒకవేళ ఎంటర్ అయినా కూడా దాని ఉండకుండా మనం ఇది వ్యాక్సిన్ వేసుకుంటాం. జస్ట్ లైక్ రెగ్యులర్ వ్యాక్సిన్ లాగానే, మిగతా ఎట్లయితే ఈ పోలియో అట్లా వ్యాక్సిన్ ఉందో అలాగే ఇది కూడా, ఇది కూడా మనకి HPV ఆ పోలియో వైరస్ ని ఎట్లాగో పోలియో వ్యాక్సిన్ టార్గెట్ చేస్తుందో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ కూడా ఆ HPV వైరస్ ని టార్గెట్ చేస్తాయి. సో దట్ మన బాడీలో HPV వైరస్ ఎంటర్ అవ్వదు, మనం సర్వైకల్ క్యాన్సర్ ని ఇండైరెక్ట్లీ ప్రివెంట్ చేస్తున్నాం.
1: వ్యాక్సిన్ వేసుకోవాలంటే చిన్నప్పుడు వేసుకోవచ్చు, దానికి ఏజ్
0: అంటే మనకి ఫస్ట్ ఒక 15-16 ఇయర్స్ లోపు వాళ్ళైతే 2 డోసెస్ సరిపోతాయి, 0 అంటే ఫస్ట్ డోస్ 0 డే అండ్

0: వన్ మంత్ ఆర్ టూ మంత్స్ తర్వాత ఇంకొక డోసు. కొంచెం పెళ్ళైన వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 18 ఇయర్స్ దాటిన 18 to 35 వరకు కూడా వాడుతున్నారు వాళ్ళైతే 3 doses వేసుకోవాలి. బెటర్ బెస్ట్ అయితే బిఫోర్ మనకి ఫస్ట్ మ్యారేజ్ అవ్వకముందు, ఈవెన్ మెన్స్ట్రేషన్ అవ్వకముందు స్టార్ట్ చేస్తే దట్ వుడ్ బి బెటర్. 2 doses వెరీ ఎఫెక్టివ్,
1: లైఫ్ లాంగ్
0: పనిచేస్తుంది. కొంచెం లేట్ గా స్టార్ట్ చేసిన వాళ్ళైతే 3 doses వేసుకోవచ్చు. ఒక 35 ఇయర్స్ దాటిన వాళ్ళకి కొంచెం డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది, బట్ దాని ఎఫెక్టివ్నెస్ అనేది ఇక మనం ఎంతవరకు హెల్ప్ అవుతుంది అని మనం చెప్పలేం కానీ, బట్ కొంచెం హెల్ప్ అవ్వచ్చు అంతే. డెఫినెట్లీ ఐడియల్లీ అయితే 25 లోపు వేయించుకుంటే బెటర్, బెస్ట్ అయితే 15 లోపు. ఇక 15 తర్వాత మిస్ అయిన కూడా 15 to 25 అయితే 3 doses బెటర్.
1: అలాగే డాక్టర్ గారు, అంటే క్యాన్సర్ అంటే ఒక క్యాన్సర్ అని పేరు వినగానే చాలా మందికి భయం, ఇక ట్రీట్మెంట్ లేదు చనిపోతా ఉన్న స్టేజ్ లో ఉంటాను. ఈ ట్రీట్మెంట్స్ కూడా సాధారణ మనుషులకి అందుబాటులో ఉండే రకంగానే ఉన్నాయా ఇప్పుడు ప్రస్తుతం?
0: డెఫినెట్లీ మనకి ఇప్పుడు ట్రీట్మెంట్స్ అనేది ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మన క్యాన్సర్ హాస్పిటల్స్ వచ్చేసినాయి. వెరీ అఫోర్డబుల్ రేట్స్లోనే చేస్తున్నారు, డెఫినెట్లీ అందుబాటులోనే ఉంటాయి, మరీ విపరీతమైన కాస్ట్ లేదు. అండ్ మనకి గవర్నమెంట్ ద్వారా ఆరోగ్యశ్రీ స్కీమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాన్సర్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ స్కీమ్స్ ఉంటాయి, అందుబాటులో డెఫినెట్లీ ఉంది. ఈ అపోహ అయితే ఉంది, అపోహ అంటే క్యాన్సర్ రాగానే చనిపోయినట్టే అనే ఒక మెంటల్ స్ట్రెస్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పటి నుంచో మనకి క్యాన్సర్ రాగానే అది ఒక మైండ్ లో ముద్ర పడిపోయింది, క్యాన్సర్ రాగానే అయిపోయింది లేదు. చాలా మంది క్యూర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకా ఎర్లీ స్టేజ్, ఎంత ఎర్లీ స్టేజ్ లో వస్తే అంత బెటర్. కొంతమందికి జస్ట్ చిన్న సర్జరీ చేసి దాని తర్వాత ఏ ట్రీట్మెంట్ అవసరం లేకుండా, ఏం అవసరం లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అది అయితే డెఫినెట్లీ అపోహనే. డెఫినెట్లీ అడ్వాన్స్డ్ అయితే మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ టాక్సిక్ కీమోలు, రేడియేషన్లు, సర్జరీలు ఇట్లా మల్టిపుల్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు డెఫినెట్లీ కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ స్టిల్ క్యూరబుల్.
1: అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ కి కుటుంబ సపోర్ట్ కూడా చాలా ముఖ్యం అంటారు ఇప్పుడున్న పరిస్థితి.
0: యా డెఫినెట్లీ, ఫస్ట్ పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ బాధపడకుండా ధైర్యంగా ఏం కాదు అనే ఒక సపోర్ట్ ఏం కాదు. ఇప్పుడు రెగ్యులర్ గా చాలా మంది తీసుకుంటున్నారు, మా అందరు చాలా మంది మంచిగా అయిపోయిన వాళ్ళు ఎగ్జాంపుల్స్ చూస్తే డెఫినెట్లీ పేషెంట్ కి హెల్ప్ అవుతుంది. అట్లా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే అయ్యో వాడకరో కీమో తీసుకుంటే వాళ్ళు చనిపోయినరంట, అక్కడెక్కడో రేడియేషన్ తీసుకుంటే చనిపోయినంట, ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్పడం డెఫినెట్లీ చెప్పకూడదు. ఎందుకంటే మనం చూస్తుంటాం కదా, అరే సార్ కీమో వద్దులేండి, సర్జరీ అయిపోయింది కదా చాలు, కీమో వద్దులేండి, కొంచెం స్టేజ్ ఎక్కువ వచ్చినా పర్లేదు, మాకు తెలిసిన వాళ్ళు ఎవరో కీమో తీసుకుంటుంటే అట్లా అయింది, ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా రొటీన్ ఉంటుంటాం. కానీ ఎప్పుడో సార్ అవుతుంది, మనం 100 members కి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఒకరిద్దరికి కీమో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కొంచెం ఇష్యూస్ రావడం కామన్. కానీ అట్లని చెప్పి మనం 98 people ని వదిలేయలేం కదా. సో అట్లా మనం డెఫినెట్లీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండాల్సిందే.
1: క్యాన్సర్ వివిధ దశల్లో అన్నారు కదా, అంటే ఏ దశలో అయినా ట్రీట్మెంట్ సాధ్యమేనా?
0: యూజువల్లీ స్టేజ్ మా కామన్ గా మాట్లాడితే స్టేజ్ 1, 2, 3 డెఫినెట్లీ క్యూర్ అటెంప్ట్ చేయొచ్చు. స్టేజ్ 4 అంటే మనకి యూజువల్లీ క్యాన్సర్ లో 4 stages ఉంటాయి. 1, 2 అంటే ఎర్లీ, 3 అంటే కొంచెం లోకల్ గా అడ్వాన్స్ అయినట్టు, స్టేజ్ 4 అంటే కొంచెం బాగా అడ్వాన్స్ అయినట్టు. 1, 2, 3 డెఫినెట్లీ క్యూర్ అటెంప్ట్ చేయొచ్చు, క్యూర్ అవుతుంది 1, 2, 3 లో. స్టేజ్ 4 అంటే చాలా వరకు క్యాన్సర్ లో కొంచెం డిఫికల్ట్, బట్ స్టిల్ కొంతమందికి ఆ స్టేజ్ 4 లో కూడా క్యూర్ అయిన పేషెంట్స్ ఉంటారు, బట్ ఛాన్సెస్ డెఫినెట్లీ తక్కువ ఉంటాయి.
1: మనకు మాత్రం స్టేజ్ 1 లోనే ఆల్మోస్ట్ ఆల్ డిటెక్ట్ అయిపోతుంది.
0: స్టేజ్ 1 లో కాదు, స్టేజ్ 2 లో ఎక్కువ శాతం డిటెక్ట్ అవుతాయి, స్టేజ్ 2, 3 లో కామన్ గా డిటెక్ట్ అవుతుంది. స్టేజ్ 1 లో డిటెక్ట్ అవ్వాలి అంటే మనము కొంచెం డిఫికల్టీ. ఎందుకు అంటే మనం పేషెంట్స్ ఎట్లా ఉంటారు, చిన్న లంప్ రాగానే చూపించుకోరు. బ్రష్ లో చిన్న గడ్డ వచ్చింది అనుకోండి ఏం చేస్తారు, తగ్గిపోతుందిలే అని వదిలేస్తారు. కామన్ సినారియోస్ ఇది, మన రెగ్యులర్ గా చూసే సినారియోస్ వదిలేస్తారు. అది పెరిగినప్పుడు కాకపోతే అదే పెయిన్ వచ్చినప్పుడు. క్యాన్సర్ లో ఇంకేంటంటే పెయిన్ ఉండదు, చాలా వరకు లంప్స్ లలో అర్లీ స్టేజ్ లలో పెయిన్ ఉండదు. పెయిన్ లేదు లేదు కానీ వదిలేస్తారు, చిన్ననే ఉంది కదా అని వదిలేస్తారు. అలా వదిలేయకుండా కొంచెం అర్లీగా ఉన్నప్పుడే చూపించుకోవడం డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. అయితే డిటెక్ట్ అవుతుంది, లేకపోతే కాదు. కొంతమంది ఇంకా భయానికి, అరే ఇదేదో క్యాన్సర్ అని చెప్తారేమో హాస్పిటల్కి వెళ్తే, ఆ భయానికి కూడా కొంతమంది వెళ్ళారు.
1: జనరల్ గా అంటే మామూలుగా ఆరోగ్యంగా ఉన్నటువంటి మనిషికి కూడా ఇయర్లీ వన్స్ అట్లా స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవచ్చా?
0: వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ స్క్రీనింగ్ అనేది మనకి అన్ని క్యాన్సర్స్ కి లేవు, టు బి ఫ్రాంక్ అన్ని క్యాన్సర్స్ కి లేవు, బట్ ఉన్న కొన్ని క్యాన్సర్స్ కి, మనకి ఫీమేల్స్ లో కామన్ క్యాన్సర్స్ బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్, ఈ రెండింటికి స్క్రీనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. స్క్రీనింగ్ గురించి మాట్లాడితే మనం బ్రెస్ట్ క్యాన్సర్ లో ఇయర్లీ వన్స్ మ్యామోగ్రామ్ చేయించుకోవచ్చు. మ్యామోగ్రామ్ అంటే బ్రెస్ట్ ని ఒక కంప్రెస్ చేసి ఎక్స్రే లాగా చేస్తారు, జస్ట్ సింపుల్ టెస్ట్ ఇయర్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. సర్వైకల్ క్యాన్సర్ కి ప్యాప్ స్మీర్ అంటారు, అంటే మనకి సర్వీక్స్ నుంచి ఒక చిన్న పిప్పెట్ లాగా ఉంటుంది, దాని నుంచి చిన్న టెస్ట్ లాగా చేస్తారు, ప్యాప్ స్మీర్ చేస్తారు. ప్యాప్ స్మీర్ ద్వారా 3 years కి ఒకసారి చేసుకున్నా సరిపోతుంది. 3 years ప్యాప్ స్మీర్ లో ఇంకా దానిలో HPV వైరస్

0: డిఎన్ఏ డిటెక్ట్ చేసే టెస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఒకవేళ యాడ్ చేసుకుంటే 5 ఇయర్స్కి ఒకసారి చేసుకునే సరిపోతుంది. ఇది ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 25 నుంచి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. 25 నుంచి 5 ఇయర్స్కి ఒకసారి.
1: అలాగే
0: మెయిల్స్లో స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఒక సిటీ లోడోస్ సిటీ స్కాన్ అని ఉంటుంది, ఇయర్లీ వన్స్ లోడోస్ సిటీ స్కాన్ చేయించుకోవచ్చు. అండ్ ఈ పాన్ అలవాటు ఉన్న వాళ్ళు జస్ట్ ఓరల్ ఎగ్జామినేషన్ చేసుకుంటే సరిపోతుంది.
1: అలాగే డాక్టర్ గారు, అంటే క్యాన్సర్ ఈ ఏజ్ లోనే వచ్చే అవకాశం ఉంది, ఈ ఏజ్ తర్వాతే వచ్చే అవకాశం ఉంది, అట్లా ఏమైనా ఉంటుందా? ఏ ఏజ్ లోనే రావచ్చు?
0: ఏ ఏజ్ లో అయినా క్యాన్సర్ రావచ్చు. కాకపోతే మనకి ఏ క్యాన్సర్ దాన్ని బట్టి ఆ ఏజ్ గ్రూప్స్ అనేది ఫిక్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ క్యాన్సర్ అనుకోండి, ఇది కామన్ గా 20-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో వస్తుంది. కొన్ని చాలా వరకు క్యాన్సర్స్ ఓల్డ్ ఏజ్ లో వస్తాయి, కొన్ని న్యూ బోర్న్స్ లో కూడా వచ్చే అక్యూట్ ల్యూకీమియాస్ అని, కొన్ని హెపటోబ్లాస్టోమాలు, కొన్ని చైల్డ్హుడ్ అంటే 10 ఇయర్స్ లోపు వాళ్ళకు వచ్చే క్యాన్సర్స్ కూడా ఉన్నాయి. సో ఏజ్ ఇస్ నాట్ క్రైటీరియా, ఏజ్ గ్రూప్ లో
1: రావచ్చు. అట్లానే ఇప్పుడు అంటే మామూలు క్యాన్సర్స్ లో ఏమన్నా పార్ట్ పెరిగితే తీసేయటం, దానికి సంబంధించిన టెస్ట్లు అవి చెప్పారు ట్రీట్మెంట్. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ అనుకోండి, దానికి ఎట్లా ట్రీట్ చేస్తారు? దాన్ని
0: బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా వరకు కీమోథెరపీ తోటే అవుతుంది. కీమో అంటే చెప్పినాం కదా, ఇంజెక్షన్స్ ద్వారా మన క్యాన్సర్ డ్రగ్స్ ఇస్తారు. అండ్ బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ అది కూడా చేస్తారు.
1: అంటే అది కూడా సామాన్యుడికి అందుబాటులోనే ఉంటుంది ఆ చికిత్స. అలాగే డాక్టర్ గారు, మరొక అపోహ, మరి అపోహ నిజమో తెలియదు, మరి క్యాన్సర్ పేషెంట్స్ పక్కన ఉంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకు కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా?
0: ఇది డెఫినెట్లీ అపోహనే, అస్సలు ఛాన్స్ ఏమి ఉండదు అండి. క్యాన్సర్ అంటే అంటువ్యాధి కాదు. అండ్ వాళ్ళ పక్కన తిన్నా, వాళ్ళతో పాటు తిరిగినా, ఎటువంటి యాక్టివిటీస్ చేసినా కూడా క్యాన్సర్ అనేది మాత్రం సోకదు. అట్లానే
1: ఒక క్యాన్సర్ ఉన్న పేరెంట్ నుంచి కూడా పిల్లలకి వచ్చే ఛాన్స్ కూడా ఏం లేదు. ప్రెగ్నెంట్ ఉందనుకోండి, ఆమెకి ఏదైనా క్యాన్సర్ ఉంటే పుట్టే న్యూ బార్న్ బేబీకి ఏం ప్రాబ్లం ఉండదు?
0: లేదు, ప్రెగ్నెంట్ ఉమెన్ నుంచి కూడా సన్కి కానీ డాటర్ కానీ అయితే స్ప్రెడ్ కాదు, డెఫినెట్లీ అయితే కాదు. మదర్ నుంచి చైల్డ్ అంటే జీన్స్ ద్వారా ఏమన్నా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ డైరెక్ట్ మదర్ నుంచి ముట్టుకోవడం వల్ల కానీ దానివల్ల మాత్రం క్యాన్సర్ రాదు.
1: అంటే జెనెటికల్గా తప్ప,
0: జెనెటికల్గానే తప్ప ఇట్లా జనరల్గా పాకదు ఒకరి నుంచి ఒకరికి.
1: ఒకసారి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కానీ, ఇంకా క్యాన్సర్ రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వాళ్ళు కానీ ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి జీవన శైలి కలిగి ఉండాలి?
0: క్యాన్సర్ వచ్చిన వాళ్ళైనా కానీ, క్యాన్సర్ రాకుండా ఉండాలనుకున్న వాళ్ళు కానీ, మనకి హెల్తీ లైఫ్ స్టైల్ అంటే డైట్ ఇంపార్టెంట్. డైట్లో మనకి రెగ్యులర్గా ఈ న్యూట్రియంట్ రిచ్ ఫ్రూట్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్స్ తీసుకోవడం బెటర్. సో దట్ మన బాడీలో ఏంటంటే మనకి ఈ రేడియేషన్ వల్ల కానీ, ఎక్స్పోజర్ సన్ ఎక్స్పోజర్ కానీ, ఈ మొబైల్ రేడియేషన్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, వీటివల్ల మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ మన జీన్స్ని టార్గెట్ చేస్తాయి. సో అందులో క్యాన్సర్ జీన్స్ని అట్లా టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ ఫ్రీ రాడికల్స్ని కౌంటర్ చేయడానికి మనం యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లూబెర్రీస్ అనొచ్చు, ఈ బెర్రీ ఫ్రూట్స్ కావచ్చు, అల్లనేరేడు పండ్లు అంటాము, ఇట్లా రెగ్యులర్గా మన డైట్లో ఫ్రూట్ అనేది మస్ట్. ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకోవాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా, ఈ కలర్ ఉన్న వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకోవడము. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి దూరంగా ఉండాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడము, వాకింగ్ చేసుకోవడము, హెల్దీ ఫుడ్ తీసుకోవడము, వీలైనంత వరకు హోమ్ కుక్డ్ ఫుడ్ బెటర్. ఈ బయట ఈ గ్రిల్ చేసినవి కానీ, ఈ ఎస్పెషల్లీ మనకి ఫుడ్లో ఇవి ఉంటాయి చూడండి, ఈ టెఫ్లాన్ కోటెడ్ వాడము, అల్యూమినియం వాడము, లేకపోతే ఈ గ్రిల్ చేస్తారు కదా, ఈ బ్లాక్గా కాలుస్తారు, అట్లా అలాంటివి అయితే డెఫినెట్లీ తీసుకోకూడదు. యూజువల్లీ మన హోమ్ కుక్డ్ ఫుడ్స్ బెటర్, ఫ్రూట్స్ తీసుకోవాలి అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేసుకోవాలి.
1: అలాగే డాక్టర్ గారు, మరొక విషయం, అంటే కొన్ని చెట్ల రసాలు ఇట్లాంటివి వాడితే క్యాన్సర్ నిర్మూలించవచ్చు అని చూస్తూ ఉంటాం మనం, అవి ఎంతవరకు నిజం? వాటిలో
0: సైంటిఫికల్గానైతే ఎవిడెన్స్ అయితే ఏం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఏ క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడినా కూడా మనం హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ మీద ఆల్రెడీ యూజ్ చేసి దానికి ఎంత రిజల్ట్ వస్తుంది, ఎంత పర్సంటేజ్ సర్వైవల్ పెరుగుతుంది, ఇవన్నీ మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి. మనం వాడే ప్రతి ట్రీట్మెంట్ కూడా ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్, సైంటిఫికలీ ప్రూవెన్. ఇది వాడితే డెఫినెట్లీ ఇంత లైఫ్ స్పాన్ పెరిగే అవకాశం ఉంది. మీరు అన్న ఈ చెట్ల రసాలు, పళ్ళ రసాలు, ఈ వీటి మీద ఏ ఎవిడెన్స్ లేదు. సి పేషెంట్కి కొంచెం కొంతమంది నా దగ్గర అడిగితేనైతే నేను వాడితే వాడుకోండి అమ్మా, మీకు డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీరు వాడుకోండి, కానీ మన ట్రీట్మెంట్ని ఆపకూడదు. మన ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ మీరు దాన్ని ఈ మెడికల్, న్యాచురోపతి ఇలాంటివన్నీ వాడండి, బట్ మన ట్రీట్మెంట్ హ్యాంపర్ అవ్వకూడదు. అది నేనైతే అది చెప్తాను. బేసికలీ దానికి ఎవిడెన్స్ లేదు, క్యూర్ అవుతుందా కాదా అనేది లేదు, ఎవిడెన్స్ అయితే లేదు.
1: అలాగే ఇప్పుడు టొబాకో, ఆల్కహాల్ వీటికి కూడా దూరంగా ఉండాలి, అంటే ఈ చెడు అలవాట్లు లేకుండా మంచి ఆహారం, సమతుల్యమైన ఆహారం ఇవన్నీ తీసుకుంటే

0: స్టైల్, స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి.
1: అంటే స్ట్రెస్ కూడా ఇంపార్టెంట్ చూపిస్తుంది,
0: స్ట్రెస్ కూడా డెఫినెట్లీ చూపిస్తాయి. ఎందుకు అంటే స్ట్రెస్ కూడా ఒక రకమైన బాడీలో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ని పెంచుతుంది, జస్ట్ లైక్ ఏ ఫ్రీ రాడికల్స్ ఎట్లా మాట్లాడుకున్నాము, అలాగే స్ట్రెస్ కూడా కొంచెం బాడీలో జీన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో క్యాన్సర్ అంటే డెఫినెట్లీ ఒక జీన్స్ వరకు వస్తుంది. మరి ఏ ఫ్యాక్టర్ బయట ఏ ఫ్యాక్టర్ తీసుకున్నా కూడా ఇట్ విల్ ఎండ్ అప్ ఇన్ ఏ జీన్, అండ్ ఆ జీన్ నుంచి ఆ ట్యూమర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది.
1: అంటే సమతుల్యమైన ఆహారం, అంటే మానసిక ఒత్తిడి లేని జీవన శైలి, ఇవన్నీ తీసుకుంటేనే మనం క్యాన్సర్ నుంచి మనం ఎటువంటి దానికి గురి కాకుండా ఉండొచ్చు,
0: తగ్గించుకోవచ్చు.
1: ఒకవేళ వచ్చినా గానీ ఇప్పుడు మనకి అన్ని రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో
0: ఉన్నాయి. ప్రతిసారి చెప్పినట్టే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంతే. సో వచ్చినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, వి హావ్ ఎవ్రీ ట్రీట్మెంట్ ఆప్షన్స్, ప్రతి స్టేజ్ కూడా వి కెన్ అటెంప్ట్ క్యూర్.
1: ధన్యవాదాలు డాక్టర్ గారు, క్యాన్సర్ వ్యాధి చికిత్స నివారణ ఉపాయాల గురించి మాకు ఆకాశవాణి శ్రోతలకు చాలా విలువైన సమాచారాన్ని అందించారు. మీకు ఆకాశవాణి తరపున, మా శ్రోతల తరపున మీకు ధన్యవాదాలు, నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.
2: ఇంతవరకు ఆరోగ్య అమృతం శీర్షికన క్యాన్సర్ వ్యాధి లక్షణాలు నివారణ ఈ అంశంపై ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ బి తరుణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి చంద్రశేఖరరావు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
7: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
8: ముఖాన మొటిమల
9: సై బాల్,
8: గజ్జా బొబ్బలా
9: సై బాల్,
8: నడుగుల తామరా
9: సై బాల్,
8: బురద పుల్లా
9: సై బాల్.
10: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
2: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతాలు. చంద్రముఖి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినండి.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
6: చిక్కుకున్నాడు.
7: యూపీఐ పిన్ ఎంట్రింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
8: ఆర్బీఐ అంటుంది
7: తెలివిగా ఆర్జించండి, అప్రమత్తంగా ఉండండి.
9: కలుసుకోవాలని చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
4: మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
6: ఉదయ తరంగిణి కార్యక్రమంలో మరో సినీ గీతం కేడి చిత్రం కోసం రాహుల్ నంబియార్ పాడింది, వినండి.

ఇంతటితో ఈనాటి ఉదయ తరగడి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఈనాటి కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళి కృష్ణ గారు ఆలపించిన అష్టపదులు విందాం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీ కృష్ణ గారు ఆలపించిన అష్టపదులు వింటున్నారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళి కృష్ణ గారు ఆలపించిన అష్టపదులు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లేయుల వార్తలు, టెలికేంద్రం డిరిలే.

0: and variations of temperature. In humid climates, the moisture in the air acts like a blanket and protects the Earth's surface from the hot rays of the sun. The absence of this blanket in desert lands causes the desert to heat up rapidly during the day and to cool off rapidly at night. Deserts are an important part of nature's great plan. They are there like the dense forests and the deep oceans. Just because they are hot and dry, one should not look upon them as useless parts of the earth.
1: आशा है कि ये कार्यक्रम आपको जरूर पसंद आया होगा। अब इसी के साथ हम आज के कार्यक्रम के समापन की आपसे आज्ञा चाहेंगे। तो अब अपने मित्र अजीत
2: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
3: उमंग उमंग उमंग उमंग।
4: इंतवरकु एनसीईआरटी वारी प्रायोजित कार्यक्रम विन्नारु। आकाशवाणी वरंगल केंद्रम చిత్రసీమ తెలుగు స్నేహితాలు కార్యక్రమంలో ముందుగా ఆకాశ వీధిలో చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ గంగా పాండ పాట వినండి. రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: మీరు విన్న పాట టెన్త్ క్లాస్ చిత్రం కోసం హరిహరన్ శ్రావణి పాడింది. కులశేఖర్ రచన, మిక్కీ జిమేయర్ సంగీతం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
6: ముఖాన మొటిమల
7: సైబాల్,
6: గజ్జా బొబ్బలా
7: సైబాల్,
6: నడుగులో తామరా
7: సైబాల్,
6: బురద పుల్లా
7: సైబాల్.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆయుధం చిత్రం కోసం కుమార్ సాను, నిష్మా పాండ పాట, చిన్నచరణ్ రచన, వందే మాతరం శ్రీనివాస్ సంగీతం.

0: మీరు విన్న పాట బాబా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాధన సర్గం పాడింది. శివగణేష్ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి కెమెరామెన్ గంగతో రాంబాబు. ఈ చిత్రం కోసం నరేంద్ర, గీతమాత్రి పాడిన పాట, భాస్కర్ పట రచన, మణిశర్మ సంగీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా, వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి ట్యాగూర్ చిత్రం కోసం మల్లికార్జునరావు మహాలక్ష్మీ పండు పాట, వేటూరి రచన, మణిశర్మ సంగీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్

0: అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: తులసి చిత్రం కోసం వేణు సునీత చంద్రబోస్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
8: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
9: శ్రోతలు చిత్ర సమయం ఉంటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జగడన్ చిత్రం కోసం టిప్పు ప్రియా పాండయుగులం, చంద్రబోస్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: సీను, నువ్వు కొంచెం క్రాఫ్ట్ మార్చి ఆ షర్ట్ మీద టీషర్ట్ వేసావు అనుకో, అద్దిరిపోద్ది. అచ్చు మహేష్ బాబులా ఉంటావు తెలుసా.
1: ఇంకేం చేస్తాం, అడ్జస్ట్ అవుదాం.
2: మరి నువ్వో నువ్వు ముక్కు పోగెట్టేసి పొట్టిగా వేసుకున్నావు అనుకో, దడదళ్ళ ఆడిపోద్ది. టిట్టో సారీ అమీర్ సలా ఉంటావు తెలుసా.

చిత్రసీమ విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10 గంటలు. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్కి రండి రిలే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పులు కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అన్నదాతలు వానాకాలం సీజన్లో సాగుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా పంటల మార్పిడి ద్వారా నేల సారం పెంచే, దీర్ఘకాలంలో అధిక దిగుబడులు అందించే పంటలపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే ఎప్సెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ 14 నాటికి, 2వ విడత 19 నాటికి, చివరి విడత కౌన్సిలింగ్ 29 నాటికి ముగియనుంది. 1వ తేదీ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ప్రారంభానికన్నా ముందే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి పర్యావరణ మిత్ర భవనంగా గుర్తింపు లభించింది. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం విభిన్నమైన క్లస్టర్ల నిర్మాణానికి వేదికగా మారనున్న ఎఫ్సిడిఏ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు. అక్రమ మైనింగ్పై సిబిసిఐడి విచారణ ప్రారంభమైందని మైనింగ్ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగానే విచారణ నిర్వహిస్తామని వెల్లడించారు. రహదారి భద్రత, ప్రమాదాల నియంత్రణే ముఖ్యమని, నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు చేపట్టాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హౌసింగ్ బోర్డుకు చెందిన కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అన్యాక్రాంతం చేయడంతో 3 అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డిప్యూటీ కలెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న రాము నాయక్, సూపరింటెండెంట్ బోనా నాయక్లను సస్పెండ్ చేసింది. మరో సూపరింటెండెంట్ వివేకానందను 10 సర్వీస్ ఉండగానే డిస్మిస్ చేసింది. ఇద్దరు యువతీ యువకుల మధ్య నెలకొన్న సంబంధం అంతిమంగా వివాహానికి దారితీయకపోతే అందులో ఒకరు మోసం చేసినట్లుగా భావించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03 ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు. మరి ఈరోజు 1995 మధ్య విడుదలైన పాటలు విందాం. మరి ముందుగా April 1 విడుదల సినిమా నుంచి మా కోసం పాట వినిపించండి అంటున్నారు శ్రీరామ్దాసు, అంజాచారి, ఉపేంద్రాచారి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి, కల్వకుర్తి నుంచి నేదునూరు కళ్యాణాచారి, జగిత్యాల జిల్లా బండలింగాపూర్ నుంచి నరేందర్, శ్యామల రవి, సుప్రజ, చిన్నమ్మ, భారతి, ప్రభాకర్, కిషన్, వెంకటేష్, నందిపేట నుంచి, కన్నిగారు సత్యనారాయణ, ఇందిరావేణి, అనిరుద్ధ, మేధాంజ్, శ్రేయాంజ్, హస్తినాపురం నుంచి వీరందరి కోసం ఈ పాట.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 10:09. ఇక మాకోసం

ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవిరాజు, కళ్యాణి. ఇంకా మా కోసం ఒక మంచి పాట అంటూ వరంగల్ కాశీబొగ్గ నుంచి నల్లా సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ కోరుతున్నారు. గోపికానగర్ నుంచి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్. మహబూబ్ నగర్ నుంచి నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీనారాయణ కూడా కోరుతున్నారు. కరీంనగర్ నుంచి అనిత, శ్రీను, కుశాల్, ఫ్రూటీ వీరందరూ అడుగుతున్నారు. అసెంబ్లీ రౌడీ సినిమా నుంచి కేజేఎస్ దాస్ చిత్రపడిన ఈ పాట.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490-463-863.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. సమయం 10:16. స్వర్ణలత శ్రీనివాస్, పార్సీ గుట్ట, సికింద్రాబాద్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశృత, మహాద్యుతి, ఇంకా మా కోసం మంచి పాట వినిపించండి అంటూ నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్, ఫరూక్, సయీద్ ఖలీల్, ముబీన్ భాయ్ వీరి కుటుంబ సభ్యులు ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్ కోరుతున్నారు. వీరందరి కోసం గ్యాంగ్లీడర్ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 10:22. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మరి మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు. నార్కెట్పల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పున్న వెంకటేశం, అజయ్ కుమార్, హేమలత, విజయ్ కుమార్, ఉదయ్ కుమార్ ఏదో ఒక పాటకి మా పేర్లు చదవండి అంటున్నారు. మోటే కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ, మీకు నచ్చిన ఏదోనా ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు. ఏదినూరు లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్ష, మాకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వినిపించండి అంటున్నారు. మను, యామిని, భవ్య, సుధారామయ్య, చైత్రిక, కార్తీక్, వీరందరి కోసం అశ్వమేధం సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన ఈ పాట

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం మంచి పాట వినిపించండి అంటున్నారు నాగారం నుంచి లావణ్య, దుర్గయ్య, లక్ష్మణ్, జగన్, పద్మ, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, లక్ష్మీ, దుర్గయ్య, సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్ గజ్వేల్ నుంచి కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా అంకుచాపురం నుంచి డోనాల్ సుదర్శన్, అవేష్, విధుబాబు, రాగ్, విభాస్, విభూషణం కూడా కోరుతున్నారు. ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట అంటూ

ఆర్మూర్ నుంచి రాధాకుమారస్వామి రియాన్షు సాహర్ష కోరుతున్నారు. ఖైరతాబాద్ నుంచి నరసింహరావు సంహిత దీక్షిత మంచి పాట మాకోసం వినిపించండి అంటున్నారు. ఇంకా రమణ విజయ సాయిహరి బోయిన్పల్లి నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ప్రియతమ సినిమా నుంచి ఈ పాట.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్. ఆకాశవాణి సమయం 10:35. ఇంకా మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు రాజాని సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు మహేందర్ నాగలక్ష్మి, కన్వీత్ హర్షవర్ధన్, అశోక్ సమత, వైష్ణవి, సాయి చరణ్, చాణిక్య కోరుతున్నారు. ఇంకా మా కోసం ఒక మంచి పాట అంటూ రవళి, నివాన్, నిక్షిత్, రమ, రమేష్ జమ్మికుండ నుంచి కోరుతున్నారు. బోడప్పల నుంచి కృష్ణ గీత. మాకోసం ఒక మంచి పాట అంటూ ఆదర్శ నగర్ నుంచి కీర్తి, రాజ్కుమార్, సరోజ, సంతోష్ కుమార్, లక్ష్మి, ప్రియ, ప్రతీక్ష, వీరి మిత్ర బృందం కోరుతున్నారు. వీరందరి కోసం హృదయం సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం అంతం సినిమా నుంచి మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. అంబాల శ్రీరాములపల్లె నుంచి ఉపేందర్, దేవేంద్ర, రవీంద్ర, స్వరూప, సమ్మయ్య, శ్రీరాములు, సాంబయ్య వీరి కుటుంబ సభ్యులు మాకోసం కూడా ఒక మంచి పాట అంటున్నారు. గచ్చిబౌలి నుంచి రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రమ్, లావణ్య, దుర్గయ్య, రాజేశ్వర్. నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమ, హేమలత, విశ్వనాథ్ చౌటప్పల్ నుంచి మాకోసం ఒక మంచి పాట అంటూ బుధాన్ పోచెప్పల్ నుంచి ఎలగందల మార్కండేయ, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను కోరుతున్నారు. భోజేందర్ ఉమ్మడి నుంచి, నిజామాబాద్ నుంచి అఖిల, అపర్ణ, అరుణ, రాజేందర్, రాజేశ్వర్ కోరుతున్నారు. వీరందరి కోసం అంతం సినిమా నుంచి మనో, కవితా సుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: జోకర్ సినిమా నుంచి మాకోసం మంచి పాట వినిపించండి.

టూ మెసేజ్ చేస్తున్నారు సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి. ఇంకా మా కోసం ఒక మంచి పాట వినిపించినట్టు ఉమ్మడి నుంచి దివాకర్ విమల యశ్న కోరుతున్నారు. ఇంకా వరంగల్ నుంచి మళ్ళీ మళ్ళీ కోరుతున్నారండి మీరు దాసి రామచంద్రం గారు. మరి జోకర్ సినిమా నుంచి ఈ పాట.

0: మా కోసం ఒక మంచి పాట వినిపించినట్టు నిజామాబాద్ జిల్లా నుంచి తులసీదాస్ సునీత మేఘన యశ్వంత్ నవీపేట మండలం నుంచి కోరుతున్నారు. ఇంకా మా కోసం ఏదైనా ఒక మంచి పాట అంటూ శివపార్వతి మురళీకృష్ణ హైదరాబాద్ ఉప్పల్ నుంచి. ఇంకా మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు శోభారాణి అరుణ్ కుమార్ శ్రీజ చంద్రమోహన్ శివాంష్ కుమార్ నిఖిల్ కుమార్ వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.
1: చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడి

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: मानो जनरल इंजन।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 11 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది అక్కరాజు నిర్మల్. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓలు పర్యవేక్షులకు తగిన భద్రతా సహకారం అందించాలని సంబంధిత అధికారులను రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీస్ పెట్రోలింగ్కు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. తెలంగాణ టెట్ 2026 తొలి విడత పరీక్షలు ఈ నెల 16 నుంచి 22 తేదీల మధ్యలో 5 రోజుల పాటు జరగనున్నాయి. పేపర్ 1, పేపర్ 2లకు కలిపి మొత్తం 137,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. హాల్ టికెట్లను ఈరోజు నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు కన్వీనర్ జి రమేష్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మహిళా శక్తి సభను నిర్వహిస్తున్నట్లు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత 2 ఏళ్లుగా ఉపాధి అవకాశాల విస్తరణ, వడ్డీలేని రుణాలు, శ్రీనిధి, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ తదితర పథకాల ద్వారా మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. వానాకాలం సీజన్ కోసం రాష్ట్రానికి 3.89 లక్షల టన్నుల యూరియా చేరిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూరియా లభ్యతపై నిన్న సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. కృష్ణా భీమా నదులపై కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్న బ్యారేజీలు, వంతెనలకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజనీర్లను ఆదేశించారు. నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో విధించిన లక్ష్యాల అమలుపై దిశానిర్దేశం చేశారని చెప్పారు. రాష్ట్ర నూతన పర్యాటక విధానంలో భాగంగా తొలిదశలో తెలంగాణలో ఎంపిక చేసిన 8 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ఆకర్షణీయంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా ఆయా ప్రాంతాలను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. 2 ఏళ్లలో హైదరాబాద్లో 100 కోట్లకు పైగా విలువైన భూములను రక్షించినట్లు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పేర్కొన్నారు. తాజాగా రాజేంద్ర నగర్ పరిధిలోని బొప్పాలగూడలో 30,000 కోట్ల రూపాయల విలువైన 198 ఎకరాల ప్రభుత్వ భూమికి కంచె నిర్మించడంతో హైడ్రా రక్షించిన భూముల విలువ 100 కోట్ల విలువకు పైగా చేరిందని వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి 3:00 PM వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికి ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినీతం. ఈరోజు ఒక పౌరాణిక క్లాసిక్ చిత్ర విశేషాలు మనందరినీ అలరించిపోతున్నాయి మన గుర్తుకొస్తున్నాయిలో. కొన్ని క్లూస్ ఇస్తాను, గుర్తుపట్టేయండి మరి. తన సెంటిమెంట్ని బ్రేక్ చేసిన ఒక కళాత్మక దర్శకుడు. ఈ నటుడు నుండి ఇలాంటి సినిమానా అని ఆశ్చర్యపోయారు అందరూ. 90% అడవుల మధ్యలో సినిమా షూటింగ్, ఏకంగా సినిమా కోసం అడవుల్లో కిలోమీటర్ల కొద్దీ రోడ్లు వేశారు. ఇటీవలే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక స్వర్ణోత్సవ సినిమా విశేషాలు మన గుర్తుకొస్తున్నాయిలో. గుర్తుపట్టారా? ఏంటా సినిమా? గుర్తుపడితే మరి ఆలస్యం ఎందుకు? నాకు 04023240852 ఈ నంబర్కు సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోలో సమయం 11:09 దాటి 50 సెకండ్లు. చాలామంది శ్రోతలు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇంకొక చిన్న పద్యం వినిపిస్తాను. జీవన తీరాలు సినిమా నుంచి ఆ అందమైన పాట విన్నారు. రేణుకా గోపరాజు గారు కడప నుంచి మాత్రమే సరిగ్గా గెస్ట్ చేశారు, కానీ ఒక పద్యం వినిపిస్తాను, ఆ తర్వాత శ్రోతలు తప్పకుండా గుర్తుపట్టేస్తారు. మరి ఆ పద్యం వినేద్దామా?

ఎంత అందమైన పద్యం! మరి ఇప్పుడు గుర్తుపడితే నాకు సందేశం పంపించండి. మీరు ఏ సినిమాని గెస్ట్ చేశారో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. చాలా మంది శ్రోతలు సరిగ్గా గెస్ట్ చేసి మనకు సందేశం పంపించారు. రేణుకా గోపరాజు గారు కడప నుండి, అలాగే మంగ భాస్కర్ గారు ఎక్కడి నుండో రాయలేదు, ముకుందరావు గారు శ్రీకాకుళం నుండి, దివాకర్ ఉమ్మడి నుండి, ఇంకా ఆర్ఎస్ఆర్ మూర్తి గారు ముసరంభాగ్ నుండి, ఇంకా చాలామంది శ్రోతలు రాస్తున్నారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే నవరసాలు వర్షించిన కళాఖండ చిత్రం, స్వర్ణోత్సవ చిత్రం, 50 ఏళ్లు పూర్తి చేసుకున్న భక్త కన్నప్ప.

0: ఇప్పుడు మేము గుర్తుపట్టేమంటూ చాలామంది శ్రోతలు మనకి సందేశాలు పంపిస్తున్నారు. మరి వాణిశ్రీ గారు, కృష్ణరాజ్ గారు అద్భుతంగా నటించిన 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న భక్త కన్నప్ప స్వర్ణోత్సవ విశేషాలు ఈనాటి మన గుర్తుకొస్తున్నాయిలో. అసలు భక్త కన్నప్ప గురించి చెప్పుకోవాలంటే అది ఒక దృశ్యకావ్యం. బాపుగారు మాత్రమే తీయగలరు, బాపుగారు తప్ప మరెవ్వరూ ఇంత అద్భుతంగా తీయలేరేమో అనిపిస్తుంది ఆ సినిమాని చూస్తే. దూర్చటి మహాకవి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం ఆధారంగా వచ్చిన చిత్రం భక్త కన్నప్ప. అంతేకాదు, కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ నటించిన కన్నడ చిత్రం బెడరే కన్నప్ప, ఈ సినిమాని కూడా స్ఫూర్తిగా తీసుకున్నాము భక్త కన్నప్ప చిత్రానికని బాపుగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 1976 సంవత్సరం మే 29 విడుదలైన భక్త కన్నప్ప 2026 మే 29 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. మరి ఆ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈరోజు మన వివిధ భారతి వేదికగా మీ అందరి కోసం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోల సమయం 11:21. భక్త కన్నప్ప పేరు వినగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది కృష్ణరాజ్ గారి అద్భుతమైన నటన. భక్తి పారవస్యంతో వారు జీవించారని చెప్పాలి కన్నప్ప వేషంలో. అయితే సినిమాకి ముందుగా అనుకున్నది దర్శకులు వి మధుసూదన్ రావు గారిని, కానీ ఏవో కొన్ని కారణాల వల్ల బాపు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమాకి. వారి సొంత బ్యానర్లో తెరకెక్కించారు కృష్ణరాజ్ గారు వారి సోదరుడుతో సహా. అయితే బాపు గారు ఎక్కువగా సెంటిమెంట్ని పక్కన పెట్టి ఒక దర్శకుడు తీశారు అని చెప్పుకున్నాం కదా. బాపు గారు ఎక్కువగా గమనిస్తే రాముడి మీద సినిమాలు తీసేవారు. వరుసగా చాలా సినిమాలు తీశారు రాముడి మీద. అయితే ఆ రాముడి సెంటిమెంట్ని పక్కన పెట్టి శివుడి మీద చిత్రం తీయడం అప్పట్లో పెద్ద విశేషంగా చెప్పుకున్నారు అందరూ. మరి బోలెడని సంగతులున్నాయి ఈ భక్త కన్నప్ప సినిమా గురించి. మీకు భక్త కన్నప్ప సినిమా అనగానే ఏం గుర్తొస్తుంది? నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి మీకు భక్త కన్నప్ప సినిమా పేరు వినగానే ఏం గుర్తొస్తుంది అంటే, శ్రోతలు అద్భుతంగా స్పందించారు, మనకి చాలామంది సందేశాలు పంపించారు. భక్త కన్నప్ప సినిమా అనగానే దర్శకుడు బాపు గారి దృశ్యకావ్యం గుర్తొస్తుంది. కృష్ణరాజు గారి అద్భుత నటన, శివునిపై భక్త కన్నప్ప పూజాతత్వం గుర్తుకొస్తాయంటున్నారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు. ఇంకా భక్త కన్నప్ప అంటే నాకు చాలా ఇష్టం, పాటలు చాలా బాగుంటాయి అంటున్నారు ఆరుసార్మూర్తి గారు ముసరం భాగ్ నుండి. ఎవరైనా అతి సులువుగా భక్తితో ఆ భోళా శంకరుణ్ణి వశం చేసుకోవచ్చు అని నిరూపించిన చిత్రం భక్త కన్నప్ప అంటున్నారు గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే కాలకోటి పవన్ విజయ్ కుమార్ గారు కూడా మనకి రాస్తున్నారు. కృష్ణరాజు గారే గుర్తొస్తారు, మాకు పాటలు అంటే చాలా ఇష్టం, భక్త కన్నప్ప చిత్రం చాలా ఇష్టం, ఆ సినిమా పేరు వినగానే ఆయనే గుర్తొస్తారు, శివయ్య గుర్తొస్తారు అంటున్నారు. ఇక దివాకర్ ఉమ్మడి నుంచి మనకు సందేశం పంపించారు, తిన్నడు గురించి గుర్తొస్తుంది, శివలింగాన్ని పూజిస్తాడు, కృష్ణరాజు గారు గుర్తొస్తారు అని అంటున్నారు దివాకర్ గారు ఉమ్మడి నుండి. ఇంకా చాలామంది సందేశాలు పంపిస్తున్నారు. ఇంకొక సందేశం వచ్చింది, కన్నప్పకు శివయ్య మీద ఉన్న అపారమైన భక్తి, నిజమైన భక్తితో భగవంతుడి నామస్మరణ చేసిన ఎల్లవేళలా కాచుకుంటాడు పరమశివుడు అని మనకి సందేశం పంపించారు నెమ్మాని నుండి పున్నా వెంకటేశం గారు. ఇంకా మరి మీకు భక్త కన్నప్ప సినిమాతో ఉన్న గుర్తులు కానీ అనుబంధాన్ని కానీ కూడా నాతో పంచుకోండి. మరి ఒక మంచి పాట విందాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు, భక్త కన్నప్ప స్వర్ణోత్సవ విశేషాలు.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు భక్త కన్నప్ప స్వర్ణోత్సవ విశేషాలు, ఆ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. శ్రోతలు ఎంత అద్భుతంగా స్పందిస్తున్నారో నేను చెప్పలేను. అయితే ఈ సినిమా అంతా అడవిలో చిత్రీకరించారు అని చెప్పుకున్నాం కదా. పట్టిసీమ బుట్టాయిగూడెం జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. అక్కడికి వెళ్ళడానికి సరైన రోడ్లు కూడా లేకపోతే 10 నుండి 12 కిలోమీటర్లు రోడ్లు వేశారట. 5 ఎకరాల స్థలంలో వేసిన గూడెం సెట్ అప్పట్లో సంచలనం, ఎందుకంటే ఎక్కువ బడ్జెట్తో వేసిన సెట్గా భక్త కన్నప్ప రికార్డ్ సృష్టించింది. 90 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహానికి ఎదురుగుండా పెద్ద గూడాన్ని సెట్గా వేశారట. ఆ సెట్ అంతా వేయడానికి దాదాపు 45 రోజులు సమయం పట్టిందిట. అప్పట్లోనే చెప్పుకున్నట్టు అత్యధిక బడ్జెట్తో వేసిన సెట్గా రికార్డ్ సృష్టించింది భక్త కన్నప్ప చిత్రం. మరి శ్రోతలు ఏం రాస్తున్నారంటే, కన్నప్ప సినిమా అనగానే తన కన్ను పీకి స్వామికి అమరుస్తాడు, నాకు ఆ సన్నివేశం గుర్తొస్తుంది అంటున్నారు. శివుడి పాటల్లో శివశివ శంకర్ పాటను మించిన పాట మరొకటి లేదంటున్నారు బాలకృష్ణ గారు నరసంపేట నుండి. అలాగే మనకు ఒక సందేశం వచ్చింది, నా జీవితంలో మొట్టమొదటి సినిమా భక్త కన్నప్ప, అప్పుడు నాకు 4వ తరగతిలో ఉన్నాను, మా అమ్మ నాన్నగారితో వెళ్ళానంటున్నారు ఆనంద్ నగర్ కాలనీ ఖైరతాబాద్ నుండి నరసింహరావు గారు. ఇంకా చాలామంది సందేశాలు పంపిస్తున్నారు మనకి, అవన్నీ కూడా మాట్లాడుతున్నారు.

0: మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి 550 మందితో దాదాపు 70 రోజుల పాటు భక్త కన్నప్ప సినిమా షూటింగ్ జరిగిందిట. మొదట ఆదినారాయణరావు గారిని సంగీత దర్శకుడుగా అనుకున్నారట బాపుగారు. కానీ వారికి అనారోగ్యం కారణంగా అప్పటికే ఆదినారాయణరావు గారు శివశివ శంకర భక్తవ శంకర పాటను స్వరపరిచారు. కానీ ఆయనకు అనారోగ్యం కారణంగా వారి అసిస్టెంట్ అయిన సత్యం గారిని సంగీత దర్శకుడుగా ఈ చిత్రానికి తీసుకున్నారు. ఈ సినిమాకి

ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది పురస్కారం కూడా అందుకున్నారు సత్యం గారు. 12 పాటలున్న ఈ సినిమాలో అన్నీ బాగుంటాయి, వేటికవే. ముఖ్యంగా శ్రీకాళహస్తీశ్వర కరుణించి మమ్మగావర పాటలో శ్రీకాళహస్తి క్షేత్ర మహిమను అందంగా వర్ణించారు ఆరుద్ర గారు. ఇంకో ప్రధాన ఆకర్షణ ఏంటో తెలుసా? డ్రమ్ డాన్స్. ఎందుకంటే దీని వెనుక చాలా పెద్ద విశేషమే ఉంది. అలనాటి క్లాసిక్ చంద్రలేఖ సినిమాలో లాగా ఈ సినిమాలో కూడా డ్రమ్ డాన్స్ పాపులర్ చేయాలని అనుకున్నారట నృత్య దర్శకుడు శ్రీను మాస్టర్. ఈ పాట కోసం 45 పెద్ద డ్రమ్స్ని బుట్టాయిగూడెంలోనే తయారు చేయించారు. 80 డాన్సర్స్తో ఆ పాటను 10 రోజుల పాటు చిత్రీకరించారు. ఇక వేటూరి గారు రాసిన కిరాతార్జునీయ రూపకం మరో విశేషం. ఇందాక మనం విన్నాం కదా ఎన్నియల్లో అనే పాట వెనుక కూడా ఒక విశేషం ఉంది. అదేంటంటే, అడవిలో ఉండే కోయవాళ్ళ దగ్గర నుండి ఆ ట్యూన్ని తీసుకొని ఆరుద్ర గారి చేత రాయించారట బాపుగారు. అందుకే వారి సినిమాలు క్లాసిక్గా నిలిచిపోతాయి, వారి సినిమాల్లో పాటలు కూడా ఎప్పటికీ అజరామరమే. మరి కిరాతార్జునీయం అది ఆ పాటని వినేద్దామా?

రెచ్చిన కోపముతో అర్జునుడు మట్టు పెట్టగా పట్ట బాణము తను ఒక చేతను అందుకొని చూసిన కంటను చూడకనే గురి చూసినంతనే వేసినంతనే తలలు రెండుగా బిలబిలలాడుచు తనుకు కొండగా గిలగిల తిరుగుచు అటు నిటు తగిలిన రెండు బాణ

0: ఎంత అద్భుతమైన పాట కదా. అసలు పారవశ్యంలో మునిగిపోయాం. ఇలాంటి పాటలు ఆకాశవాణి నుండి వింటేనే ఎంతో బాగుంటుంది, తనివి తీరదు, ఆనందం వేరే అంటున్నారు నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. అలాగే వేముల నరసింహరావు గారు మనకు ఒక సందేశం పంపించారు, మళ్ళీ మాకు సినిమాని మరొకసారి కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు, మళ్ళీ సినిమా చూడాలనే తృష్ణని మాలో లేపారు అంటున్నారు. చాలా ధన్యవాదాలండి. అసలు ఆ కిరాతార్జునీయం పాట వినగానే మనకి క్లుప్తంగా భక్త కన్నప్ప చిత్ర కథ అర్థమైపోతుంది. పాశుపతాస్త్రాన్ని పొందిన అర్జునుడు శివుణ్ణి మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు. అందుకు శివుడు, నువ్వు తర్వాత జన్మలో తిన్నడుగా పుట్టి భక్త కన్నప్పగా మారి మోక్షం పొందుతావని ఆశీర్వదిస్తాడు. అలా ఒక అడవిలో గూడెం వారికి చిన్న పాపుడుగా దొరుకుతాడు అర్జునుడు. తిన్నడు అని పేరు పెడతారు ఆ గూడెంలో వాళ్ళంతా. మొదటి నుండి దేవుడు లేడని నాస్తికుడుగా ఉంటాడు. నీలిని ఇష్టపడి నీలిని పెళ్లి చేసుకుని గూడెం బయటకు వచ్చి కాళహస్తి చేరతాడు తిన్నడు. అక్కడ అడవి జంతువులు వేటాడి తింటున్న అతనికి శివుడు ప్రత్యక్షమవుతాడు. తరువాత శివుని పరమభక్తుడై శివుని సేవిస్తూ మోక్షం ప్రసాదించమని తన కళ్ళని దానం చేసిన తిన్నడు భక్తికి మెచ్చి మోక్షం ప్రసాదిస్తాడు శివుడు. కళ్ళను దానం చేసిన తిన్నడు భక్త కన్నప్పగా నిలిచిపోతాడు. ఇది అందరికీ తెలుసు క్లుప్తంగా భక్త కన్నప్ప కథ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: అసలు ఈ సినిమా గురించి ఎన్నో విశేషాలున్నాయి, కానీ అవన్నీ మనం ఈ గంట సమయంలో చెప్పుకోలేము. చాలామంది శ్రోతలు మనకి సందేశం పంపిస్తున్నారు, కరుణరసం, ఎక్స్ప్రెషన్, గ్లామర్

కనిపిస్తోంది వాణిశ్రీలో. వాణిశ్రీ గారు అద్భుతంగా నటించారు అని మనకి సందేశం పంపించారు నర్సంపేట నుండి బాలకృష్ణ గారు. అలాగే కిరాతార్జునీయం పాట వినిపించారు, చాలా సంతోషం అంటున్నారు చాలామంది శ్రోతలు మనకి పంపించారు. పోలేపల్లి శ్రీనివాస్ గారు అంటున్నారు, నాకు భక్త కన్నప్ప సినిమా అంటే శివుడే, శివుడు అంటే భక్త కన్నప్ప సినిమా గుర్తొస్తుంది అంటున్నారు. చాలా సంతోషం అండి. అయితే ఈ సినిమాకున్న విశేషాల్లో ఇంకొక విషయం ఏంటంటే, అప్పటి వరకు ఎప్పుడు చూపించని బ్లైండ్ ఫైట్ని చూపించారు బాపురమణ గారు. అంటే కళ్లకు గంతలు కట్టుకొని కుస్తీని చూపిస్తారనమాట. ఇక సినిమా చివరిలో శివలింగానికి కళ్ళు ఉన్న సన్నివేశంలో కళ్ళ నుండి రక్తం కారే సన్నివేశం కోసం లోపల ట్యూబులు పెట్టి బెలూన్ ద్వారా రక్తాన్ని కళ్ళ నుండి కారేలా చేశారట కళాత్మక దర్శకులు బాపు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు, అందుకే అది అద్భుతమైన పౌరాణిక క్లాసిక్ మూవీగా ఎప్పటికీ నిలిచిపోయింది. తిన్నడుగా కృష్ణరాజు గారి నటన, నీలిగా వాణిశ్రీ, శివపార్వతులుగా బాలయ్య వరలక్ష్మి, శ్రీధర్, రావు గోపాలరావు సారథి ప్రభాకర్ రెడ్డి గారు ముక్కామల ముఖ్య పాత్రలో నటించారు భక్త కన్నప్ప చిత్రంలో. అయితే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయాక మొదటిసారిగా ఎన్టీఆర్ గారికి ప్రివ్యూ వేసి చూపించారట కృష్ణరాజు గారు. అది వారికి అలవాటుగా ఉండేదిట, కృష్ణవేణి సినిమా తీసాక కూడా వెళ్ళి ఎన్టీఆర్ గారికి సార్ సినిమా ఎలా ఉందో చూడండి అని చూపించారట. సినిమా చూసి 45 నిమిషాల పాటు నిర్విరామంగా విశ్లేషించారట ఎన్టీఆర్ గారు. అద్భుతంగా ఉందయ్యా అని ఎంత బాగానో మెచ్చుకున్నారట కృష్ణరాజు గారిని బాపు గారిని.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు శ్రోతలకి. ఎంత అనుబంధం ఉందో ఈ చిత్రంతో వారు పంపిస్తున్న సందేశాలే చెప్తున్నాయి. ఈ సినిమా నా చిన్నప్పుడు మా అమ్మగారితో కలిసి వెళ్ళాను, ఇప్పుడు అమ్మ లేరు,

కానీ ఈ పాటలు వింటుంటే మా అమ్మ గుర్తొచ్చింది. ధన్యవాదాలు అంటున్నారు హేమలత విశ్వనాథ్ చౌటుప్పల్ నుండి. అలాగే చాలామంది మనకి సందేశాలు పంపిస్తున్నారు. వరంగల్ కాశీబుక్ నుండి రామచంద్రం దాసి గారు పంపించారు. దాసి రామచంద్రం సుమతి గారు, మేము కాళహస్తి వెళ్ళినప్పుడు ఈ భక్త కన్నప్ప సినిమాలో చూసినవన్నీ అవన్నీ గుర్తు తెచ్చుకున్నాం అంటున్నారు. ఇంకా చాలా చాలా సందేశాలు వస్తున్నాయి. అయితే ముళ్ళపూడి వెంకటరమణ గారి సంభాషణలు ప్రతి పాత్రకు జీవం పోసాయి భక్త కన్నప్ప చిత్రంలో. అడవిలో పక్షుల కూతలు, వింత శబ్దాలు బాపుగారు రాత్రంతా మేల్కొని రికార్డ్ చేసి ఆ రికార్డింగ్స్ని ఎడిటింగ్ టైంలో వాడారట. అందుకే సౌండ్ ఎఫెక్ట్స్కి ఉత్తమ రికార్డిస్ట్గా ఈఆర్ స్వామినాథన్ గారికి జాతీయ పురస్కారం వచ్చింది ఈ భక్త కన్నప్ప చిత్రానికి. బాపు రమణలు, నటులు, కృష్ణరాజు గారి సినీ ప్రయాణంలో భక్త కన్నప్ప చిత్రం ఒక మైలురాయి, ఒక ఆణిముత్యంలాగా ఎప్పటికీ నిలిచిపోతుంది. కృష్ణరాజు గారి కెరియర్లో తొలి ద్విశతాబ్దపు చిత్రం అంటే 200 రోజులు ఆడి రికార్డ్గా నిలిచిపోయింది ఈ చిత్రం. మరి ఇది ఇవాళ గుర్తుకొస్తున్నాయి భక్త కన్నప్ప గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవ సందర్భంగా వివిధ భారతి వేదికగా అందించిన చిత్ర సమీక్ష. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని.

భగవంతుడికి కుల మత భేదాలు ఎలాంటి తారతమ్యాలు లేవని చాటి చెప్పిన చిత్రం అంటున్నారు చింతా శ్రీనివాస్ చాపల్లి నుండి. అలాగే నాకు 7 సంవత్సరాల చిత్రం వయసప్పుడు ఈ చిత్రం చూశాను, నాకు అంత సినిమా అంత ఇష్టం, కళ్ళకు కట్టినట్టు విశ్లేషించారంటున్నారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు. అలాగే నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు ఉమా. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు. మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు మన చైతన్య స్ఫూర్తిలో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. స్టూడియో క్లాక్ల సమయం 12:06 దాటి 21 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినీతం. ఏంటి, ఏం చెప్పబోతోంది ఈరోజు చైతన్య స్ఫూర్తిలో అని ఎదురుచూస్తున్నారా? చెట్లకు అనాథాశ్రమం ఏర్పరిచిన ఒక స్ఫూర్తిదాత కథ. ఏంటి, చెట్లకు అనాథాశ్రమమా, ఆశ్రమం కట్టించారా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, ఆ విషయాలన్నీ చెప్పుకుందాం. తల్లికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూనే ఎందరికో ఇన్స్పైరింగ్గా, మార్గదర్శిగా మారిన ఒక నటుడి కథ, ఒక చెట్ల హీరో కథ ఇది. మరి ఊహించండి, ఎవరై ఉంటారు ఆ నటుడు? సినిమాల్లో అయితే ఆయన్ని పాపం విలన్గా చూపిస్తారు, కానీ నిజ జీవితంలో నేను హీరోను అని నిరూపించిన ఆ వ్యక్తి గురించి ఈనాటి మన చైతన్య స్ఫూర్తి.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్రం నుండి పారేక్ పాడిన ఆ పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా పేరులాగే వీరి గురించి చాలా చెప్పుకోవచ్చు. సరిలేరు మీకెవ్వరు అంటూ బాగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సరే, మరి ఎవరో మీరు గుర్తిస్తారా అంటే, రేవతి కిరణ్ కుమార్ గారు సికింద్రాబాద్ నుండి సరిగ్గా గుర్తించి పంపించారు. ష్యాజీ షిండే గారి గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ష్యాజీ షిండే ఒక నటుడుగానే మనందరికీ తెలుసు, కానీ నేడు ఎందరినో చైతన్యపరుస్తున్న ఒక ఆదర్శమూర్తి అయ్యారు. చిన్నగా మొదలుపెట్టిన పనిని ఒక ఉద్యమంగా వెల్లువగా మార్చేశారు ష్యాజీ షిండే గారు. తమ సొంత ఊరిలో చెట్లు కరువై నీడలేక నీరు లేక వాన లేక కరువు సంభవించి జనాలు ఇబ్బంది పడుతున్న రోజులు అవన్నీ చూసి వారి తల్లి అతని నుండి ఒక మాట తీసుకుంది. అదేంటో తెలుసా? ఊర్లో కనీసం ప్రజల సౌకర్యార్థం చెట్లను పెంచాలి అని కోరింది. కానీ అది నెరవేరేలోపే ఆమె దూరమయ్యారు షిండే గారికి. తల్లికి ఇచ్చిన మాటని మర్చిపోలేదు షిండే గారు. ఆ మాట ప్రకారమే మెల్లమెల్లగా మొదలెట్టిన ఆ కార్యక్రమం ఎన్నో జాతుల చెట్లను నాటి సంరక్షించడం మొదలుపెట్టారు. వారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకంగా, ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మరెన్నో విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

జనతా గ్యారేజ్ చిత్రం నుండి శంకర్ మహాదేవన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన రామజోగయ్య శాస్త్రి. ఆ పాటలోలాగే ఇప్పుడు అందరూ ప్రణామం ప్రణామం అంటూ షాజీ షిండే గారిని కీర్తిస్తున్నారు. 10 నుండి 1,000, 1,000 నుండి 10,000, ఆ తర్వాత అలా అలా ఆ చెట్ల సంఖ్యను 6.5 లక్షల చెట్లను పెంచే వరకు ఆ స్థాయికి తీసుకెళ్లారు షిండే గారు. ఇదంతా ఎక్కడా ఏంటి అని అనుకుంటున్నారా? ఇదంతా మహారాష్ట్రలోని ఎన్నో ప్రాంతాల్లో ఒక ఉద్యమంగా మారింది. ఇలాంటి గొప్ప పని చేయడానికి షాజీ షిండే గారు షాయాద్రి దేవరాయ అనే ఒక ఎన్జిఓని 2016 స్థాపించారు. ఇదంతా బాగానే ఉంది, ఎన్జిఓని స్థాపించారు, చెట్లు నాటుతున్నారు, ఇదంతా బాగానే ఉంది. కానీ ఎందుకు ఆయన్ని అంతగా కీర్తిస్తున్నారు ఇప్పుడు, ఈ మధ్య బాగా వైరల్ అయ్యారు అంటే, ఒక విషయం ఉంది. ఏంటంటే, మహారాష్ట్రలోని సతారా జిల్లాలో అంబేవాడ గ్రామాన్ని ఆనుకుని కొత్తగా జాతీయ రహదారి వేయడం ప్రారంభించారు. దానికి గాను రైతుల నుండి దారికి కావలసిన జాగాని సమకూర్చుకుంటున్నారు ప్రభుత్వం. మరి ప్రభుత్వం సమకూర్చుకుంటున్న భూమికి షాజీ షిండే గారికి ఏంటి సంబంధం అంటే, ఆ దారికి అడ్డంగా ఉన్నాయంటూ 100 ఏళ్ల వయసు గల చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్న సంగతి వారి ఎన్జిఓ వాలంటీర్స్ ద్వారా షాజీ షిండే గారికి తెలిసింది. వారి మనసు కదిలిపోయింది, కన్నీరు కార్చారు. మరి ఏం చేశారు, కన్నీరు కార్చి ఊరుకున్నారా, ఏం చేశారో చెప్తాను ఈ కమర్షియల్ తర్వాత.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: మహర్షి చిత్రం నుండి విజయప్రకాష్ ఆలపించిన ఆ పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన శ్రీమణి.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: మరి షాజీ షిండే గారు కన్నీరు కార్చారు, చాలా బాధపడ్డారు అని చెప్పాను. తర్వాత ఏం చేశారు? ఏం చేశారంటే, చెట్లను నరకడాన్ని అడ్డుకొని చెట్లను కూకటి వేళ్లతో పెకిలించి మరొక ప్రాంతంలో వాటిని నాటి వాటిని సంరక్షించి కొత్త ఇళ్ళని సృష్టించారు ఆ చెట్లన్నిటికీ. కొత్త చిగుళ్ళు వచ్చే వరకు మొత్తం ఆ ఎన్జిఓ సభ్యులంతా అక్కడే ఉండి శ్రమించారు. అది కదా మరి. అందుకనే ఇప్పుడు వారిని ఏమని కొనియాడుతున్నారో తెలుసా? నీవు విలన్వి కాదు, నీవు చెట్ల హీరోవి, ఒక మహర్షివి అంటున్నారు అక్కడ మహారాష్ట్రలో ఉన్న జనాలందరూ. ఇక అలాగా నాటిన చెట్లతో పాటు మర్రి, కానుగ, మద్ది, రావి లాంటి 100ల వటవృక్షాలను కాపాడి వాటికి కొత్త స్థావరాన్ని, అంటే ఒక కొత్త ఇల్లుని, కొత్త ఆశ్రమాన్ని స్థాపించారు షిండే గారు. ఈ వృక్షాలకి జిఐ ట్యాగ్ ఇచ్చి ఒక క్యూఆర్ కోడ్ని కూడా అమర్చారు. అంటే ప్రతి చెట్టు మీద, మనం ఇప్పుడు బస్సులో వెళ్తుంటే చూస్తూ ఉంటాం, చెట్లకి తెల్ల రంగు వేస్తారు, లేకపోతే కొన్ని రంగులు వేసి రాత్రిపూట డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ ఫ్లోరసెంట్ కలర్స్ రిఫ్లెక్ట్ అయ్యేలా వేస్తూ ఉంటారు కదా. అలాగే వీళ్ళు నాటిన చెట్లన్నిటికీ కూడా జిఐ ట్యాగ్ ఇచ్చి ఒక క్యూఆర్ కోడ్ని ఇచ్చారట. ఆ కోడ్ని, క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆ చెట్టు తాలూకా వివరాలని, ఆ చెట్టు ఎప్పుడు వేశారు, అసలు అది ఏ జాతికి చెందిన చెట్టు, ఏమి ఏమి పళ్ళిస్తుంది, ఏమిస్తుంది అనే మొత్తం ఇన్ఫర్మేషన్, ఆ వివరాలన్నీ ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే వచ్చేస్తాయట. ఎంత బాగుంది కదా. ఇవన్నీ చూసి అక్కడ మహారాష్ట్రలో ఉన్న ప్రజలు మురిసిపోయారు. సయాద్రి దేవరాయ సంస్థ తల్లికిచ్చిన మాటని నిలబెట్టుకుంటూనే ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు షిండే గారు. మరి మనందరం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని చెట్లను నాటుదాం, ఉన్నవాటిని కాపాడుకుందాం. వృక్ష సంపద మనిషి జీవనానికి ఆయువు పట్టు. వృక్షో రక్షో రక్షిత అంటాను. మరి మీరేమంటారు?

సఖీ చిత్రం నుండి ఆ పాట విన్నారు. హరిహరన్ బృందంతో కలిసి ఆలపించారు రచన వేటూరి, సంగీతం ఏఆర్ రెహమాన్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్రాజ్ నిర్మల్. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ

సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సాముండ వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 140 కోట్ల పౌరులతో దేశంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వంపై నమ్మకం కలిగించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు మోదీ తెలిపారు. మౌలిక సదుపాయాల నుంచి డిజిటల్ విప్లవం వరకు అహర్నిశలు చేసిన కృషి వల్ల దేశం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. సుపరిపాలన, మరింత సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని మోదీ చెప్పారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బ్రెజిల్, ఇండోనేషియా, చైనా, ఇరాన్, సౌత్ ఆఫ్రికా, యుఏఈలతో పాటు ఇతర సభ్య దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈరోజు ఆహార భద్రత, నూతన వ్యవసాయ విధానాలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న సన్నకారు రైతుల సాధికారత వంటి విషయాల్లో వివిధ చర్చలు జరుగుతాయి. ఈ నెల 12న వ్యవసాయ మంత్రుల మధ్య ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. చిన్న రైతులు, మహిళలు, యువత ద్వారా ఆహార భద్రతపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నెల 13న బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో గడిచిన 12 సంవత్సరాల్లో భారత బొగ్గు మైనింగ్ రంగాల్లో అతిపెద్ద మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో నిన్న ఫిలిం సిటీలో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో భారత్ రికార్డు సృష్టించడమే కాక ప్రపంచ బొగ్గు ఉత్పత్తిదారుల దేశాలలో 2వ స్థానానికి చేరుకుందని ఆయన చెప్పారు. బొగ్గు రంగం ప్రత్యక్షంగా 5 లక్షల మందికి, పరోక్షంగా 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అన్నారు. 2 సంవత్సరాలుగా బొగ్గు దిగుమతులు తగ్గాయని, తద్వారా 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మిగుల్చుకోగలిగిందని చెప్పారు. సహజ వాయువులు, ఎరువులు దిగుమతిని తగ్గించేందుకు 46,000 కోట్ల రూపాయలతో కోల్ గ్యాసిఫికేషన్ పథకాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు. దేశానికి వెన్నెముకగా ఉన్న ఇంధన రంగంలో విద్యుత్ తయారీకి 72% బొగ్గుపై ఆధారపడి ఉందన్నారు. కోల్ బ్లాక్ల ఆక్షన్ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో పారదర్శక మార్కెట్ ఆధారిత బొగ్గు వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు కోల్ ఎక్స్చేంజ్ రూల్స్ 2026ను బొగ్గు మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ నియమాల ద్వారా ఒకరి నుంచి ఎక్కువ మందికి అమ్మే సాంప్రదాయ విధానం నుంచి ఎక్కువ మంది నుంచి ఎక్కువ మందికి అమ్మే నూతన ట్రేడింగ్ విధానాన్ని అమలుపరచనున్నారు. కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ద్వారా ఎక్స్చేంజ్లలో ట్రేడింగ్ను పర్యవేక్షిస్తారు. పరిశ్రమ పెరుగుదలకు, ఇంధన భద్రతకు వికసిత్ భారత్లో భాగంగా బొగ్గు విపణిలో మరింత పోటీతత్వంతో సమర్థవంతంగా ఉపయోగపడేందుకు ఈ విధానం వీలు పడనుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ధైర్యం, ఆత్మగౌరవం, న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధతకు బిర్సాముండా జీవితం ఒక ఉదాహరణని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. అణగారిన వర్గాల వారితో పాటు గిరిజనుల హక్కులు, గుర్తింపు, గౌరవానికి బిర్సాముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం ఒక చారిత్రాత్మకమైందని ఆయన ఆ పోస్టులో చెప్పారు. జార్ఖండ్ గవర్నర్గా గతంలో చేరిన మొదటి రోజు, అలాగే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాను బిర్సాముండా జన్మస్థలం ఉలీహట్ను సందర్శించినట్లు గుర్తు చేసుకున్నారు. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా బిర్సాముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఆర్ న్యూస్_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ఇదిలా

0: ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి చెందిన ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు, 6 గాయపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మృగశిర కార్తె సందర్భంగా తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిన కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమా నివారణ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది బాధితులు నాంపల్లికి పోటెత్తారు. నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఈ పంపిణీ మంగళవారం రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా సాగనుంది. మత్స్యశాఖ ఇప్పటికే 3 లక్షలకు పైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. భారీ రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచితంగా ఆహారం, మంచినీరు అందిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్పిఎంఎస్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా ఎల్పిఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఆధునిక సాంకేతిక ఆధారిత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ దిశగా మన దేశం చేస్తున్న ప్రయాణంలో ఎల్పిఎంఎస్ ప్రారంభం ఒక మైలురాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పిఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతోంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పిఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం, రక్షణ అందించేందుకు పిఎంఎస్ఎంఏ కార్యక్రమం రూపొందించారు. 2016 జూన్ 9 గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు, వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. కాంగో రిపబ్లిక్ ప్రాంతంలో ఎబోలా పరిస్థితులను సిద్ధం చేసేందుకు, సరిహద్దు పరిస్థితులను పరిశీలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ప్రస్తుతం ఉగాండాలో పర్యటిస్తున్నారు. తక్షణ సహాయ చర్యలు అందించేందుకు ఐక్యరాజ్య సమితి బృందంతో WHO చీఫ్ పర్యటిస్తున్నారు. 19 నిర్ధారిత కేసులలో కాంగో నుంచి ఉగాండాలోకి వచ్చిన వారిలో 14 మందికి ఎబోలా నిర్ధారింపబడినట్లు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. హాంటన్ స్కై రియాలిటీ లిమిటెడ్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈరోజు పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఎన్సీఆర్లలోని 6 చోట్ల దాడులు నిర్వహిస్తోంది. హాంటన్ స్కై రియాలిటీకి సంబంధించిన నివాసాలు, ఆఫీసులలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. వాయు భారతదేశంతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో, పశ్చిమ రాజస్థాన్, విదర్భలో ఈరోజు వేడిగాలుల ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొంకణ్, గోవా, ఒడిస్సా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాలలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మహే, ఉత్తర దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:40 దాటి 32 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.

0: From the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: Music and masti. Filmy news to paatu manalni updated ga unchadaniki boledanta gupshup. WhatsApp requests, song dedications, inka enenno. Only on Vivith Bharati Akashwani Telugu prapanchamanta vinochu. Ela antara? Simple. Mi Android leda iOS phones lo News on Air app download cheyandi. Radio icon click cheyandi. VB Telugu select cheyandi. Vivith Bharati Akashwani Telugu. Tarataraala taragani aanandam alarinche sampurna vinodam.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆహారం జీవనశైలి సరిగ్గా ఉంటే అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. ఏమంటారు మరి? అలాంటి ఆరోగ్యం గురించి రోజు ఎన్నో సలహాలు సూచనలు అందిస్తుంది మన ఆకాశవాణి వివిధ భారతి. పోషకాహారం అంటే ఏమీ ఖరీదైనది కాదు. మనందరికీ అతి తక్కువ ధరలోనే ఎన్నో రకాలుగా అందుబాటులో ఉంది అంటున్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు. మనం ఒక్కసారి మన చుట్టూ గమనిస్తే అసలు ఏం తింటున్నాం, సరిగ్గా తింటున్నామా లేదా అని ఆలోచిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది, అవును కదా నేను సరిగ్గా తింటున్నానా లేదా, సరైన ఆహారం అంటే మనకి పోషకాలను అందించే ఆహారం తింటున్నామా లేదా అనే ఆలోచన వచ్చేస్తుంది. మీకు కూడా వచ్చిందా ఈ మాట వింటూ ఉంటే? మరి ఈరోజు అతి చవకగా ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషక విలువలు ఇచ్చే రెండు సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం మన ఈనాటి ఈట్ ఫిట్లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: పాటంతా బాగానే ఉంది కానీ నిజంగానే అన్ని రుచులు చూడాలి. కానీ అన్ని రుచులు మితంగానే చూడాలంటున్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు. ఉలవచారు బిర్యానీ చిత్రం నుండి ఆ పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన చంద్రబోస్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:47 దాటి 25 సెకండ్లు. అయితే మరి నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక చిక్కు ప్రశ్న అడగబోతున్నాను. గుర్తుపట్టేయండి, మరి మొదటి సూపర్ ఫుడ్ ఏంటో కొన్ని క్లూస్ ఇస్తాను. ఇది ఈ ఆహారం అందరికీ అతి చౌకగా అందుబాటులో ఉండే పండు. చాలామంది దీనికి ఇవ్వవలసినంత ప్రాముఖ్యత ఇవ్వరేమో అని అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే చాలా చవకగా మనకి అన్ని చోట్ల దొరుకుతుంది కాబట్టి. ఎన్నో పోషక విలువలు ఉన్న ఆ పండు అన్ని వయసుల వారికి అణువుగా సులువుగా ఉంటుంది తినడానికి. పసిపిల్లల నుండి వృద్ధుల వరకు చాలా సులువుగా తినేయచ్చు అన్నమాట. మరి ఆ పండు ఏంటో గుర్తుపట్టి నాకు సందేశం పంపండి, దాని గురించి మాట్లాడుకుందాం.
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.

0: గబ్బర్ సింగ్ చిత్రం నుండి కార్తీక్ శ్వేతమోహన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన భాస్కర భట్ల. మరి శ్రోతలు అద్భుతంగా స్పందించారు, ఎవరెవరు సరిగ్గా గుర్తుపట్టారో చెప్తాను.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా, వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:53 దాటి 45 సెకండ్లు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి అతి సులువుగా దొరికే, అతి చౌకగా దొరికే పండు, పిల్లలకి, పెద్దలకి, వృద్ధులకి, అందరికీ ఎంతో ఇష్టమైన పండు ఏంటో గుర్తించండి అని అన్నాను. సరిగ్గా గెస్ చేశారు. ఎవరెవరో తెలుసా? నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, హర్షిణి ఆదిలాబాద్, కేవీరావు ఖైరతాబాద్, చోడవరపు నాగేశ్వర గారు, అవనిజ కృష్ణకుమారి గారు, పున్నా వెంకటేశం, ఏకనాథం మంగ, జగదీష్ గారు, హరీష్ కుమార్ గారు, నల్ల సుదర్శన్, జయంతి, వీళ్ళందరూ సరిగ్గా గెస్ చేశారు. పాపం కొంతమంది ఏమో జాంపండు అనుకొని జాంపండు అని రాశారు, కానీ కాదు. మనం మాట్లాడుకోబోయే మొదటి సూపర్ ఫుడ్ అరటిపండు. ఎక్కువగా పొటాషియం ఉంటుంది అంటున్నారు పోషకాహార నిపుణులందరూ. ఇది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే అరటి పండులో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. అందుకే రోజూ తినడం వల్ల, అంటే ఎప్పుడైనా మనకి చాలా నీరసంగా అనిపించి వీక్గా అనిపించినప్పుడు తింటే వెంటనే తక్షణ శక్తినిస్తుంది అరటిపండు. గమనించారా? ఎవరైనా కాస్త నీరసంగా ఉన్నా, ఉపవాసం చేస్తున్నా, అలాంటి సమయంలో అరటిపండుని ఇస్తే వెంటనే బలం వస్తుంది అంటున్నారు. మరి ఇలాంటి అరటిపండుని మనం, ఆ అరటిపండే కదా, ఏముందిలే, పక్కనే ఉన్న పండు తాలూకా ప్రాశస్త్యాన్ని మనం ఎప్పుడు గమనించాం. ఎక్కడో సూపర్ మార్కెట్స్లో ఎన్నో నెలల నుండి, విదేశాల నుండి మనం ఇంపోర్ట్ చేసుకొని ఆ పళ్ళ గురించి ఆతృత పడతారు చాలామంది. కానీ కాదు, అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. అది అందుకనే తినమని పోషకాహార నిపుణులందరూ చెప్తున్నారు. అరటిపండు రోజు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. మరి అరటిపండు ఒక ఎనర్జీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది అంటున్నారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

బృందంతో కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇక అరటిపండు గురించి ఇంకొన్ని విశేషాలు ఉన్నాయి. వ్యాయామం చేసేవాళ్ళు అరటిపండు తినడం వల్ల ఇన్స్టెంట్గా అంటే వెంటనే ఎనర్జీ వస్తుంది అంటున్నారు వైద్యులు. ఇక పొటాషియం, మెగ్నీషియం, B6, ఫాస్ఫరస్, విటమిన్, ఖనిజాల గని ఈ అరటిపండు. అందుకే తిన్న వెంటనే శరీరంలో శక్తిని పెంచుతుంది, కండబలం కూడా పెరుగుతుంది. కానీ ఒక విషయం మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా మితం హితం కదా. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రం ఇది నిషిద్ధం అంటున్నారు వైద్యులు. అందుకే మీరు ఏం తినాలన్నా మీ ఆరోగ్య సమస్యల్ని తప్పకుండా వైద్యులకి చెప్పి వారిని సంప్రదించకుండా మాత్రం ఎటువంటి కొత్త ప్రయత్నాలు చేయకండి. మరి ఇంకొక సూపర్ ఫుడ్ రెడీగా ఉంది, మరి ఆ సూపర్ ఫుడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మాత్రం ఎటువంటి కొత్త ప్రయత్నాలు చేయకండి. మరి ఇంకొక సూపర్ ఫుడ్ రెడీగా ఉంది, మరి ఆ సూపర్ ఫుడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మరి ఇంకొక సూపర్ ఫుడ్ ఏంటి మేడం, మమ్మల్ని ఎందుకు ఊరిస్తున్నారు, మంచి మంచి పాటలు వేస్తూ మా ఆకలిని పెంచేస్తున్నారు అంటూ శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. ఇంకొక సూపర్ ఫుడ్ ఏంటో తెలుసా? ఇది ప్రోటీన్లో రారాజని చెప్పాలి. అతి చవకగా అందరి ఇళ్లలో విరిగా వాడేది అదే పెసరపప్పు. పెసలు ఎన్నో రకాలుగా దొరుకుతుంది. ఎక్కువ ప్రోటీన్ ఫైబర్ ఉండి తక్కువ క్యాలరీలు అందించే సూపర్ ఫుడ్ పెసరపప్పు. పెసరపప్పులోని పోషకాలు కండరాలను రిపేర్ చేయడంలో అలాగే కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. అందుకే గమనిస్తే ఇంకోటి ఇది అతి సులువుగా జీర్ణమయ్యే పప్పు కూడా. మిగిలిన అన్ని పప్పులతో పోలిస్తే పెసరపప్పు రారాజనే చెప్పాలి. మీరు గమనించండి, పెసరపప్పు తింటే ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది మనకి. ఆకలి అంత వెంటనే వేయదు. పప్పుగానే కాదు, మొలకలుగా తీసుకోవచ్చు. అది మరింత మేలు చేస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు. పెసల మొలకల్లో విటమిన్ బి, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం ఇలా ఎన్నో పోషకాలు ఉన్నాయి. మరి అందుకే తప్పకుండా మనం ఈరోజు మాట్లాడుకున్న ఈ రెండింటిని, అరే మన ఇంట్లో ఉన్నాయిగా, అతి సులువుగా ఉన్నాయి కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. వాటిని వాడే అవకాశాన్ని మీరు తప్పకుండా యూజ్ చేసుకోండి. కానీ ఎక్కువ మాత్రం వాడకండి. ఒకవేళ ఏవైనా సమస్యలుంటే తప్పకుండా మీ వైద్యుల్ని, ఆహార నిపుణుల్ని కన్సల్ట్ చేసి వాడండి.

0: ట్రేడ్ మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు.
1: గోంగూర పచ్చడి గొడ్డు కారపు ముద్ద మినప

వెరీ గుడ్, బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, ఏ రెడీయా? సరిగ్గా

పెళ్లి పుస్తకం చిత్రం నుండి ఆరుద్ర గారి రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట విన్నారు కదా. సంగీతం కేవి మహాదేవన్. లంచ్ టైంలో కరెక్ట్ పాట వేసి ఆకలి అయ్యేలా చేస్తున్నారంటున్నారు కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి. అవునండి, ఈ పాట వింటే ఎలాంటి వాళ్ళకైనా ఆకలి వేస్తుంది, వెయ్యాలనే అంత మంచి పాట రాశారట ఆరుద్ర గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వాటితో పాటు మనం ఈరోజు మాట్లాడుకున్న రెండు సూపర్ ఫుడ్స్ అరటిపండు, పెసరపప్పు, ఇలా ఏం తిన్నా ఎప్పుడు తిన్నా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే మంత్రం, హితం మితం. ఎంత తిన్నా సరిగ్గా మనకి సరిపడినంత మోతాదులో తినడమే. ప్యాకెట్ ఆహారం కన్నా మన చుట్టూ ప్రకృతిలో పండిన కూరలు, పళ్ళు, మన ఇంట్లో వండుకునే ఆహారాన్ని తినడం అన్ని విధాలా శ్రేష్టం అంటున్నారు వైద్యులు. ఎంతైనా ఆరోగ్యమే కదా చివరికి, అదే కాపాడుకోవాలంటున్నారు నేటి వైద్యులు కూడా. మరి ఆరోగ్యంగా తిందాం, ఆనందంగా ఉంటాం. స్టే ఫిట్, ఈట్ ఫిట్ అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 అద్భుతమైన ప్రశ్నలతో షో టైంలో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓలు పర్యవేక్షకులకు తగిన భద్రత సహకారము అందించాలని సంబంధిత అధికారులను రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. వానాకాలం సీజన్ కోసం రాష్ట్రానికి 3.89 లక్షల టన్నుల యూరియా చేరిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మృగశిర కార్తే సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిని కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. 2 రోజులు

0: లో రాష్ట్రమంతటా విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓలు పర్యవేక్షకులకు తగిన భద్రతా సహకారము అందించాలని సంబంధిత అధికారులను రాష్ట చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీస్ పెట్రోలింగ్కు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆయన సూచించారు. వానాకాలం సీజన్ కోసం రాష్ట్రానికి 3.89 లక్షల టన్నుల యూరియా చేరిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూరియా లభ్యతపై నిన్న సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. రైతులకు న్యాయంగా సకాలంలో ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వానాకాలం సీజన్కు అవసరమైన యూరియా సరఫరా విషయంలో రాష్ట ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం చేసుకుంటోందని, ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి 6 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా రాష్ట్రానికి 3.89 లక్షల టన్నులు చేరిందని తెలిపారు. మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిని కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాద పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమా నివారణ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది నాంపల్లికి వచ్చారు. నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ప్రసాదం పంపిణీ ఈరోజు రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న మహిళా శక్తి మహాసభకు సర్వం సిద్దమైంది. ఈ మహాసభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాల రుణ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచుతూ కీలక ప్రకటన చేయనున్నారు. అలాగే మహిళా సంఘాలకు 500 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను, ఆర్టీసీ అద్దె బస్సుల ఛార్జీల కింద 20 కోట్ల రూపాయల పైచిలుకు చెక్కులను పంపిణీ చేస్తారు. కృష్ణా భీమా నదులపై కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్న బ్యారేజీలు, వంతెనలకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజనీర్లను ఆదేశించారు. నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో విధించిన లక్ష్యాల అమలుపై దిశానిర్దేశం చేశారు. రాష్ట నూతన పర్యాటక విధానంలో భాగంగా తొలి దశలో తెలంగాణలో ఎంపిక చేసిన 8 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ఆకర్షణీయంగా అభివృద్ది చేసేందుకు సమగ్ర మాస్టర్ ప్లాన్లు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా ఆయా ప్రాంతాలను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు తనకు వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడ్డాయని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన లబ్ధిదారు నక్కా సంతోష్ చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
1: నా పేరు నక్క సంతోష్, మాది రాజన్న, సిరిసిల్ల జిల్లా చెంతు మండలం ముడపల్లి గ్రామం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత నిధులు నా బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి. ఈ యొక్క డబ్బులతో నాకు వ్యవసాయ అవసరాలు చాలా ఉపయోగపడ్డాయి. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయించాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సోమవారం రాష్ట్ర దక్షిణ సరిహద్దు జిల్లా జోగులాంబ గద్వాలను తాకాయి. వచ్చే 2 రోజుల్లో రాష్ట్రమంతటా ఋతుపవనాలు విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. ఋతుపవనాల ప్రభావంతో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పులు, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయనే వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అన్నదాతలు వానాకాలం సీజన్లో సాగుకు సిద్దం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా పంటల మార్పిడి ద్వారా నేల సారం పెంచే, దీర్ఘకాలంలో అధిక దిగుబడులు అందించే పంటలపై దృష్టి సారించాలన్నారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలకరి జల్లులు పలకరించాయి. సోమవారం మృగశిర

0: ప్రతిరోజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అక్రమ మైనింగ్పై సిబిసిఐడి విచారణ ప్రారంభమైందని మైనింగ్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగానే విచారణ నిర్వహిస్తామని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లాకు వస్తున్న ఆయన 14 కోట్ల రూపాయల పైచిలకు విలువైన విద్యుత్ శాఖ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మిషన్ వాత్సల్య పథకం కింద గ్రామాల్లో ఉన్న అర్బన్, సెమీ అర్బన్ పిల్లలను గుర్తించి అవసరమైన సహాయం అందించాలని కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్, బేటీ బచావో బేటీ పడావో నోడల్ అధికారి అశ్విని వాకడే అధికారులను ఆదేశించారు. ఈ పథకం సమీక్షలో బాలికల సంక్షేమం, విద్య కోసం నిధులను ఎలా వినియోగించాలనే విషయంపై చర్చించారు. రైతులు పంటచేలలో పంట అవశేషాలను తగలబెట్టకుండా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. నెక్కొండలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ వేణుమాధవ్ తెలిపారు. జిల్లాలోని ఏదైనా ఒక సబ్స్టేషన్ లైన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఆధునిక ఇంటర్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వానాకాలం వ్యవసాయ సీజన్లో రైతులకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా అభివృద్ది సమీక్షా సమావేశం కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన జరుగుతోంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షిస్తున్నారు. సమావేశానికి పార్లమెంటు సభ్యులు ఎం రఘునందనరావు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్యావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈరోజు చేపమందు పంపిణీకి కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ సమాచారాన్ని డిజిటలైజేషన్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అన్నదాతల సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేసేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేపట్టిందని నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ అన్నారు. ఈ నెల 21వ తేదీన నీట్ 2026 ప్రవేశ పరీక్షలను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి జరిగే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బీఎల్ఓలు, పర్యవేక్షకులకు తగిన భద్రత, సహకారము అందించాలని సంబంధిత అధికారులను రాష్ట చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. వానాకాలం సీజన్ కోసం రాష్ట్రానికి 3.89 లక్షల టన్నుల యూరియా చేరిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మృగశిర కార్తె సందర్బంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిని కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. 2 రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ సమయం 1:20 దాటి 53 సెకండ్లు. షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ మరొక్కసారి శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకు మీ సమాధానం మీ పేరు 0402-3208-52 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. మరి షో టైం అస్సలు ఆలస్యం చేయకుండా మొదలెట్టేసుకుందాం. శ్రోతలందరూ సిద్ధమేనా?

మేమందరం సిద్ధంగా ఉన్నాం మేడం. మీదే లేట్ అంటున్నారు శ్రోతలు, చాలామంది సందేశాలు పంపిస్తున్నారు. మరి షో టైంలో వచ్చేస్తుంది మొదటి ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, జాగ్రత్తగా వినండి, రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని మన దేశంలో ఒక రాష్ట్రాన్ని పిలుస్తారు. రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు భారతదేశంలో? మీకు సమాధానం తెలిస్తే 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శ్రోతలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను ఏ రాష్ట్రం అని అడిగానో. శ్రోతలు చాలామంది ప్రదేశాన్ని పంపిస్తున్నారు, ప్రదేశం కాదు నాకు రాష్ట్రం కావాలి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం కార్యక్రమం వింటున్నారు. ముందుగా మీరు విన్న పాట కూలీ నెంబర్ 1 చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించారు. సంగీతం ఇళయరాజా, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. మరి షో టైంలో నేను అడిగాను మొదటి ప్రశ్న, రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని మన దేశంలో ఒక రాష్ట్రాన్ని పిలుస్తారు, ఆ రాష్ట్రం పేరేంటి అని అడిగాను. చాలామంది శ్రోతలు సరిగ్గా గెస్ చేసి సమాధానం పంపించారు. ముందుగా సమాధానం చెప్తాను. నేను సమాధానం చెప్పాక పంపించిన పేర్లను నేను చదవలేను. సమాధానం ఏంటంటే గోవా. గోవా రాష్ట్రాన్ని రోమ్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలుస్తారు. దీన్నే పర్ల్ ఆఫ్ ద ఓరియంట్ అని కూడా పిలుస్తారు. అందమైన బీచ్లు, ప్రకృతి సౌందర్యం ఎంత రమణీయంగా ఉంటుందిట గోవా. నేను కూడా ఎప్పుడు చూడలేదు. బీచ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, పార్టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు గోవాని. మరి గోమాంచల, గోపకపురి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఎన్ని పేర్లున్నాయో ఈ గోవా రాష్ట్రానికి. ఇది ప్రశ్న మరియు సమాధానం. ఇక సరైన సమాధానాలు తొందరగా పంపించిన వాళ్ళ పేర్లు, గణేష్ వేదవతి నిజాంపేట్ నుండి, ప్రియాంజలి ఆర్మూర్ నుండి, కేవీరావు పివీరావు ఖైరతాబాద్ నుండి, పద్మావతి గారు కిస్మత్పూర్, దివాకర్ ఉమ్మడి నుండి, చింతా శ్రీనివాస్ పిర్జాతి కూడ భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్, డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి, అప్పలరాజు పెడన, ద్రోణంరాజు సూర్యశ్రీ కౌకూరు నుండి, పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపల్లం నుండి, యలగందుల మార్కండేయ పోచంపల్లి నుండి, జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, మురహరి యశోద నిజామాబాద్ నుండి, బాలకృష్ణ నర్సంపేట్, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుండి, అలాగే రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, క్యాదర్ వీరేష్ రాజౌళి మండలం నుండి, ఇంకా గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. చాలామంది సరైన సమాధానాలు పంపించారు. మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. మరి షో టైంలో తర్వాత ప్రశ్నకి మేము సిద్ధంగా ఉన్నాం. మీదే ఆలస్యం అంటున్నారు శ్రోతలు. మరి తర్వాత ప్రశ్న సినిమాకి సంబంధించిన ప్రశ్న. నేను ఒక డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ ఏ సినిమాలోదో గుర్తుపట్టి నాకు ఆ సినిమా పేరు పంపించండి. డైలాగ్ వినండి. మాంచి పదునైన పనసకాయని చెయ్యి తరిగిన వాడు తిరిగితే, కూర చేసుకొని పక్కనింత వెన్నముద్ద నంచుకొని కొంచెం కొంచెం తింటూ ఉంటే, ఆహా ఎంత బాగుంటుంది అంటారు శ్రీలక్ష్మి గారు బ్రహ్మానందం గారితో. మరి ఈ డైలాగ్ ఏ సినిమాలోదో గుర్తుపట్టి నాకు సందేశం పంపించండి. 0402324082 0402324052 ఈ నంబర్కి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరరామూర్తి గారు. అయ్యయ్యో, ఏంటి ఏంటి ఈ పరిస్థితి? మన వివిధ భారతి శ్రోతలు ఇంత కన్ఫ్యూజ్ అయిపోయారేంటి? మీకు తెలుసా, ఓన్లీ 6 మందే సరిగ్గా గెస్ట్ చేసి నాకు మెసేజ్ చేశారు. నేను డైలాగ్ చెప్పాను, డైలాగ్ అడిగితే ఇంత కన్ఫ్యూజ్ అయిపోతారని నేను అనుకోలేదు. ఏమి డైలాగ్ అంటే, మంచి పదునైన పనసకాయని చెయ్యి తిరిగిన వాడు తరిగితే కూర చేసుకొని పక్కనింత వెన్నముద్ద నంచుకొని కొంచెం కొంచెం తింటూ ఉంటే ఆహా ఎంత బాగుంటుంది అంటారు శ్రీలక్ష్మి గారు బ్రహ్మానందం గారితో. ఇది మన జంజాల గారి సినిమా. చాలామంది బాబాయ్ అబ్బాయి అనుకుంటున్నాను అంటారు, కొంతమంది గెస్ట్ చేయలేకపోయారు, కొంతమంది హాయ్ హాయ్ నాయక అన్నారు, కొంతమంది శుభలగ్నం మాయలోడు చాలా. కానీ నాకు చాలా సంతోషం, మీరు గెస్ట్ చేసే ప్రయత్నం చేశారు కదా, అందుకని. మరి సమాధానం ఏంటో తెలుసా? చూపులు కలిసిన శుభవేళ. జంజాల గారి దర్శకత్వంలో వచ్చిన చూపులు కలిసిన శుభవేళ ఈ సినిమాలో వెళ్ళి గమనించి సీన్స్ చూస్తే బ్రహ్మానందం గారు శ్రీలక్ష్మి గారు పక్క పక్కన కూర్చొని వంటల గురించి డిస్కస్ చేసుకుంటూ బోలెడన్ని కూరలు ఇది ఇది ఇది బాగుంటుంది, ఆ కూర బాగుంటుంది, అలా

తింటే బాగుంటుంది అంటారు. మధ్యలో రత్నసాగర్ గారు వచ్చి, అయ్యో ఏంటి వీళ్ళిద్దరూ తిండి గురించి మాట్లాడుకుంటున్నారంటూ బాధపడుతూ ఉంటారు. భలే గమ్మత్తుగా ఉంటాయి, హాస్యం అద్భుతమైన హాస్యం పండించారు వాళ్ళిద్దరూ ఆ జంజాల గారి సినిమాలో. చూపులు కలిసిన శుభవేళ సినిమా నుంచి ఆ డైలాగ్ అన్నమాట. మరి సరిగ్గా గెస్ట్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? కట్ల సతీష్, సుమలత భద్రాద్రి కొత్తగూడెం నుండి, పద్మావతి, శిల్ప మరియు వారి కుటుంబ సభ్యులు చంచల్ గూడ హైదరాబాద్ నుండి, దివాకర్ ఉమ్మడి నుండి, వెంకటేష్ నందిపేట నుండి, అలాగే రాకేష్ ఫరీద్ నందిపేట నుండి సరిగ్గా గెస్ట్ చేసి మనకు సందేశం పంపించారు. ఏం పర్వాలేదు, ఇంకా పోలడని మంచి మంచి ప్రశ్నలు మీ అందరి కోసం సిద్ధంగా ఉన్నాయి మన షో టైంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎస్, షో టైం వింటున్నారు. నేను మీ రేడియో నిస్సంబద్ధిని. స్టూడియోలో సమయం 1 గంట 40 నిమిషాలు దాటి 30 సెకండ్లు. మరి ఇప్పుడు ఒక జనరల్ ప్రశ్న మాట్లాడుకుందాం. మనందరం యూజువల్గా చాలా కాంప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటాం, విమర్శలు వస్తూ ఉంటాయి, మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. కానీ మీరు అందుకున్న అత్యంత అందమైన బెస్ట్ కాంప్లిమెంట్, సద్విమర్శ ఏంటి? ఇప్పటి వరకు మీ జీవితంలో మనకు తెలుస్తుంది, అసలు దీన్ని మించి ఇంకోటి లేదు అనిపిస్తుంది కదా. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్, సద్విమర్శ ఏంటో నాతో పంచుకోండి. 0402324085252 ఈ నంబర్కి.

షో టైం వింటున్నారు. మరి షో టైంలో నేను అడిగాను, మీరు ఇంతవరకు అందుకున్న అతి మంచి సద్విమర్శ, బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అని అడిగాను. చాలామంది శ్రోతలు స్పందించారు. ఎవరెవరు మాట్లాడే ఎవరెవరు రాసిన వాళ్ళు మళ్ళీ పంపించకండి, నేను అందరి మెసేజెస్ చదివే ప్రయత్నం చేస్తాను. మా గురువుగారు, నువ్వు చాలా సాధించగలవు, నువ్వు చాలా సాధించావు అన్నప్పుడు అదే నాకు గొప్ప విమర్శ అంటున్నారు సంజీవ్ గారు నిజామాబాద్ నుండి. నేను ఆర్ట్ బాగా వేస్తాను మేడం, నన్ను అందరూ మీరు ఆర్ట్ బాగా వేస్తారని ఎంతో పొగుడుతారు, ప్రశంసిస్తారంటున్నారు. చాలా సంతోషం. దస్తగిరి గారు ప్రొద్దుటూరు నుండి మనకు సందేశం పంపించారు. రమణి సుబ్బారావు గారు రాస్తున్నారు, మా ఇన్స్పిరేషన్తో మేము మ్యాథ్స్ తీసుకొని మ్యాథ్స్ టీచర్స్ అయ్యామని నా స్టూడెంట్స్ అనడం నాకు ఇచ్చిన అతి బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నారు రమణి గారు సైనిక్పురి నుండి. మేడం నమస్కారం, మీరు మ్యాథ్స్ టీచర్, మ్యాథ్స్ అనేది అంటేనే చాలామందికి భయం, కానీ మీ ఇన్స్పిరేషన్తో మ్యాథ్స్ టీచర్ అవడం అంటే ఎంత గొప్ప విషయం. ఇంకెవరు రాస్తున్నారంటే, నువ్వు చాలా గొప్పవాడివి అన్నప్పుడు అంటున్నారు మెర్సీ నరేష్ రోజా శిరీష, 3 తులాల బంగారం గొలుసు దొరికితే తిరిగి ఇచ్చాను. అది అప్పుడు నాకు వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎంతో అపూర్వం అంటున్నారు పావని వేణు ధర్మసాగర్ హన్మకొండ జిల్లా నుండి. ఎంత గొప్ప విషయం, మీ నిజాయితీకి జోహార్లు చెప్పాల్సిందే. ఇక కృష్ణకుమారి గారు, తను అనుకున్న వారి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోవడం, నేను అలా నిలుస్తాను అని అందరూ నాతో అంటారంటున్నారు కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి. చాలా గొప్ప విషయం అండి. ఇక నేను టమాటా పచ్చడి చాలా బాగా చేపెడతాను అంటారు అందరూ అంటున్నారు దుర్గాదేవి గుడ్లనర్వ జిల్లా నాగర్ కర్నూలు నుండి. ఓకే, వెరీ గుడ్. తను అనుకున్న వారితో వారిని హృదయాల్లో నిలిచిపోవడం, ఎవరు అనుకుంటే వాళ్ళ హృదయాల్లో నేను నిలిచిపోతాను అంటున్నారు వేముల నరసింహరావు గారు మనకి నిజామాబాద్ నుండి. ఇక క్లాస్లో ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ అభినందించారు. మరి క్లాస్లో ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ అభినందిస్తారు, అది బెస్ట్ కాంప్లిమెంట్ అని నేను చెప్పలేను. నేను చదువు వెలుగు అను అక్షరాభ్యాస కార్యక్రమంలో నిరక్షరాస్యులకు 80

శాతం చదువు వారి సొంతంగా సంతకం పెట్టడం నేర్పించాను. అప్పట్లో మా ఎంఆర్ఓ గారు నాకు సర్టిఫికెట్ ఇచ్చి అభినందించారంటున్నారు. గొప్ప విషయం అండి, మీరు విద్యాదానం చేశారు. ఈ సందేశం మనకు పంపించారు నార్కెట్పల్లి మండలం నెమ్మాని నుండి పున్నా వెంకటేశం హేమలత. ఇక కోటి సంగీతంలో పెద్దన్నయ్య పాట చాలా బాగుందంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక మనకి నాగ్నాథ్ గుప్తా గారు ఒక సందేశం పంపించారు. 2014లో నేను విధి నిర్వహణలో చక్కగా విధులు నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ గారు నాకు బెస్ట్ అవార్డు ఇచ్చారు. గొప్ప విషయం సార్. ఇలాగే చాలామందికి స్ఫూర్తిగా నిలవండి. ద్రోణంరాజు సూర్యశ్రీ గారు, ఒక కంపెనీ ఎండి గారు అన్నారు, నీలాంటి సబార్డినేట్ దొరకడు, కానీ నాలాంటి ఎండి నీకు ఎప్పుడు దొరుకుతాడు. అది నాకు లభించిన అతిపెద్ద కాంప్లిమెంట్ అంటున్నారు ద్రోణంరాజు సూర్యశ్రీ కౌకూరు నుండి. ఇక మా అమ్మాయి జ్యోతిక పదో క్లాస్లో 9.8 గ్రేడ్తో మండల స్థాయి వచ్చినప్పుడు ఎంఈఓ గారు మా ఇంటికి వచ్చి మీరు బాగా చదివించారు అని అన్నప్పుడు నాకెంతో గర్వంగా అనిపించింది. అది బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నారు అప్పలరాజు గారు పెడన నుండి. ఉత్తమ శ్రోతగా కొత్తగూడెం కేంద్రంలో నన్ను అభినందించారు మరే అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు. ఎంత బాగుందండి, అసలు ఒక్కొక్కళ్ళ అనుభవాలు వింటుంటే. నన్ను స్ఫూర్తిగా తీసుకొని ఒక సేవా ట్రస్ట్ పెట్టారు. ఇప్పటి వరకు 33 మందికి రక్తదానం చేశారు. అందులో ఒక వ్యక్తి స్వర్ణభారతి సేవా ట్రస్ట్ అనే పేరుతో అందరికీ రక్తదానం చేస్తున్నారు. చాలా అద్భుతం సార్, చాలా అద్భుతం. ఇది మనకి సందేశం పంపించారు కాళ్ళు శ్రీనివాసరావు గారు కోదాడ నుండి. ఎంత అసలు ఇలాంటి సందేశాలు వింటూ ఉంటే నాకు అసలు మీలోనే ఎంతోమంది స్ఫూర్తిదాతలు, ఎంతోమంది మార్గదర్శులు ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఇక మనకి ఇంకొక సందేశం పంపించారు హైదరాబాద్ బోరంపేట నుండి. మంచి బిజినెస్ మ్యాన్ అవుతావని సార్ చెప్పారు అన్న, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నారు సంతోష్ హైదరాబాద్ నుండి పంపించారు. ఇక హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ గారు పంపించారు. ఏం పంపించారంటే సరైన సమాధానం రాయలేదు సార్, మళ్ళీ పంపించండి. నన్ను చాలామంది లోతుగా ఆలోచిస్తాను, అందరికీ సహాయంగా ఉంటాను, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నారు గణేష్ వేదవతి నిజాంపేట్ హైదరాబాద్ నుండి. ఇంకా చాలా సందేశాలు వస్తున్నాయి. ఉత్తమ సేవా పురస్కారం వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి నాకు వచ్చింది అంటున్నారు ఊర్మిళా సతీష్. ఇది వాళ్ళు పంపించిన సందేశం. ఇంకా చాలామంది సందేశాలు పంపిస్తున్నారు, పంపించిన వాళ్ళు దయచేసి పంపించకండి. ఒక మంచి పాట విందాం, తర్వాత మరిన్ని సందేశాలు మాట్లాడుకుందాం.

షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:54. మరి ఇంకొంతమంది సందేశాలు పంపించారు. మీరు విన్న ఆ పాట కిల్లర్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరామూర్తి గారు. ఇక మనకి మీకు మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్, మీరు అందుకున్న సద్విమర్శ ఏంటి అని అడిగితే, చోడవరపు నాగేశ్వరరావు గారు గీతానగర్ హైదరాబాద్ నుండి రాస్తున్నారు, నేను బాగా రాస్తాను, అది అందరూ నేను బాగా రాస్తానంటున్నారు, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నారు. ఇక మేము టైలర్ వర్క్ చేస్తాం, ఒక టైలర్గా మేము కుట్టినవి అందరికీ బాగా నీట్గా సెట్ అయితే వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్సే మాకు బెస్ట్ కాంప్లిమెంట్స్, సద్విమర్శలు అంటున్నారు రాకేష్ ఫరీద్ నందిపేట నుండి. మరి మహమ్మద్ జైనుద్దీన్ గారు మనకు ఒక మంచి సందేశం పంపించారు. చిన్న వయసులో ఎక్కువ చదువుకునే అవకాశం లేదు కాబట్టి చదువుకున్నది 4వ తరగతే, కానీ ఆ చదువు నాకు అత్యంత అమూల్యమైనది అని నేను అనుకుంటున్నాను. 1996 కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో అక్షర కిరణంలో వాలంటీర్గా 15 మందికి చదువు నేర్పించాను. వాళ్ళకి పూర్తి పేరు వచ్చేంత వరకు సంతకం పెట్టేలా వాళ్ళకి నేర్పించాను. దాంతో నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. ఉత్తమ వాలంటీర్గా అవార్డు కూడా అందుకున్నాను. 1997 నిజామాబాద్ తొలి ఉత్తమ శ్రోతగా ఎంపికయ్యాను. ఇది నేను అందుకున్న అతి ఉత్తమ కాంప్లిమెంట్ అంటున్నారు. ఇది నాకు మరచిపోలేని జ్ఞాపకం. చాలా సంతోషం అండి. చదువుతో మీరు తక్కువ చదువుకున్నారని అనుకోకర్లేదు, మీ సంస్కారానికి నేను నమస్కారం చెప్తున్నాను. మరి జయంతి అల్వాల్ నుండి ఏం రాస్తున్నారంటే, నేను అస్సలు ఫుడ్ వేస్ట్ చేయను, అందరూ నన్ను గుడ్ గర్ల్ అంటారు అంటున్నారు. మరి దొర్నాలి సుదర్శన్ గారు మనకి అంకుశాపురం నుండి సందేశం పంపించారు. మా 2వ అమ్మాయి 10th క్లాస్లో ఘట్కేశ్వర మండలానికి 1st క్లాస్ మార్కులు తెచ్చుకుంది. ఒక చిన్న పాటి వాల్ వాచ్ గోడగడియారం బహుమతి ఇచ్చేటప్పుడు నన్ను కూడా స్టేజ్ మీదకి పిలిచారు. మా అమ్మాయితో పాటు నా ఫోటో కూడా తీసుకున్నారు. అదే నాకు అతిపెద్ద కాంప్లిమెంట్గా నేను భావిస్తున్నాను అంటున్నారు. మరి షో టైం బాగుంది, మంచి ప్రశ్న అడిగారు, చాలా ధన్యవాదాలు అంటున్నారు గణేష్ వేదవతి గారు నిజాంపేట నుండి. మరి రక్తదానం చేశాను అబ్బా, అది రక్తదానం చేసి ఎంతోమందికి సహాయంగా ఉంటున్నాను, అదే నేను అందుకున్న అతిపెద్ద కాంప్లిమెంట్ అంటున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి ఎలగండుల మార్కండేయ లక్ష్మి. మరి మనకి ఒక చిలిపి సందేశం కూడా వచ్చింది, మీ నవ్వు బాగుంటుంది అని

0: కానీ అస్సలు కొంతమంది మీరు నవ్వరు అని, కానీ నవ్వు బాగుంటుంది అనే కాంప్లిమెంట్ నేను ఇప్పటి వరకు అందుకున్నాను అంటున్నారు. పేరు పంపించలేదు. ఇంకొక సందేశం వచ్చింది మనకి. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను, అప్పుడు మా హిందీ టీచర్ నువ్వు హిందీలో బాగా మాట్లాడతావు అని, అదే నాకు ఇప్పటి వరకు నేను అందుకున్న పెద్ద కాంప్లిమెంట్ అంటున్నారు వెంకటేష్ నందిపేట నుండి. మరి మనకి ఇంకొక సందేశం పంపించారు నాగరాజ్ గారు. సందేశం ఇంకా లోడ్ అవుతోంది. మరి ఎలా ఉంది ఇవన్నీ వింటుంటే మీకు ఏమనిపిస్తోంది? మనం ప్రశ్నలు షో టైంలో చాలా సరదా అయిన ప్రశ్నలు అడుగుతాము, తర్వాత జనరల్ నాలెడ్జ్ అడుగుతాము. మరి మీ మనసులో ఉన్న మీ ఊహల్ని, మీ జ్ఞాపకాలని కూడా తట్టిలేపే ప్రయత్నమే ఈ జనరల్గా అడిగే ప్రశ్న అన్నమాట. మరి దస్తగిరి సంధ్య గారు మనకి ఒక సందేశం పంపించారు. ప్రశ్న బాగుంది, నేను ఆల్రెడీ పంపించాను, నేను ఆర్ట్ బాగా వేస్తాను, అందుకే నాకు నేను బాగా మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నాను అన్నారు. మధు మల్లాపూర్ నుండి, నేను టైలరింగ్ చేస్తా, నన్ను అందరూ ప్రొఫెసర్ డాక్టర్ లాగా ఉన్నావు, నీవు నీట్గా ఉంటావు అని అంటారు, అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటున్నారు మధు మల్లాపూర్ నుండి. చాలా సంతోషం అండి. మరి ఇది ఒక్క సందేశం వచ్చింది. ఏడేళ్ళ క్రితం మా అమ్మగారు ఈరోజు పరమపదించారంటున్నారు నాగరాజ్ గారు రాశారు. మరి ఇది ఇవాళ షో టైం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి 2 గంటల 15 నిమిషాలకి ఒక అద్భుతమైన శక్తిశీలిని మీకు పరిచయం చేయబోతున్నాను. మీరేం చేయాలి? ట్యూన్ చేసి ఉంచాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధురగా నాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెట్స్.

Mana Jenerenjen. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్ లో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15 దాటి 35 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24-speed పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలందరికీ మరొక్కసారి శుభ మధ్యాహ్నం అంటోంది మీ పద్మిని. భారతదేశపు నారీ శక్తికి ప్రతీకగా నిలిచిన భారత వైమానిక దళ తొలి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మీ రమణన్. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి వైద్య వృత్తిలో రాణిస్తూనే భారత వైమానిక దళంలో ప్రవేశించి ఆ సంస్థలో మొట్టమొదటి మహిళా అధికారినిగా చరిత్ర సృష్టించిన ఘనత డాక్టర్ విజయలక్ష్మి గారిది. ఆవిడ స్ఫూర్తిదాయక ప్రయాణం ఈనాటి మన శక్తిశీలిలో.

0: నీ స్నేహం చిత్రానికి ఉష ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఆర్పి పట్నాయక్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా

0: ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:22 దాటి 36 సెకండ్లు. భారత వైమానిక దళ తొలి వింగ్ కమాండర్, మహిళ వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మద్రాసు నగరంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం, సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు విజయలక్ష్మి గారు. తండ్రి మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో సైన్యంలో పనిచేశారు. అదే ఆమెను సైన్యం వైపు మళ్లేలా వెళ్లేలా ఆకర్షించింది అంటారు విజయలక్ష్మి గారు. మరోవైపు తాతగారు సంగీత విద్వాంసులు, అది కావడంతో సంగీతం పైన కూడా ఎంతో మక్కువ పెంచుకున్నారు విజయలక్ష్మి గారు. ఒకవైపు తండ్రి నుంచి వచ్చిన క్రమశిక్షణ, సమయపాలన, మరోవైపు తాతగారి నుండి వచ్చిన సంగీతం ఆమెను అద్భుతమైన శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిగా, నిబద్ధత కలిగిన వైద్యురాలిగా, సైనికాధికారిణిగా కూడా చేసే అంటారు ఎన్నో ఇంటర్వ్యూస్లో విజయలక్ష్మి రమణన్ గారు. వారి గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈనాటి మన శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి టిప్పు హరిణి పాడిన పాట విన్నారు. సంగీతం కోటి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:28 దాటి 30 సెకండ్లు.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. భారత వైమానిక దళ తొలి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మీ రమణన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. 15 ఏళ్ల వయసులో ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ కళాకారిణిగా ఎంపికయ్యారు విజయలక్ష్మి గారు. అది సాధారణ విషయం ఏం కాదు. అతి చిన్న వయసులో ఏ గ్రేడ్ కళాకారిణి అంటే ఆవిడ ఎంత సాధన చేసి ఉండాలో చెప్పకనే చెప్తోంది. ఎన్నో కర్ణాటక సంగీత కచేరీలు చేశారు చిన్న వయసు నుండే. మద్రాసు మెడికల్ కాలేజ్ నుండి వైద్య శాస్త్రంలో డాక్టర్ పట్టా అందుకున్నారు. సైనికులను ఉద్దేశించి ఎన్నో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు ఆవిడ. అయితే ఆమె పాడిన పాటలు సైనికులకి ఎంతగానో మానసిక ఉపశమనాన్ని కలిగించేవిట. ఒకవైపు పాట, మరోవైపు వైద్యం, రెండు కళలా ఉండేవిట విజయలక్ష్మి గారికి. అలా పాడుతూ ప్రదర్శనిస్తున్న సమయంలోనే వారికి భారత వైమానిక దళంలో చేరాలని బలంగా అనిపించింది. మరి అనిపించింది సరే, ఎలా చేరారు ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం.

0: చలో సినిమా నుండి అనురాగ్ కుల్కర్ణి ఆలపించిన పాట విన్నారు. రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం మహతి స్వరసాగర్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి సైన్యంలోకి అంటే వైమానిక దళంలోకి ఎలా చేరారు, పాటలు పాడుతున్నారు, సంగీత కచేరీలు ఇస్తున్నారు, ఎలా చేరారో చెప్తానన్నాను కదా. ఎలా అంటే 1955 భర్త కేవి రమణన్ గారి ప్రోత్సాహంతో వైమానిక దళంలో అడుగుపెట్టారు డాక్టర్ విజయలక్ష్మి గారు. మొదటిగా ఆర్మీ మెడికల్ కార్ప్స్లో చేరి ఆ తర్వాత వైమానిక అధికారినిగా బదిలీ అయ్యారు. 1971 వైమానిక దళంలో తొలి మహిళా వింగ్ కమాండర్గా పదోన్నతి పొందారు డాక్టర్ విజయలక్ష్మి రమణన్.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. పురుషులు మాత్రమే ఆధిపత్యం వహించే రక్షణ విభాగంలో ఒక మహిళగా వ్యవహరించడం, అందులో వింగ్ కమాండర్గా వ్యవహరించడం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదంటారు విజయలక్ష్మి గారు. అన్నీ అధిగమించారు. వైమానిక దళంలో చేరినప్పుడు మహిళల కోసం ప్యాంటుకు బదులుగా చీరలు యూనిఫామ్గా తొలిసారిగా మహిళా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారుల కోసం ప్రతిష్టాత్మకమైన చీరను యూనిఫామ్గా రూపొందించిన ఘనత డాక్టర్ విజయలక్ష్మి గారిదే. ఊహించండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఫ్లయింగ్ పైలట్స్ వాళ్ళు ఎవరైనా సరే ప్యాంటు చొక్కా వేసుకుంటూ ఉంటారు. అంటే అందరూ అలా వేసుకోక్కర్లేదు, కొంతమంది ఆన్ ఎయిర్ వెళ్ళని వాళ్ళు, అంటే పైన పైలట్గా వెళ్ళని వాళ్ళు, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మొట్టమొదటిసారిగా 70s ఆ యూనిఫామ్కి బదులు చీరని యూనిఫామ్గా ఆవిడ ప్రవేశపెట్టారంటే ఎన్ని సవాళ్ళని ఎదుర్కొని ఉంటారో చుట్టూ ఉన్న చాలామంది సమాజంలో, అక్కడున్న ఆఫీసర్స్తో, తర్వాత అంటే పురుషులతో, అవన్నిటినీ అధిగమించి చీరని యూనిఫామ్గా పెట్టిన ఘనత మాత్రం డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గారిది. ఇంకా ఉన్నాయి బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుందాం.

స్వరాభిషేకం ఈ చిత్రం నుండి మనోజ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం విద్యాసాగర్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:43 దాటి 10 సెకండ్లు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. 1962 సంవత్సరం, 1966 సంవత్సరం, 1971 సంవత్సరంలో యుద్ధ సమయాల్లో విశిష్టమైన సైనిక సేవలను అందించారు డాక్టర్ విజయలక్ష్మి. యుద్ధం అంటేనే ప్రాణనష్టం. అలాంటి క్లిష్ట సమయంలో సైనికులకు మానసిక స్థైర్యాన్ని ఇస్తూ అవసరమైన వైద్యం అందించారు విజయలక్ష్మి గారు. అంతేకాదు, వైద్యురాలిగా కొన్ని సంవత్సరాలు బెంగళూరులో ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్లో సీనియర్ గైనకాలజిస్ట్గా సేవలందించారు. ఆ సమయంలోనే ఎందరో నర్సింగ్ సిబ్బందికి సహాయ వైద్యులకు గైనకాలజీ విభాగాల్లో స్వయంగా శిక్షణ ఇచ్చారు. వారందరినీ అత్యున్నత వైద్యులుగా తీర్చిదిద్దారు డాక్టర్ విజయలక్ష్మి.

0: అనిల్, మనం చేసుకుందాం.
1: పెళ్ళ? ఓకే, చేసుకుందాం.
0: నిజంగా?
1: నిజంగా.
0: ఎప్పుడు?
1: ఎప్పుడంటే నువ్వు ఎప్పుడంటే అప్పుడు.
0: నిజంగానా?
1: ఆహా,
0: గాడ్, ఐ లవ్ యూ.
1: ఐ లవ్ యూ టూ.
0: రేపు ఎన్నింటికి కలుద్దాం?
1: 5 o'clock.
2: అంతకుముందు ఆ తరువాత చిత్రం నుండి దీప్తి హేమచంద్ర అలపించిన పాట విన్నారు. సంగీతం కళ్యాణ్ కోడూరి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఇండియన్ వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మీ రమణన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. 1977 అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారి చేతుల మీదుగా విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు డాక్టర్ విజయలక్ష్మి. సైనిక రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను పాటించినందుకు అద్భుతమైన సేవకు గాను వారికి లభించిన గుర్తింపు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు సామాన్యులకు ఉచితంగా వైద్యం అందించారు డాక్టర్ విజయలక్ష్మి.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

పవిత్ర బంధం చిత్రం నుండి కేజే యేసుదాస్ గారు పాడిన ఆ పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:54 దాటి 36 సెకండ్లు. ఒక మహిళగా, వైద్యురాలిగా, ఒక సైనికాధికారిగా ఎందరికో మార్గదర్శిగా నిలిచారు డాక్టర్ విజయలక్ష్మీ రమణన్. మనం ఏ రంగంలో ఉన్నా మన పనిని మనం దైవంగా భావించి పూర్తి అంకిత భావంతో చేస్తే ఎంతో సంతృప్తిగా ఉంటుంది అని చెప్పేవారు డాక్టర్ విజయలక్ష్మి. ఎందరో మహిళలకు మార్గదర్శకంగా నిలిచారు. ఇది వారి ఆదర్శమైన ప్రయాణం. ఇది ఇవాళ్టి శక్తిశీలి. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ రేడియోనిస్తం పద్మిని.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మళ్ళీ మరొక రోజు మరో కార్యక్రమంలో కలుస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 3 గంటలు దాటి 32 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.
1: మెహమాన్ 10 జూన్ శాం 4 బజే వివిధ భారతి పర్.
2: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. अगला कार्यक्रम है सखी सहेली.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్పై చిత్రసీమల తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా డాకు మహారాజ్ ఈ చిత్రం కోసం విశాల్ మిశ్రా ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమల తర్వాత పాట హాయ్ నాన్న. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సితారా కృష్ణకుమార్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం హేషామ్ అబ్దుల్ వాహబ్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ

0: సవాలు. డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు. విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: శ్రోతలు ఎఫ్ఎంఏ 103.8 MHz పై చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం గోపి సుందర్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమల తర్వాత పాట పెద్ది. ఈ చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ ఆలపించిన

0: చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు విన్నారు.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?

0: ఈ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
0: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
0: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
0: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్ పై ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం. ముందుగా వాణిజ్య ప్రకటన.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఇప్పుడు దేశభక్తి గీతం విన్నాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. మహిళా శక్తి మహాసభలో మహిళా సంఘాలు నిర్వహించే 553 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్తు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. నైరుతి ఋతుపవనాలు రేపటికల్లా తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించే 553 బస్సులను పెరేడ్ గ్రౌండ్స్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో మహిళా శక్తి మహాసభ కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ మహాసభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాల రుణ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచుతూ కీలక ప్రకటన చేశారు. అలాగే మహిళా సంఘాలకు 500 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను, ఆర్టీసీ అద్దె బస్సుల ఛార్జీల కింద 20 కోట్ల రూపాయల పైచీలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఏ రోజు ఎవరు కూడా ఇన్నేళ్లలో మీరు ఆలోచన చేయండి, ఎప్పుడన్నా హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల భూమి మీకు ఇవ్వాలన్న ఆలోచన ఎవరని చేసిండ్రా? ఇవాళ మీ సోదరుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో ప్రజాపాలన ఏర్పడ్డది కాబట్టి, మా ఆడబిడ్డల కోసం హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల భూమినిచ్చి 106 స్టాల్స్ ఇవాళ పెట్టి రాష్ట్రం నలుమూలల మీరు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచానికి ప్రదర్శించే విధంగా ఈ రోజు అద్భుతంగా మీరు నిర్వహించుకుంటున్నారు.
0: భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల డిమాండుకు అనుగుణంగా విద్యుత్తు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు జనగామ జిల్లా పల్లగుట్ట గ్రామంలో స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో భట్టి మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో 60 కోట్ల పైగా విలువ కలిగిన నూతన విద్యుత్ సబ్స్టేషన్లకు భట్టి విక్రమార్క ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, బీజేపీ పోరాటాల తరువాతే కొనుగోళ్లు వేగవంతమయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, డిక్లరేషన్ల హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి జాతీయ రహదారుల విస్తరణకు 1000 కోట్లు కేటాయిస్తోందని చెబుతూ, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందాలతో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ సూర్యఘర్ యోజన పథకం ములుగు జిల్లాలో విజయవంతంగా అమలవుతుంది.

0: జిల్లా రెడ్కో మేనేజర్ గంధం రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
1: ఈ రోజు వరకు 162 మంది వాళ్ళ సొంత ఇంటి పైన 625 కిలోవాట్లను ఎస్టాబ్లిష్ చేసుకుని ఈ యొక్క పచ్చని భారతదేశ నిర్మాణంలో వాళ్ళు భాగస్వామ్యం అయ్యారని తెలియజేయడానికి సంతోషిస్తున్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జగ్గన్నపేట విలేజ్ లో గృహజ్యోతి వినియోగదారులకు ప్రతి ఇంటి పైన 2 కిలోవాట్ల సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయడం అనే కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగినది.
0: ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మాతృ శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రతి నెల 9వ తేదీన గర్భిణులకు ఉచితంగా రక్త మూత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ నిర్వహిస్తున్నట్టు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ యామిని ఆకాశవాణికి తెలియజేశారు.
2: ప్రతి నెల 9వ తారీఖున ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ అనే ప్రోగ్రాం కింద రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్, గర్భిణీ స్త్రీలందరికీ కూడా వారికి రొటీన్ చెకప్స్ మనం చేస్తున్నాం. ఇక్కడ వారికి చేయాల్సిన పరీక్షలన్నీ కూడా అన్ని జరుగుతాయి ఇక్కడ ఫ్రీగా. ప్రతి నెల ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీకి కూడా మీరు ఇక్కడే రావచ్చు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొమరం భీం అర్బన్ ఎకోపార్క్, 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ మంత్రి,
3: ప్రతి స్కూల్లో సుమారు 2300 మంది పిల్లలు, అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన పిల్లలని ఒకే దగ్గర ఉంచి చదువుకునే వయసు నుంచి వాళ్ళలో కులాలు మతాలు అనేది చెలరేగకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది.
0: ఇప్పటి వరకు 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇన్ని టన్నుల ధాన్యం సేకరణ దేశంలోనే రికార్డని అన్నారు. 35,077 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు. దేశంలో పండే వరిలో 61% తెలంగాణ నుంచే వస్తోందని తెలియజేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 135,000 కోట్లు ఇచ్చిందని, తాము 2 ఏళ్లలోనే రైతులకు 100 కోట్లిచ్చామని చెప్పారు. నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రేపటికల్లా రాష్టమంతటా ఇవి విస్తరిస్తాయని, ఉత్తరప్రదేశ్ నుంచి కోస్తా ఆంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలియజేసింది. దీని ప్రభావంతో ఈరోజు రేపు పలు జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో యెల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 14 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కాగా గత 24 గంటల్లో సూర్యాపేట జిల్లా పెదవీడులో అత్యధికంగా 11.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో ఉదయం నుంచి ఉక్కపోత, ఎండలు. ఈ సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. నైరుతి ఋతుపవనాల రాకతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జోరు వాన పడుతోంది. నాచారం, మల్లాపూర్, తార్నాక, హబ్సిగూడ, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీల్లో కురిసిన వర్షంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టుతో సహా అన్ని కోర్టుల్లో ఈ నెల 20వ తేదీన 2వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. దీని ద్వారా వివిధ రకాల సివిల్, క్రిమినల్ తదితర కేసులను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు 2 నెలలుగా జీతాలందక ఇబ్బందులు పడుతున్న 62,000 మంది అంగన్వాడీల జీతాలు చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలను దేశంలోనే అత్యధికంగా పెంచిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు వేతనాలు 18,000 రూపాయలకు పెంచుతామని ఇచ్చిన హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మహిళా శక్తి మహాసభలో మహిళా సంఘాలు నిర్వహించే 553 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. భవిష్యత్

0: అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్తు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. నైరుతి ఋతుపవనాలు రేపటికల్లా తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఎఫ్ఎంఎన్ 103.8 MHz పై ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రసార విశేషాలలో భాగంగా ముందుగా ఈ పూట ప్రసారంలో 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచనలు, యువతకు వ్యక్తిత్వ పాఠాలు పి శ్రీనివాస్ గారు అందిస్తున్న రూపకం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో కొర్రమీను చేపల పెంపకం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మామ్నూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ మోతే చిరంజీవి. అనంతరం సజ్జలు కొర్రలు పంటల సాగులో అనుభవాలు, వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి గ్రామ రైతు టి రామారావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోతే చిరంజీవి. అనంతరం 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం వింటారు. 9:00 న్యూస్8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి రిలే వింటారు. 9:30 శాస్త్రీయ సంగీతం, 10:00 మధుర గీతాలు, 11:10 12 సంవత్సరాల ప్రభుత్వ పాలన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గీతం, 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో వద్దిరాజు సోదరుల సాహితీ వైభవం ప్రసంగం వింటారు శ్రీమతి రంగరాజు పద్మజ గారిచే. 8:00 జానపద సంగీతం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 9:00 చిత్రసీమ, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారం, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం వింటారు. ఇక 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని కొన్ని వివరాలు.

0: ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బల
5: సై బాల్,
4: నడువులో తామర
5: సై బాల్,
6: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
7: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
4: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
1: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
4: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
4: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
4: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 918 6142.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
4: మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
7: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
4: సందర్భం ఏదైనా,
7: శుభకార్యం మరేదైనా,
4: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
7: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియచేయవచ్చు.
4: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
7: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

0: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: సమాచార దర్శిని విన్నారు.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచనలు యువతకు వ్యక్తిత్వ పాఠాలు పి శ్రీనివాస్ గారు అందిస్తున్న రూపకం వింటారు.
1: జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, తెలుగు సాహిత్య విశ్వంభరుడు, తెలుగు సినీ సాహిత్య రేడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రస్తుతం ఇప్పుడున్న తెలుగు కవులు రచయితలందరికీ ఆదర్శప్రాయులు, గురుతుల్యులు, సినారే అని ముద్దుగా పిలుచుకునే డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి తన రచనలను కానుకగా ఇచ్చి వాటిలోనే నన్ను చూసుకోమని ఈ ధరణికి సెలవన్నారు. కళాన్నే హలంగా మార్చి తెలుగు సాహితీ ప్రపంచాన్ని సుసంపన్నంగా మార్చిన ఘనత ఆయనది. మట్టి మనుషుల మధ్య పుట్టి, మట్టి పరిమళాల మధ్య పెరిగి సాహితీ సుగంధాలను ధరణి నలుచెరుగులా వెదజల్లిన విశ్వంభరుడాయన. హరికథలు, జానపదాలు, జంగం కథలతో స్ఫూర్తి పొందిన సినారే ఇంతింతై వటుడింతై అన్నట్టు పద్య, గద్య, కవిత, కథ, కథనాలు, నాటికలు, ఆఖరికి ఉర్దూ సాహిత్య ప్రక్రియ గజల్స్ను తెలుగులో పరిచయం చేసి సాహితీ చరిత్ర పాఠమై మిగిలిపోయారు. పుట్టితిని తెలంగాణ నట్ట నడిగడ్డపై మేడి పట్టిన రైతు మేటి వంగడమందు మెట్టితిని క్రొందెనే పట్టుల తలపించు తెలుగు పలుకుల కవీంద్రుల సుసాంగత్యమందు చిన్ననాటి నుండి వ్రాసినదేదో వ్రాసితిని పలుకగలిగినదెల్లా పాటగా మలచితిని అంటూ తాను తెలంగాణ భూభాగంలో ఒక సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిన మేటి వంగడంగా వర్ణించుకున్న ఆధునిక తెలుగు కవి సార్వభౌముడు ఆయన. రచనల్లో ఆయన శైలి బహుముఖం. ప్రేమ, ఎడబాటు, విషాదం, హాస్యం, తత్వం, శృంగారం, భక్తి ఇలా అన్ని రసాలను ఆయన రచనల్లో దొర్లించారు. ఆయన రచనల నుండి యువత అనేక వ్యక్తిత్వ పాఠాలను నేర్చుకోవచ్చు. ఎన్ని మెట్లు ఎక్కావని కాదు, ఎంత ఎత్తుకు ఎదిగావని. ఎన్ని మునకలేశావన్నది కాదు, ఎంత లోతు చూశావని. ఎన్ని సభలు తిరిగావని కాదు, ఎంత బుద్ధి పెంచావని. ఎన్ని కృతులు చదివావని కాదు, ఎంత సిద్ధి పొందావని అంటూ తన ప్రపంచ పదులు కావ్యంలో ఆయన రాసుకున్నది తన జీవితంలోనూ నిరూపించిన ప్రతిభ ఆయనది. ఇదే విషయాన్ని నేటి యువత ఆయన నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా పనిని కష్టంతో కాక ఇష్టంతో చేయడం అనే సూక్ష్మాన్ని, వివేకము లేని విద్య వృధా అనే మర్మాన్ని యువత అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హన్మాజీపేటలోని ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారాయన. నిజాం పాలకుల ప్రభావం ఉన్న ప్రాంతం నుండి వచ్చిన సినారేకు చిన్ననాటి నుండే సామాజిక దృక్పథం అలవడింది. మారుటెన్నడో విషంబు గుండెలి జగాన మారుటెన్నడో అనేది నారాయణ రెడ్డి గారి తొలి గేయం. ఇది వారు 10వ తరగతిలో ఉన్నప్పుడు రాసిన గేయం. వెన్నవంటి మనసున్న వానికి అన్నమేమో కరువాయే, ఉన్నవానికింతన్నా విడుదామన్నా గుండె లేదాయే వంటి పాటలు రాశారాయన. తన 13వ ఏటనే ఇలాంటి కవితలు పాటలు రాయడం మొదలుపెట్టారాయన. సాహిత్యానికి ఏమీ సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చినా, ఎలాంటి ప్రోత్సాహం లేకున్నా 85 ఏళ్లలో 100ల సంఖ్యలో గ్రంథాలను రచించి 50 ఏళ్లకు పైగా తెలుగు సాహిత్యానికి పట్టం కట్టారాయన. సినిమాల్లో 3000కు పైగా పాటలను రాశారు. చిన్నతనంలో ఏ ప్రోత్సాహం లేకపోయినా ఎవరికీ తలవంచకుండా, ఎవరినీ ఆశించకుండా, గుండె బలాన్ని ఆయుధంగా నిండు మనసే పెట్టుబడిగా పెట్టి ఇన్ని సత్కారాలను తెలుగు సాహితీ ప్రియుల అభిమానాన్ని చూరగొన్నారు. ఆశయం పట్టుదల గట్టిదైతే విజయం వరిస్తుంది అని యువతకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశారు నిండు సంసారం చిత్రంలోని ఈ పాటలో.

నేటి యువత ఇష్టపడే వాటిల్లో ఒకటి ఫ్రెండ్షిప్, అదే స్నేహం. యువత భవిష్యత్తును నిర్ణయించే వాటిల్లో ఒకటి స్నేహం, స్నేహ బృందాలు. మనలోని మంచి చెడులను, మనకున్న సానుకూల ప్రతికూల అంశాలను, బలాలను బలహీనతలను మనకు ఎరుగజేసేది స్నేహితులే. ఈ విషయాన్ని 30 ఏళ్ల క్రితమే డాక్టర్ సినారే నిప్పులాంటి మనిషి చిత్రం కోసం ఒక పాటలో చెప్పారు. ఈ రోజుల్లో యువతను చిత్తు చేస్తున్న మరో అంశం ఆత్మవిశ్వాసలేమి. ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు నైరాశ్యం ఆవహిస్తుంది. అది ఎంతటి మనిషినైనా కుంగదీస్తుంది. నేడు సమాజంలో కుంగుబాటుకు గురి అయ్యి అనేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ధోరణి యువతలో అధికంగా ఉండటం మనమూ గమనిస్తున్నాము. కారు చీకటిని సైతం పారదోలే శక్తి చిన్న దీపానికి ఉన్నట్టు, నైరాశ్యంతో నిండిపోయిన మనసుకు స్వాంతననిచ్చే చిన్న ఆలోచన మళ్లీ మనల్ని చైతన్యులను చేయగలదు అన్న సారాంశాన్ని కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈదాలి, నీళ్లు లేని ఎడారిలో కన్నీరైనా తాగి బతకాలి అంటూ గోరంత దీపం చిత్రంలో ఆయన రాసిన పాట నేటి యువతకు వ్యక్తిత్వ వికాస పాఠంగా నిలుస్తుంది.

ఏ దేశానికి ఏగినా మన భారతీయ మూలాలను మరవద్దు అంటూ ఖండాంతరాలు దాటి విద్యనభ్యసిస్తున్న యువతను జాగరూకులను చేశారు కోడలు దిద్దిన కాపురం సినిమా పాటలో.

ప్రపంచం కుగ్రామం అవుతున్న ఈ రోజుల్లో భిన్నత్వంలో ఏకత్వం కేవలం మన భారతదేశానికే పరిమితం అవ్వలేదు. ప్రపంచ స్థాయిలో అనేక మంది విద్యార్థులు తమ సొంత దేశాన్ని విడిచి వేరే దేశాల్లో విద్యనభ్యసిస్తూ విదేశాల్లో స్థిరపడిపోతున్నారు. అందువల్ల ప్రస్తుతం భిన్నత్వంలో ఏకత్వం కొన్ని వేరే దేశాలకు కూడా వర్తిస్తుంది. ఇలాంటి సందర్భంలో కుల, మత, జాతి విద్వేషాలను విడనాడితేనే మనుగడ సాధ్యమవుతుందని చెప్పక తప్పదు. సరిగ్గా అలాంటి సంబోధాత్మక గీతాన్ని కర్ణా చిత్రం కోసం రచించారు సినారే. యువత లౌకిక తత్వాన్ని అలవర్చుకోవడం అత్యవసరం అనే విషయాన్ని ఈ గీతంలో తెలిపారు.

ధర్మో రక్షిత రక్షితః అంటే ధర్మాన్ని పెంచి పోషించిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదన్న అనే సందేశాన్ని అందించారు మంచి మిత్రులు సినిమాలోని ఒక పాటలో. ఇలాంటి జీవిత పాఠం నేటి యువత గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కృషి, పట్టుదల, దేశభక్తి, చక్కని స్నేహ బృందం, ఆత్మవిశ్వాసం, మంచి ఆశయం, నిరాశకు దూరంగా ఉండటం, వివేకంతో కూడిన విద్య, ఇవన్నీ నేడు యువత నేర్వాల్సిన వ్యక్తిత్వ వికాస పాఠాలు. ఇలాంటి పాఠాలెన్నో పాటల రూపంలో అందించి సెలవంటూ కవితను వదిలి వెళ్లారు సినారే. ఏసీ గదుల్లో కూడా ఊపిరాడటం లేదు. కారణం, నేను ఈరోజు కవిత రాయలేదు అని కవిత్వం, రచనలతోనే ఆయన ఊపిరిని సాగించారు.

మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచనలు యువతకు వ్యక్తిత్వ పాఠాలు పి శ్రీనివాస్ గారు అందించిన రూపకం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక సినీ గీతం విన్నాం. త్రిబులార్ ఈ చిత్రం కోసం

త్రిబులార్ చిత్రం కోసం హేమచంద్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు విందాం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
5: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను సివిల్ విభాగంలో భర్తీ చేయనున్నారు. మల్టీజోన్ 1లో 112, మల్టీజోన్ 2లో 110 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా ఏఎంఐఈ అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జులై 1, 2026 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆబ్జెక్టివ్ రథ పరీక్ష, మెరిట్, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జులై 13, 2026. అదేవిధంగా 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఖాళీలను కూడా భర్తీ చేయడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను ఎలక్ట్రికల్ విభాగంలో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ సాధించి ఉండాలి లేదా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఏఎంఐలో అసోసియేట్ మెంబర్గా ఉండాలి. అభ్యర్థుల వయసు 2026 జులై 1 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం కూడా వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జులై 15, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 47 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. అభ్యర్థులు ఎంబీబీఎస్ లేదా ఎండీఎస్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apmsrb.ap.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 17, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 25 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 1979 ఖాళీలు. ఇందులో జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఆర్కైవిస్ట్, అసిస్టెంట్ ఫిట్టర్, లిఫ్ట్ ఆపరేటర్, అసిస్టెంట్ ఆపరేటర్ కమ్ మెకానిక్, సబ్స్టేషన్ అప్రెంటిస్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్,

0: trained graduate teacher, domestic science teacher, special educator, electrical overseas. ఈ విధంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. గరిష్టంగా జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఖాళీలు 289 ఉన్నాయి. అభ్యర్థులు సైంటిఫిక్ అసిస్టెంట్.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి

0: చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ప్రారంభించారు. శ్రీలంకలోని రంగిరి దంబుల్లా స్టేడియం వేదికగా శ్రీలంక ఏ జట్టుతో జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశవ్యాప్తంగా నీటి వనరుల నిర్వహణను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా అంతర్రాష్ట నదుల అనుసంధానంతో పాటు రాష్ట్రాల పరిధిలోని నదుల అనుసంధాన ప్రాజెక్టుల పురోగతి, నమామి గంగే వంటి కీలక కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణను పెంపొందించే లక్ష్యంతో ప్రారంభించిన జల సంచయ్ జన్ భాగీదారీ అనే ఫ్లాగ్షిప్ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, సహాయ మంత్రి డాక్టర్ రాజ్భూషణ్ చౌదరి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని ల్యాండ్ పోర్టుల కార్యక్రమాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకువస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ద వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: మరి స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన మే ల్యాండ్ పోర్ట్ అథారిటీ కా బహుత్ బడా యోగదాన్ ఆనే వాలే దినో మే. యే జో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన యే దో మిల్కర్ ఏక్ ప్రకార్ సే అభేద్ ఆర్ సురక్షిత్ బోర్డర్ కా నిర్మాణ కరేంగే ఇస్మే మేరే మన్ మే కమ్ సే కమ్ కోయి శంకా నహీ.
0: ఈ నెల 21వ తేదీన జరగబోయే నీట్ పునః పరీక్ష ఏర్పాట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి ప్రశ్నపత్రాల తయారీ నుండి తదుపరి అన్ని ప్రక్రియల వరకు పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. పరీక్షా సామగ్రి ఖచ్చితంగా సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేలా చూడడంలో కూడా ఇందులో భాగమని పేర్కొన్నారు. ఎలాంటి లోపాలు జరగకుండా నిరోధించడానికి ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటుందని ప్రధాన్ చెప్పారు. ఈ ప్రక్రియలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐతో సహా అన్ని సైబర్ రక్షణ వనరులను రంగంలోకి దించినట్టు మంత్రి తెలిపారు.
2: सभी राज्य की मुख्यमंत्रियों को अनुरोध पत्र लिखा है, उनकी पहले भी सहयोग रहा है, इस बार थोड़ा और भी ध्यान दिया जाए. इस बीच में अनेक राज्य के मुख्यमंत्री अपने राज्य की डीजी और चीफ सेक्रेटरी की उपस्थिति में डिस्ट्रिक्ट कलेक्टर की मीटिंग, एसपी की मीटिंग राउंड शुरू किए हैं, जिसमें एनटीए की डीजी स्वयं भी यहाँ ऑनलाइन जुड़ते हैं. अनेकों राज्यों की मीटिंग होगी, आज जैसे बिहार की मीटिंग था. आने वाले दिनों में भारत सरकार की गृह सचिव भी उस पर एक उच्च स्तरीय मीटिंग लेने वाले हैं.
0: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు, బెదిరింపు రాజకీయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రేవంత్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టిని మరల్చడానికే ముఖ్యమంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తాము రాహుల్ గాంధీ లేదా రేవంత్ రెడ్డి దయా దాక్షిణ్యాల వల్ల కాకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజల ఆశీస్సులతో అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాలు.

0: ఉత్తరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా ఈ పథకం ద్వారా గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ప్రభుత్వం నిరంతరం బలోపేతం చేస్తోందని తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత సేవలను వినియోగించుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన విస్తరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశంలోని మహిళలు గర్భధారణ సమయంలో తమకు అవసరమైన ఆరోగ్య సంరక్షణకు దూరం కాకుండా ఈ కార్యక్రమం చూసుకుంటుందని, వారికి సకాలంలో వైద్య చికిత్స అందించడంలో సహాయపడిందని నడ్డా పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారేందుకు వీలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1 జూలై నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం మీడియాకు వెల్లడించారు.
1: किसी भी राज्य का मैं एक बताना चाहता हूँ, ये आशंकाएं कई बार लोग व्यक्त करते थे, इसका कम हो जाएगा, उसका कम हो जाएगा, किसी का कम नहीं हुआ है. ये जो हमने दिया है 60% ही, पिछले साल मनरेगा का जो एलोकेशन था लगभग उतना तो 60% ही दिया है.
0: దుబాయ్లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 7 గురిలో ఉత్తరప్రదేశ్కు చెందిన 3, తెలంగాణకు చెందిన 3 భారతీయ కార్మికులు, 1 శ్రీలంక పౌరుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 8 మంది భారతీయుల్లో 5 చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో 3 ఇంకా ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతున్నారు. సాంకేతిక లోపం కారణంగా రోడ్డు మధ్యలో నిలిచిపోయిన 1 ట్రక్కును కార్మికులతో వెళుతున్న మినీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. శ్రీలంకలోని రంగరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన పురుషుల ట్రైనేషన్ ఏ సిరీస్ తొలి క్రికెట్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టుపై ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 48.5 ఓవర్లలో 269 పరుగులకే ఆల్అవుట్ అయింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ 101 పరుగులు చేయగా కెప్టెన్ తిలక్ వర్మ 60 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా చామికా కరుణరత్ని, గరుకా సంకేత్, వనుజ సహంతలో వికెట్టు తీసుకున్నారు. ఇండియా ఏ జట్టు తన తదుపరి మ్యాచ్లో గురువారం ఇదే వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో తలపడుతుంది. నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రేపటికల్లా రాష్టమంతటా ఇవి విస్తరిస్తాయని, ఉత్తరప్రదేశ్ నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో యెల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్14 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పోలీసు దౌర్జన్యాల కారణంగా పలువురు నిరసనకారులు మరణించడం, అనేక మంది గాయపడడం వంటి నివేదికలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు గుర్తించింది. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు గాను అంతర్జాతీయ సమాజం ఆ దేశాన్ని జవాబుదారీగా నిలుపుతుందని భారత్ ఆశిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, పాకిస్తాన్ నుండి నిరంతరం నకిలీ వార్తలు, తప్పుడు వీడియోలు వచ్చే ధోరణిని తాము గమనిస్తూనే ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్ తన సొంత వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, తన దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రపంచం దృష్టిని మరల్చడానికి చేస్తున్న నిరాశాజనక ప్రయత్నమే ఇదని ఆయన అభివర్ణించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో తిరిగి కలుద్దాం.
2: ఆకాశవాణి

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ముందుగా కొర్రమీను చేపల పెంపకం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మామ్నూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఎం చిరంజీవి. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 5551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 5551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఇప్పుడు విన్నాం కొర్రమీను చేపల పెంపకం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మామ్నూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారితో పరిచయ కార్యక్రమం.
6: తెలంగాణ రాష్ట్రంలో కొర్రమీను చేపల పెంపకం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా వీటిని మనము బొమ్మ చేపలు అని కూడా పిలుస్తూ ఉంటాం. దీంట్లో శుభ్రమైన నీరు, సరి అయిన ఆహారం అనేటువంటివి వాడి పెంచేటువంటి వారు ఉన్నారు. చాలామంది ఈ చెరువులలో కొర్రమీను పిల్లలను వేసి పెంచేటువంటి వారు కూడా ఉన్నారు. తద్వారా వారు వారి యొక్క జీవనోపాధిని పొందుతూ ఉన్నారు. మార్కెట్లో వీటికి మంచి ధర కూడా ఉంది. ముఖ్యంగా ఈ కొర్రమీనులో ఎటువంటి రకాలు ఉన్నాయి, వాటిని పెంచడానికి రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అతి ప్రధానంగా ఈ కొర్రమీను పెంచడానికి అనుకూలమైనటువంటి నీటి వనరులు కానీ స్థలాలు కానీ ఏ విధంగా ఉండాలి, ఈ కొర్రమీను పెంపకంలో కనుక చూసినట్లయితే వాటికి కొన్ని వ్యాధులు అనేటువంటి సంక్రమించినప్పుడు ఆ పెంపకదారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ కొర్రమీను పెంపకంలో చెరువు ఎంత లోతు వరకు ఉండాలి, పెంచేటువంటి తరుణంలో ఎన్ని రోజులలో ఇది పెరిగి చేతికి వస్తుంది, వాటికి ఆహారం కానీ దానా కానీ ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి తదితర విషయాలను గురించి మనకు వివరించడానికి గాను మామనూరు కృషి విజ్ఞాన కేంద్రంలో మత్స్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ జి గణేష్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ముందుగా నమస్కారం అండి.
7: నమస్కారం.
6: మనము ఈ కొర్రమీను చేపల పెంపకం ముఖ్యంగా కనుక చూస్తే ఇప్పుడు వేసవి కాలము అయిపోయి మనం వర్షాకాలంలోకి అడుగుతున్నటువంటి తరుణంలో ఎక్కువగా ఈ కొర్రమీను బొమ్మ చేపలు అనేటువంటి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో ఎక్కువగా పెంచేటువంటి కొర్రమీను జాతులు ఏంటంటారు?
7: ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ చేపల పెంపకం అంశానికి వస్తే అందులోనూ మన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతంలో అంటే వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాలో మనకు తెల్ల చేపలు అంటారు, భారతీయ మేజర్ కార్ప్ చేపలు. వాటికంటే కూడా అధిక సాగులో ఉన్నటువంటి చేపల పెంపకము కొర్రమీను చేపల పెంపకము. ముఖ్యంగా కొర్రమీను చేప అనేది మన రాష్ట్రానికి చెందిన చేప. రాష్ట్ర చేప ఏంటంటే మనకు కొర్రమీను జాతి చేప. అందులో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా 2 రకాల కొర్రమీను జాతులను పెంచుతా ఉన్నారు. ఒకటి చెన్న స్ట్రైటస్, చెన్న మైరులిస్. దీంట్లో చెన్న స్ట్రైటస్ అనేది మనకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన చేపగా పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్య భారతదేశ ప్రభుత్వము భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను ఒక క్లస్టర్ గా విభజించడము, అందులో

0: తెలంగాణ రాష్ట్రానికి మనకు కొర్రమీను చేపలని ఒక క్లస్టర్గా గుర్తించడం అనేది కూడా జరిగింది.
1: అయితే ఈ కొర్రమీను పెంపకానికి అనుకూలమైనటువంటి నీటి వనరులు అనేటువంటి ఏంటంటారు?
0: కొర్రమీను చేపల పెంపకం అనేది సాధారణంగా మనకు చూసుకున్నట్లయితే ఇవి కొర్రమీను జాతి చేపలు. మనకు సహజంగా నదులలో దొరుకుతాయి, రిజర్వాయర్లో ఉండొచ్చు. మనం ముఖ్యంగా ఈ అనుబంధంగా పెంచుకోవాలనుకున్నట్లయితే మనకు నీటి కుంటలలో గాని లేదా మనకు వ్యవసాయం మాదిరిగా ఉన్న ఈ భూమిని కూడా చెరువుగా మలుచుకుని ఆ చెరువులలో చేపలను పెంచవచ్చు. లేదా అధునాతమైన పద్ధతిలో అధిక సాంద్రతలో పెంచడానికి మనకు బయోఫ్లా గాని మరియు రీసర్క్యులేట్ అక్వాకల్చర్ సిస్టమ్ అనే పద్ధతులలో కూడా వంటి అధునాతమైన పద్ధతిలో కూడా ఈ కొర్రమీను జాతి చేపలను పెంచవచ్చు.
1: మరి ఇప్పుడు మనకు వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి, ఇంకా వర్షాలు అనేటువంటి మొదలు కాలేదు. మరి ఇటువంటి తరుణంలో ఈ చెరువులల్లో నీటి ఉష్ణోగ్రతను ఏ విధంగా ఉంటే మంచిదంటారు, ఏ విధంగా మెయింటైన్ చేయాలి?
0: ముఖ్యంగా చేపల పెంపకంలో ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు అటువంటి నీరు మరియు మేత ఆరోగ్య యాజమాన్య పద్ధతులు. నీటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు రకాల లక్షణాలు ఉంటాయి, భౌతిక లక్షణాలు మరియు రసాయనిక లక్షణాలు. భౌతిక లక్షణాలు ముఖ్యమైనది నీటి ఉష్ణోగ్రత. సాధారణంగా చేపల పెంపకానికి అనుకూలమైన ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఈ వేసవి కాలం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధిక ఉష్ణోగ్రతల కారణంగా నీరు త్వరగా వేడెక్కడం జరుగుతూ ఉంది. అయితే వీటిని అధిగమించడానికి కొన్నిసార్లు నీటి ఉష్ణోగ్రత 32-33 డిగ్రీలు పోయినప్పుడు మనకు చేప యొక్క శ్వాసక్రియ రేటు పడిపోవడం జరుగుతుంది. దీనికి మనం ముఖ్యంగా పరిష్కారం ఏంటంటే చేపల చెరువు లోతును గనక 6 ఫీట్ల వరకు గనక మీరు కంపల్సరీ దాంట్లో వాటర్ కనుక మెయింటైన్ చేసినట్లయితే పై లేయర్ మనకు నీరు ఉష్ణోగ్రత వేడెక్కినా కింది లేయర్ మనకు చల్లగా ఉండే అవకాశం ఉంది. ఏ చెరువు అయితే మనకు ఈ సరైన 6 ఫీట్ల లోతును గనక సక్రమంగా నిర్వహించలేని వారైతే కంపల్సరీ అధిక ఉష్ణోగ్రతకు గురై ఆ చేపలు కూడా శ్వాసక్రియ రేటు తగ్గిపోవడం వల్ల అధిక సంఖ్యలో చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి రైతులు రోజు వారి నీటిని మార్చడం వల్ల అంటే చల్లని నీటిని లోపల పంపించడం వల్ల దాంట్లో కొంచెం ఆక్సిజన్ రేట్ ను పెంచగలిగింది. అయితే ఈ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు కలిగే నష్టాలను కూడా మనం తగ్గించుకోవచ్చు.
1: అయితే ఇది ఉష్ణోగ్రత అనేటువంటిది ఈ విధంగా ఉండాలంటారు. అయితే ముఖ్యంగా ఈ కొర్రమీను పిల్లలను ఎక్కడి నుండి తీసుకొస్తే మంచిది, ఏ రకానికి సంబంధించినవి వాడితే అధిక లబ్ధి అనేటువంటిది చేకూరుతుందంటారు?
0: చాలా మంచి ప్రశ్న. చాలా మంది మనకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు కావచ్చు, మత్స్యకార రైతులు కావచ్చు, ముఖ్యంగా ఈ చేప కొర్రమీను పెంపకంలో చాలా ముఖ్యమైన అంశము చేప పిల్లల ఎంపిక అనే అంశము. ఈ చేప పిల్లల ఎంపికలు ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన హ్యాచరీలు గాని లేదా విశ్వసనీయత కలిగిన ప్రైవేట్ హ్యాచరీ నుంచి మీరు తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఈ కొర్రమీను చేపలలో మీకు అధిక లాభాలు రావాలంటే మనకు చేప పిల్లల 4 దశలు ఉంటాయి: స్పాన్, ఫ్రై, ఫింగర్లింగ్ అండ్ అడ్వాన్స్ ఫింగర్లింగ్. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫింగర్లింగ్ అంటే చేతి పొడుగు వేళ్ళు, అంటే 3.5 నుంచి 4 ఇంచుల చేప పిల్లల్ని తెచ్చుకుంటే మీకు మరణాల శాతం తగ్గి ఆ సైజు కలిగిన చేప పిల్లని మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే దాదాపు మీరు 7 నుంచి 8 నెలల సమయంలో మీరు మార్కెట్ సైజ్ చేపల్ని పొందవచ్చు.
1: మరి ఈ విధంగా ఎంపిక చేసినటువంటి పిల్లలు అనేటువంటివి తీసుకోవాలి. అయితే ఎకరానికి ఎన్ని పిల్లలు అనేటువంటివి వదలాలి, ఎన్ని పిల్లలను వదిలితే అవి స్వేచ్ఛగా జీవించగలగడం అనేటువంటిది జరుగుతుంది?
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం పాటించే పద్ధతులు అంటే మనం అధిక శాస్త్రీయత పద్ధతిమైన చేపల పెంపకం పాటించినట్లయితే ఎకరాకు మనకు దాదాపు 8,000 చేప పిల్లల్ని వదలవచ్చు. లేదు మనం పాక్షిక పద్ధతిలో శాస్త్రీయ పద్ధతులు పాటించాలంటే కొంత మేరకు మాత్రమే మేత కొంత సరైన మేత యాజమాన్య పాటించిన చెరువులు అయితే ఎకరానికి 5,000 చేప పిల్లల్ని వేసుకోవాలి. కానీ దీంట్లో కంపల్సరీ అధిక ప్రోటీన్ శాతం కలిగిన మేతను తీసుకునే అవకాశం కాబట్టి మేత యాజమాన్య పద్ధతి కరెక్ట్గా పాటించాలి. వీటితో పాటు నీరు మరియు ఆరోగ్య యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా చూసుకున్నది ఎకరాకు 5,000 చేప పిల్లల్ని వదులుకోవడం చాలా ఉత్తమం. లేదు పూర్తి శాస్త్రీయతమైన పద్ధతిలో పాటిస్తామంటే ఎకరాకు 7 నుంచి 8 వేల చేప పిల్లల్ని కూడా వదులుకోవచ్చు.
1: మరి ఈ కొర్రమీనుకు ప్రధాన ఆహారం ఏంటంటారు?
0: కొర్రమీను చేప సాధారణంగా చాలా మాంసాహారీ చేప కాబట్టి దానికి చాలా ప్రోటీన్లు అంటే అధిక ప్రోటీన్లు కలిగిన మేత అవసరము. అందుకు మనము తేలియాడే పెల్లెట్ కలిగిన 42% క్రూడ్ ప్రోటీన్ మేతను ఇవ్వడం చాలా ఉత్తమం. దాని శరీర బరువుకు 5% ఇవ్వాలి.
1: మరి ఆహారం అనేటువంటిది ఈ విధంగా ఉంటే ఒక కొర్రమీను ఒక చేప పిల్లను వేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది, దానికి ఎంత కాలం పడుతుంది, ఎప్పుడు దాన్ని మళ్ళీ మనము తీసి బయట మార్కెట్ లో విక్రయించడానికి ఆస్కారం ఉండొచ్చు?
0: ఈ యొక్క కొర్రమీను పెంపక కాలం అనేది వాటి యొక్క విత్తన సైజు మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఫ్రై అంటే 1.25 ఇంచెస్ ఆ చేప పిల్లలు కనుక తీసుకున్నట్లయితే మనం దాదాపు 10 నెలల సమయం పడుతుంది. ఫింగర్లింగ్ అంటే 3.5 నుంచి 4 ఇంచుల చేప పిల్ల ఆ దశ చేప పిల్లని తీసుకున్నట్లయితే మనకు 8 నెలల సమయం పడుతుంది. అడ్వాన్స్ ఫింగర్లింగ్ అంటే దాదాపు 6 నుంచి 10 ఇంచుల మధ్యలో అటువంటి చేప పిల్లలు కనుక తీసుకున్నట్లయితే మనకు 6 నెలల సమయంలో చేప పిల్లలు అనేది మనకు మార్కెట్ సైజు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏ పద్ధతులైనా కంపల్సరీ మనము మంచి యాజమాన్య పద్ధతులు నీరు మేత ఆరోగ్య యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే.
1: మరి ముఖ్యంగా ఈ కొర్రమీను పెంపకంలో సాధారణంగా వచ్చేటువంటి వ్యాధులు ఏంటంటారు?
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొర్రమీను

0: పెంపకంలో అధిక సాంద్రత పద్ధతి వలన గాని లేకపోతే నీటి నాణ్యత సరైన యాజమాన్యత పద్ధతి పాటించకపోవడం వల్ల ముఖ్యంగా వచ్చే వ్యాధులు ఏంటంటే ప్రాణజీవి వ్యాధులు గాని బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులు గాని ఫంగస్ అంటే శిలీంధ్ర సంబంధించిన వ్యాధులు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మనకు చాలా చోట్ల ఇప్పుడు శీతాకాలంలో వచ్చే ముఖ్యమైన వ్యాధి ఏంటంటే శీతాకాలంలో వాటి యొక్క రోగ నిరోధక శక్తి పడిపోవడం, మేత సరిగా తీసుకోకపోవడం వల్ల, జీర్ణక్రియ పడిపోవడం వల్ల మనకు ఫంగస్ అంటే శిలీంధ్ర సంబంధించిన వ్యాధి అంటే ఈఎస్ అల్సర్ ఎపిజోయిటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్ అంటాం. అంటే పుండ్ల వ్యాధి గాని కురుపుల వ్యాధి అంటాం. శరీరం పైన చిన్న చిన్న పుండ్లుగా మారి గుంటలుగా ఏర్పడి ఆ క్రమేణ రెక్కలు గాని తర్వాత తోకలు గాని కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. అదే విధంగా మనకు వేసవి కాలంలో అయితే ముఖ్యంగా ఎరుపు మచ్చల వ్యాధి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నీటి లోతును సరిగా పాటించకపోవడము, అధిక సాంద్రతలో చేపలు ఉండడం వల్ల ఈ బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది.
1: మరి ఇటువంటి వ్యాధులు వచ్చినప్పుడు వాటిని ఎలా గుర్తించాలి, ఎలా నివారించాలంట?
0: ముఖ్యంగా కొరమైన చేపలకు ఏదైనా వ్యాధి సంబంధించినప్పుడు అవి మేత సరిగా తీసుకోకపోవడం గాని అంత యాక్టివ్ గా ఉండకుండా నీటి పైన తేలియాడుతూ అంత తొందరగా వీదకుండా తర్వాత చెరువు గట్లకు రాసుకోవడము, శరీరం పైన ఇప్పుడు మనం అనుకున్నట్లయితే చిన్న చిన్న కురుపులు రావడం గానీ లేదా శరీరం యొక్క వాటి యొక్క పొట్ట భాగంలో ఎరుపు మచ్చలు రావడం గానీ గుర్తించినట్లయితే మీరు కంపల్సరీ శరీరం పైన ఎరుపు మచ్చలు రావడం చూడడం లేదు అనుకుంటే ఫంగస్ సంబంధించిన వ్యాధి వచ్చినప్పుడు మనకు సిఫాక్స్ అనే మందును ఎకరాకు 100 ml పర్ చొప్పున చల్లుకోవాలి. అది పూర్తి నీటి ద్వారా ఇచ్చుకోవచ్చు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం యాంటీబయాటిక్స్ ని మనం మేత ద్వారా ఇవ్వాలి. ముఖ్యంగా చెప్తే ఆక్సిటెట్రాసైక్లిన్ ఉంటుంది లేదా డాక్సిసైక్లిన్ కూడా ఇచ్చుకోవచ్చు లేదా తర్వాత ఎండోఫ్లాక్సిన్ కూడా ఇచ్చుకోవచ్చు. వీటిని మనం మేత ద్వారా ఇచ్చుకోవాలి. కంపల్సరీ మనకు వాటి యొక్క వ్యాధి నిరోధక శక్తి ఇంకా పెంపొందించుకోవడానికి మనము వాటర్ ప్రోబయాటిక్స్ ని ఇచ్చుకోవడము మేత ద్వారా. తర్వాత వాటితో పాటు మనకు ఖనిజ లవణ మిశ్రమాన్ని టన్ను చేపకు 2% చొప్పున కూడా ఇచ్చుకోవచ్చు.
1: మరి వీటికి మార్కెట్ లో బాగా డిమాండ్ అనేటువంటిది ఉంది అని అంటున్నారు. మరి ఆ డిమాండ్ అంటే ఏంటి, ఎంత ఉంది, రైతులకు దానివల్ల ఎలా లాభదాయకం ఉంటారు?
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో అత్యంత చాలా మంది ఇష్టపడే చేప కొరమైన చేప. మనకు మిగతా భారతీయ మేజర్ కార్పొరేటిక బొచ్చెలు కానీ రవ్వలు కానీ తర్వాత మొయ్య చేప కానీ లేదా విదేశీ జాతి చేపలైనటువంటి గడ్డి జాతి, బంగారు తీగ, వెన్ని చేపల కంటే, ఎందుకంటే దీంట్లో ముళ్ళు తక్కువగా ఉండడము, మాంసం కూడా చాలా రుచికరంగా ఉండడం, ఎందుకంటే అది అధిక ప్రోటీన్లు కలిగిన మేతను తీసుకుంటుంది కాబట్టి మాంసం కూడా చాలా మంచిగా ఉంటుంది. తద్వారా మనకు సాధారణంగా మార్కెట్ లో ఇప్పుడు 400 నుంచి 450 రూపాయల వరకు ధర పలుకుతుంది. రైతు వ్యవసాయ క్షేత్రంలో మన ఆన్ ఫార్మ్ ప్రైస్ ప్రకారం మినిమం 300 to 350 rupees కి మనం అమ్మడం జరుగుతుంది. మిగతా చేపల పెంపకం కంటే ఇది చాలా లాభదాయకము, ఎక్కువ మనకు లాభాలు తెచ్చే పంట. మరి అదేవిధంగా మిగతా చేపల కంటే దీంట్లో కొంత మనకు పెట్టుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మిగతా చేపలకు ఈ మేతకు 24% మేత మాత్రమే వాడతాం కాబట్టి మేత కాస్ట్ తక్కువగా ఉంటుంది. దీంట్లో మేత కాస్ట్ దాదాపు 100 to 105 rupees కేజీ ఉంటుంది కాబట్టి మేత కాస్ట్ ఎక్కువనే వచ్చే లాభం కూడా దీంట్లో కొంచెం ఎక్కువ.
1: మరి ముఖ్యంగా ఈ కొర్ర మీను చేపల పెంపకాన్ని ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు? చెరువుల ప్లాంట్లల్లా అని డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు కదా?
0: గ్రామీణ నీటి పంచాయతీ ట్యాంకులలో కంటే వీటిని చాలా మంది తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు తక్కువ అంటే మన తెలంగాణ ప్రాంతంలో చాలా చిన్న కప్తా రైతులు ఉంటారు కాబట్టి ఎకరా గానీ 2 ఎకరాలు గానీ 1/2 ఎకరాలో వారి సొంత పొలాన్ని మనకు చేపల చెరువుగా మార్చి ఆ యొక్క కుంటలలో చేయడం జరుగుతుంది. పూర్తిగా కాకపోయినా కొంతమేర మనకు మేత యాజమాన్య పద్ధతులు పాటించడం, ఆరోగ్య యాజమాన్య పద్ధతులు పాటించడం జరుగుతూ ఉంది. చాలా వరకు రైతులు కూడా దీని మీద కొంతమేర అవగాహన ఉంది, ఇంకా పూర్తి స్థాయి అవగాహన అయితే రాలేదు. చాలా వరకు రైతులు మనకు వారి యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని చెరువుగా మార్చేసి చేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల బయోఫ్లాగ్ పద్ధతిలో చేయడం జరుగుతుంది. మనకు ఒక కొన్ని మనకు వేల పైన లెక్క పెట్టుకునే ఆర్ఏస్ యూనిట్లలో కూడా వీటిని అంటే రీసర్క్యులర్ అకౌల్సీ సిస్టమ్ ద్వారా కూడా ఈ కొరమీన్ చేపలు పెంచడం అనేది జరుగుతూ ఉంది.
1: మరి మీరు ఇంతకుముందు అన్నట్టు ఈ బయోఫ్లాగ్ పద్ధతిలో కొర్రమీన్ అని పెంచవచ్చు అంటున్నారు, అసలు బయోఫ్లాగ్ అంటే ఏంటి?
0: మనకు చేపల పెంపకంలో దాదాపు మేతకే 65 to 70% వరకు మనకు ఖర్చు అవుతా ఉంది. ఆ యొక్క మేత కాస్ట్ ను తగ్గించడానికి మనకి బయోఫ్లాగ్ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా బయోఫ్లాగ్ పద్ధతిలో ఏంటంటే మేత యొక్క వేస్ట్ ని చేపల యొక్క విసర్జితాలను తిరిగి సేంద్రియ పదార్థంగా మార్చి వాటిని ఆహారంగా వినియోగిస్తే మనకు అప్పుడు రోజువారు వేసే మేత దాదాపు మనకు 30 to 40% తగ్గించుకోవచ్చు. దీని ద్వారా మేత కాస్ట్ తగ్గుతుంది. మరి అది కంట్రోల్ కండిషన్ ఉండడం వల్ల దాంట్లో మంచి ప్రోబయాటిక్స్ ఉంచడం వల్ల మనకు నీటి నాణ్యత ప్రమాణాలు కూడా పడిపోవు. మరియు ఎప్పుడు మనకు మంచి చేసే ప్రోబయాటిక్ అంటే ప్రోబయాటిక్ మీన్స్ అంటే ఏంటంటే మనకు మంచి చేసే బ్యాక్టీరియా సంఖ్య ఎక్కువ ఉండడం. ఆ బ్యాక్టీరియా ఆ వాటర్ లో ఎక్కువ ఉండడం వల్ల మనకు వ్యాధులు కలిగించే సంబంధిత బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధులు గానీ ఫంగస్ గానీ అటాక్ కాకపోవడం వల్ల మనకు త్వరగా అంటే వ్యాధులు రావు, నీటి నాణ్యత ప్రమాణాలు పడిపోవు, మేత కాస్ట్ కూడా 30 to 40% తగ్గిపోతుంది. మరియు తక్కువ సంఖ్యలో ఎక్కువ నెంబర్ ని కూడా ఈ యొక్క పద్ధతి ద్వారా చేసుకోవచ్చు. దీంట్లో మరియు కూలీల సంఖ్య కూడా చాలా తక్కువ, అంటే మనం చేప పట్టుబడి చేసే సమయంలో గానీ చేప పిల్లలని చెరువులో వదిలే సమయంలో గానీ కూలీలను పెట్టుకోవడం కూడా చాలా తక్కువ. ఇది తక్కువ స్థలంలో మన ఇంటి వెనుక కూడా చేసుకోవచ్చు. ఈ ఎక్కువ నెంబర్ ట్యాంక్ అంటే వారి యొక్క విస్తీర్ణం గానీ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది చాలా మంచి పద్ధతి. దీని ద్వారా మనం మేత కాస్త తగ్గించుకోవచ్చు, తర్వాత నీటి నాణ్యత ప్రమాదం కూడా మంచిగా ఉంటే తక్కువ స్థలంలో ఎక్కువ

0: అవన్నీ కూడా మనం స్టాక్ చేసుకోవచ్చు.
1: మరి మీరు ఇంతకుముందు మాట్లాడుతూ నీటి నాణ్యత అని అన్నారు, అయితే ఈ కొర్రమీను చేపల పెంపకంలో నీటి నాణ్యత విషయంలో పిహెచ్ స్థాయి అనేటువంటిది ఏ విధంగా ఉండాలంటారు?
0: ముఖ్యంగా పిహెచ్ నీటి ఉదజని అంటాం, ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రమాణిక, నీటి నాణ్యత ప్రమాణిక. ముఖ్యంగా 7.5 to 8.5 ఉండాలని చెప్తాం. ఇది ఉండడానికి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే వ్యవసాయ సున్నం, అగ్రికల్చర్ లైమ్ అంటాం, లేదా క్విక్ లైమ్ అంటాం, లేదా డోలమైట్ ని దాపు వ్యవసాయ సున్నం అయితే మనకు 1 hectare కు అంటే 2.5 ఎకరాలకు 200 kg చొప్పున చల్లుకోవాలి.
1: మరి ఈ పిహెచ్ స్థాయి అనేటువంటిది ఈ విధంగా ఉంటే దాంట్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేటువంటి ఎంత వరకు అవసరం అంటారు?
0: ముఖ్యంగా ఆక్సిజన్ స్థాయి అంటే నీటిలో కరిగి ఉన్న ప్రాణవాయువు, డిజాల్వ్ ఆక్సిజన్ అంటాము, అది దాదాపు మనకు 5 to 6 ppm ఉండాలి. ఇది 5 to 6 ppm ఉండడానికి మనకు దాదాపు దీంట్లో కొరమైన చేపల పెంపకం లేదంటే ఆక్సిజన్ చాలా తక్కువ తీసుకుంటుంది. తక్కువ తీసుకుంది అంటే ఆక్సిజన్ లెవెల్ కొంచెం తక్కువగా ఉన్నా కూడా ఇవి బతుకుదల కొనసాగిస్తూ ఉంటుంది. మీరు సాధారణంగా చూసుకున్నట్లయితే బయట మార్కెట్లలో కూడా కొరమైన లైఫ్ ఇష్ చూస్తుంటారు మీరు, కొంత వాటర్ ఉంచి దాంట్లో చేపలు ఉంచిన సాయంత్రం వరకు అవి బతికే అవకాశం ఉంటుంది కాబట్టి. కానీ అధిక సంఖ్యలో మనం కంపల్సరీ తక్కువ ప్లేస్ లో ఎక్కువ కొరమైన చేపలు పెంచగలనుకున్నప్పుడు మనం ఆక్సిజన్ ఏరియట్లను ఉపయోగించడం కూడా చాలా మంచిది.
1: మరి ఈ కొరమీను పెంపకంలో FCR పద్ధతి కూడా వినియోగించడం అనేటువంటి జరుగుతుంది, అంటే ఫీడ్ కన్వర్షన్ రేషియో అని. అది అంటే ఏంటంటారు?
0: ఇది ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటే మేత వినిమయ నిష్పత్తి అంటాము. నార్మల్ గా ఏంటంటే ఒక చేప పిల్ల తనకు తన జీవితకాల మార్కెట్ సైజ్ వరకు ఎంత చేప ఎంత మేతను తీసుకునేది మనకి ముఖ్య అంశము. ఈ FCR అనేది ముఖ్యంగా 1:1 ఉంటే మనకు చాలా ఉత్తమమైన లాభం వచ్చిందని రైతులు గ్రహించుకోవాలి. ఎలా అంటే 1:1 అంటే చేప పిల్ల నుంచి మార్కెట్ సైజ్ రావడానికి 1 kg రావడానికి 1 kg మేత తీసుకున్నారు. ఇలా వస్తే రైతుకు చాలా లాభం. ఒకవేళ వారు శాస్త్రీయ పద్ధతి కనుక అటుగా కొంచెం తక్కువగా పాటించిన ఈ నీటి నాణ్యత గానీ ఆరోగ్యజమైన పద్ధతులలో గానీ మేత దగ్గర కొంచెం సరైన అవగాహన లేకపోతే మినిమం అది 1:1.2 అంటే 1 kg చేప రావడానికి 1200 grams మేత పోయినట్టు, అంటే 1 kg బరువు రావడానికి చేప ఎంత మేత తీసుకుంది అనేది మనం ఈ పద్ధతి ద్వారా లెక్క పెడతాం.
1: మరి చేపల పెంపకంలో ముఖ్యంగా కొర్రమీను చేపల పెంపకంలో రైతులు ఏ విధంగా దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు, ఏ విధంగా ఉపాధి పొందుతున్నారు, ఏ విధంగా లాభాలు ఆర్జిస్తున్నారు అనేటువంటి చాలా చక్కటి విషయాలను మా ఆకాశవాణి కార్యక్రమం వింటున్నటువంటి శ్రోతలకు గానీ, అదేవిధంగా మా వ్యవసాయదారులకు గానీ, ఈ చేపల పెంపకం చేసేటువంటి పెంపకదారులకు గానీ చాలా చక్కటి విషయాలు తెలియపరిచినందుకు గాను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మనకు రేడియో స్టేషన్ ఆకాశవాణి వరంగల్ డివిజన్ వారికి, మా యొక్క కృషి విజ్ఞాన కేంద్రం మామూలు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క కొరమైన చేపల పెంపకంపై ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు మా యొక్క కృషి విజ్ఞాన కేంద్రాన్ని పనివేళలో సంప్రదిస్తే మీకు కావాల్సిన శాస్త్రీయపరమైన సలహాలు సూచన ఇవ్వడానికి మా యొక్క కృషి విజ్ఞాన కేంద్రం
2: మీరింతవరకు కొర్రమీను చేపల పెంపకం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మామ్నూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి గణేష్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ మోతే చిరంజీవి. కార్యక్రమంలో ఇప్పుడు సజ్జలు కొర్రలు పంటల సాగులో అనుభవాలు వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి గ్రామ రైతు టి రామారావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోతి చిరంజీవి.
3: కొన్ని సంవత్సరాల నుంచి కూరగాయల పంటలనే కాకుండా వినూత్న రీతిలో కొర్రలు సజ్జలు అనే పంటను కూడా పండిస్తూ రైతులకు చాలా మందికి తన యొక్క సలహాలు సూచనలు ఇస్తున్నారు. మరి వారి దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం, మరి వారిని అడిగి ఈ కొర్రలు సజ్జలు ఏ విధంగా పండిస్తారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. నమస్కారం అండి రామారావు గారు. ఇప్పుడు ముఖ్యంగా మనం కొర్రలు సజ్జలు పెట్టుకోవడానికి ఎటువంటి నేలలు అనుకూలమైన అంటారు?
4: మనకున్న ఎర్ర నేలలో నేను కొర్రలు సజ్జలు
3: సజ్జలు కొర్రలు అనేటువంటి వేస్తూ ఉన్నారు. ఈ వేసేటువంటి క్రమంలో ఈ భూమి సారవంతం పెరగడానికి గాను ఏమన్నా ఎరువుల నువ్వు వాడడం కానీ, లేదా ఏమైనా మందలు పెట్టడం కానీ, లేదా ఏమైనా కాంపోస్ట్ ఎరువులను చల్లడం కానీ ఏమన్నా చేస్తారా? చేస్తే ఏం చేస్తారు?
4: మాకు ఆవులు ఉన్నాయి, ఆవుల పేడ తీసుకుపోయి మేము మా వ్యవసాయ క్షేత్రంలో వేస్తాం. సంవత్సరానికి 10 tractors వెళ్తే ఆ 10 tractors 10 ఎకరాల పొలంలో చల్లుతాం. ఆవులు బర్రెలు ఉన్నాయి, వాటి పేడ వాటి వ్యర్థాలు తీసుకుపోయి చల్లుతాం.
3: కల్టివేటర్ ఎంత లోతులో ఈ లోతు దుక్కులు దున్నుకోవాలంటారు?
4: కల్టివేటర్ 3-4 inches పోతుంది, పెద్దగా పోదు. ఈ ఎండాకాలం దుక్కులు మాత్రం ఫ్లవ్ దున్నుతాం, అప్పుడు ఫీట్నర లోతు పోతాయి. అప్పుడు రబీలో కలిసి ఫ్లవ్ దున్నాలంటే లోతు దుక్కి దున్నలేము, దున్నినా నీటి పారకానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓన్లీ కల్టివేటర్ కొట్టి మనం వ్యవసాయం చేస్తాం.
3: అంటే ఇప్పుడు కొర్రలు సజ్జలు మీరు పెట్టాలనేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది?
4: పంట కూడా ఈజీ పండుతుంది, దానికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు. కొర్రలు మామూలుగా కొన్ని సబ్సిడీలు ఇచ్చారు అప్పుడు బస్తాలు, అవి తీసుకుపోయి వేసిన, సజ్జలు కూడా అంతే. కానీ కొర్రలకు ఏమి ఇబ్బంది

0: ఇక అది కానీ సజ్జలు ఒక పిట్టలది ఇబ్బంది ఉంటుంది, ఇంకా పిట్టలు ఒకటి చూసుకోవాలి.
1: ఇప్పుడు ఈ కుర్రలు సజ్జలు విత్తనాలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు?
0: నేను యాక్చువల్గా కొన్ని కిరాణా దుకాణాలు తెచ్చిన, కొన్ని మొలిచినాయి కొన్ని మూలలేదు. ఆ మొలిచిన సీడ్ నా దగ్గర పెట్టుకున్నా, ఆ సీడ్ నేస్తాను.
1: అంటే ఇప్పుడు కుర్రలు సజ్జలు మీరు ఎన్ని ఎకరాలలో మీరు సాగు చేయడం అనేటువంటి జరిగింది?
0: నేను ఇంటి మందమే వేసుకున్నా, ఒక 10 గుంటలు కుర్రలు వేసుకున్నా, ఒక 20 గుంటలు 30 గుంటలు సజ్జలు వేసుకున్నా. నేను 4-5 సంవత్సరాల కంటే నా ఇంటి అవసరాలకు నేను వాడుకుంటున్నా సజ్జలు కూరలు వాడుకుంటారు.
1: ఇప్పుడు మీరు తినే ఆహారంలో ఈ సజ్జలు కూరలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? మీరు ఇంట్లో ఏ విధంగా దీన్ని తినడం అనేటువంటి జరుగుతుంది అంటారు?
0: నేను అంటే పచ్చజొన్నలు కూడా వేస్తా. పచ్చజొన్నలు అవి దోశలు కానీ రొట్టె కానీ గడక కానీ తింటున్నా. ఇక సజ్జలు కూడా సేమ్ అదే విధంగా. ఇక కూరలు కొద్దిగా ఇబ్బంది అయ్యి మా ఇంట్లో తిండి లేకపోతారు, వాటిని అమ్మే అవి పని చేస్తారు.
1: ఇప్పుడు మనము ఈ కూరలు సజ్జలు పెంచేటువంటి దుక్కిని దున్నుకున్న తర్వాత మనము వీటిని విత్తడం ఏ విధంగా విత్తుకోవాలి? ఎడ్ల నాగలతో దున్నుకుంటా విత్తుకోవాలనా, లేకపోతే ఏ విధమైనటువంటి పద్ధతుల ద్వారా విత్తుకోవాలంటారు?
0: భూమిని ఒకసారి కల్టివేటర్తో దున్నాక మామూలు దుక్కేది, దాన్ని నీటి పారకం చేసి ఆ పారకం మీద మళ్ళీ నాగరితోటి సాలు సాలుతోటి సాలు నాగరితోటి ముందు నాగలు దున్నంటే వెనుక మనుషులు ఆడి మనుషులతోటి విత్తనం వేసినట్టు వేస్తారు. వేసి దాని మీద బురద కూర తిప్పి ఇంకా వారం రోజులకు ములు.
1: ఇప్పుడు ఈ సజ్జలు కూరలు ఎన్ని రోజుల పంట? ముఖ్యంగా
0: సజ్జలు కూరలు అంటే 70-80 రోజులు వస్తాయి, అప్పుడు కోత కొత్తాయి. 70-80 రోజులు ఉంటాయి యావరేజ్.
1: ఇవి ఇప్పుడు మనం సజ్జలు కూరలు పెట్టినప్పటి మనం అయిపోయే వరకు ఈ నీటిని ఏ విధంగా మనం అందించాలంటారు?
0: ఒక తడి పెడతాం అంతే, నీళ్లుంటే ఒక తడి పెడతాం, లేకపోతే 2 తడులు పెడతాం అంతే. అంతవరకు
1: ఇప్పుడు వానాకాలంలో ఏ విధంగా నీటి తడులు అందించాలి, ఎండాకాలంలో ఏ విధంగా నీటి తడులు అందించాలి?
0: వానాకాలం సజ్జలు పండుతాయి కానీ పిట్టలు కావాలి, వాటికి పెట్టలేదు. ఓన్లీ రవి పెడతా, రవి కొంచెం పిట్టలు జంద పక్షుల బెడద తక్కువ ఉంటుంది. అదే వర్షాకాలం అయితే పక్షుల బెడద బెడద ఉంటే ఎక్కువ ఉండి ఏం సజ్జలు ఒక గింజ కూడా చేతికి రాలే, కాబట్టి సజ్జలు పెట్టలే. ఈ కూరలు ఈ మాత్రం పచ్చజొన్నలు కూడా సేమ్.
1: ఇప్పుడు ఈ విత్తనాలు ఎన్ని రోజులకు మనం చేనులో వేసిన తర్వాత ఎన్ని రోజులకు ఈ మొలకలుగా కనబడతాయి?
0: వారం రోజులకు ఒకటి మనం నాటుతో వేసినాక బురద బురద తిప్పుతాం, తిప్పినాక వారం రోజులకు ఒకటి.
1: అంటే మరి వేసినప్పుడు ఈ విత్తనాలను బుక్కడానికి పక్షులు ఇట్లా వస్తా ఉంటాయి కదా, మరి అట్లా బుక్కకుండా ఉండడానికి ఏం చేస్తాం?
0: అంటే మేము నాగడితోడు దున్నితే 3 ఇంచుల లోతు భూమిలో పడుతుంది. ఆ భూమిలో మేము గొర్రె తిప్పుతాం కాబట్టి విత్తనం ఆల్రెడీ మట్టిలో కప్పుకపోతుంది, పక్షికి ఎటువంటి పక్షి కానీ పురుగు కానీ దొరకదు అది, కాబట్టి వాటి వల్ల నష్టం ఏమి ఉండదు విత్తనానికి.
1: అంటే ఇప్పుడు మనకు ఈ విత్తనాలు ఎదిగిన తర్వాత మనము ఎరువులను వాడకం అనేటువంటిది దీంట్లో ఏ విధంగా ఉంటుంది?
0: వాటికి ఎటువంటి ఎరువులు అవసరం లేదు, నేను వాడలేదు. నేను ఇది ఇంటికి తినాలి కాబట్టి నేను ఎటువంటి ఎరువులు వాడలేదు, వాడాల్సిన అవసరం లేదు. మిల్లు వాటి అవి ఉత్తనే భూమిలో ఉన్న సారం తీసుకునే పండుతాయి. నీళ్లు 1 తడి 2 తడులు ఇస్తే సరిపోతాయి.
1: ఇప్పుడు నీటి తడి ఎన్ని రోజులకు ఒకసారి?
0: నేను 30 రోజులకు ఒకసారి, 45 రోజులకు ఒకసారి ఇస్తే పూత మీద ఇస్తే సరిపోతుంది.
1: ఇప్పుడు మీరు పూత అన్నారు, అంటే ఇప్పుడు మనము పంట ఎదిగిన తర్వాత ఎన్ని రోజులకు పూత వస్తుంది?
0: అదే 45 నుంచి 60-50 రోజులు ఆ మధ్యన ఓన్లీ నా తిన్ని వరకు కాబట్టి నేను లోకల్ వెరైటీలు వేస్తాను. లోకల్ వెరైటీ మామూలుగా సజ్జ 1.5 ఫీట్ ఉండేది, అది 1 ఫీట్ మాత్రమే ఉంటుంది కంకి.
1: అంటే ఇప్పుడు మీరు లోకల్ వెరైటీ అన్నారు, ఈ లోకల్ వెరైటీని మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చిల్లు, ఎట్లా ఇస్తారు ఇది?
0: నేను ఇంతకుముందు సూపర్ మార్కెట్లో తీసుకొచ్చేసిన అదే విత్తనాన్ని ఎప్పుడు కంటిన్యూ వాడతాను. జొన్నలు పచ్చజొన్నలు కూడా అదే, తెల్ల జొన్నలు అయ్యే, కూరలు కూడా అదే.
1: ఈ కంకి ఏపుగా పెరిగింది అనేటువంటి దాన్ని మీరు ఎట్లా గుర్తిస్తారు?
0: కంకి ఏపుగా అంటే అది పూత టైంలో పెరుగుతూనే ఉంటుంది, హెల్దీ ఉంది లేదు అనేది దాని వాతావరణాన్ని బట్టి అది చెప్పగలుగుతుంది.
1: ఇప్పుడు సజ్జలలో మనం ముఖ్యంగా ఈ కలుపు నివారణ కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు?
0: మేము దుక్కిలో వేసినప్పుడు ఆ పదంతో మూలిస్తే గడ్డి ఎక్కువ పడదు. తర్వాత 4 రోజులకు నీళ్లు కట్టినాక దాన్ని మళ్ళీ ఒకసారి దున్నుతాం. నాగడితో దున్నితే బోజలు పడదు, కాలువలు లెక్క పడదు, కాలువలు లెక్క పడుతుంది. కాలువలు లెక్క పడినాక ఇది చెట్టు పెట్టినాక ఆ నీళ్ళకు ఎటువంటి గడ్డి పుట్టలేదు మాకు. నేను అమ్మల తర్వాత నేను వాటర్ ఇచ్చిన, ఆ వాటర్ తోటే పెరిగింది అంతే తప్ప దాంట్లో ఎటువంటి కలుపు నేను తీయలేదు. ఈ ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఎటువంటి వాడలేదు, నేను వాడొద్దు అనుకున్నాను.
1: అంటే ఇప్పుడు మీరు కుర్రలు కూడా పండిస్తూ ఉన్నారు, కుర్రలు మీరు ఎప్పటి నుంచి పండిస్తూ ఉన్నారు, ఈ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతా ఉన్నారు?
0: కొర్రలు అంతకుముందు సూపర్ మార్కెట్లో నాన్ పాలసీ దొరికేది, ఇప్పుడు పాలసీ దొరుకుతాను కాబట్టి ఇప్పుడు దొరకలేదు ఇస్తాను. కానీ అంతకుముందు నాన్ పాలసీ దొరికినప్పుడు పర్సెంటేజ్ 100 గింజలలో 2-3 గింజలు ముడిచినా అవి పెద్దగా అయ్యి వాటిని ఇతను పెట్టుకున్నాను. అట్లా అయితే అక్కడ నుంచి సూపర్ మార్కెట్లో కొని తెచ్చుకున్నాను.
1: ఇప్పుడు మీరు కొర్రలు నాటడానికి నేలను ఏ విధంగా మనం చదును చేసుకోవాలంటారు?
0: సేమ్ ఇదే, పత్తి తీయగానే దాన్ని కల్టివేటర్ కొట్టి, పదనతోటి కల్టివేటర్ కొట్టి సాఫ్ చేసినాక దుక్కి మీద మళ్ళీ ఇతను నీళ్లు బారిచ్చి మళ్ళీ నాగడుతో

0: పీటు గ్యాబ్తోటి సాల్ ఉంటుంది, మణికట్ నాగలతోటి దాంతో వేసుకుంటాం.
1: ఇప్పుడు మీరు విత్తనాలు ఈ ఎడ్ల నాగలతో వేసేటప్పుడు ఒక్కొక్క సాలుకు ఎంత ఎడమ ఉండాలి, ఎంత ఎడమ ఉంటే అది మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది?
0: అది సాగడు సాల్కు సాల్కు ఫీటు నరుస్తుంది. ఇక గింజల గింజల మధ్యన మేము ఒత్తుకెత్తాం. తర్వాత మొలిచిందనుకో సందులో బీకెత్తాం, మొలో లేదనుకో పలసగా మొలిచిందనుకో అట్నే ఉంచుతాం. ఒత్తుగా మొలితే కంకి తక్కువ పడుతుంది, పలసగా ఉంటే కంకి ఎక్కువ పడుతుంది.
1: ఇప్పుడు మరి కొర్రలు మీరు పంటను పండించడానికి గాను ముఖ్యంగా మీరు మీ చేనులో పంట చేనులో ఎటువంటి సేంద్రియ ఎరువులను మీరు వాడడం అనేటువంటి జరుగుతూ ఉంది?
0: సేంద్రియ ఎరువులు అంటే నాకు నాకు ఎరువులు పశువుల ఎరువులు మాత్రమే నేను భూమిలో పోతాను, అందుకని ఎటువంటి ఎరువులు వాడతలేను, ఎటువంటి ఫెస్టిసైడ్స్ కానీ ఎటువంటి ఎరువులు కానీ వాడలేను.
1: అంటే పశువుల ఎరువును మీరు ఏ విధంగా మీరు దాన్ని భద్రపరిచి ఏ విధంగా మన మీ యొక్క పంట చేనులో వేయడం అనేటువంటిది జరుగుతుంది?
0: మా ఇంటి వద్ద ఉన్న పశువుల పేడను ఆవుల పేడను మొత్తం ఒక దిక్కు కలెక్ట్ చేసి ఈ గడ్డి చెత్త సొప్ప పేడ అంతా ఒక దిక్కు వేసి కుక్కుప్పలాగా వేసినాక అది మాగినాక ఏప్రిల్ మే నెలలో అప్పుడు తీసుకుపోయి మేము చిలకలో చల్లుతాం. చిలకలో చల్లి అదే మే నెలలో మొత్తం చల్లి తొలకరి వర్షాలు పడ్డప్పుడు దాన్ని చదును చేసి దున్నుతాం. అప్పుడు అప్పుడే కాదు.
1: అంటే ఇప్పుడు మీరు కొర్రలు మీరు కనుక పండించేటువంటి క్రమంలో ఇప్పుడు ఈ సాలు సాలుకు మీరు పెట్టేటువంటి క్రమంలో ఎన్ని రోజులకు పంట అనేటువంటిది మొలకలుగా మనకు కనబడుతుంది?
0: వారం 10 రోజులకు భూమి మీదకి వెళ్ళి మొలకలు వెళ్తాయి. మొలకలు వెళ్ళినాక అది 15-20 రోజులకు బాగా పెరిగినాక అప్పుడు ఒక తడి పెడతాం, తడి పెట్టి దున్నుతాం.
1: అంటే ఇప్పుడు ఈ కొర్రలు అనేటువంటిది ఎన్ని రోజుల పంట, ఎన్ని రోజులకు మనకు కోతకు అనేటువంటిది వస్తుంది?
0: కొర్రలు 70 రోజులకు వస్తాయి. పిలకలు వస్తాయి వాటికి, మొత్తం మన దీని లెక్క కాదు, దానికి వరి లెక్కనే పిలకలు వస్తాయి. ఆ పిలకలతో పండుతాయి.
1: అంటే ఇప్పుడు ఈ పిలకలు రావడానికి లేదా ఈ పూత పూస్తుంది ఇది కాపుకొస్తుంది అనేటువంటి విషయాన్ని కొర్రలలో ఏ విధంగా గుర్తిస్తారు?
0: అది కంకి తెలుస్తుంది. కంకి కొంచెం ఎల్లో కలర్ చేంజ్ అవుతుంది, చేంజ్ అయినప్పుడు అది కోతకు వచ్చిందని అర్థమవుతుంది.
1: అంటే ఎన్ని రోజులకు ఇది కంకి పెట్టేటువంటి అవకాశం?
0: 60-70 రోజులకు.
1: అంటే మనం పూత అనేటువంటిది ఎప్పుడు వస్తుంది?
0: పూత 40-50 రోజులకు వస్తుంది.
1: అంటే ఇప్పుడు దీంట్లో ఏమైనా పూత ఎక్కువ రావడానికి కానీ లేదా కాత ఎక్కువ రావడానికి కానీ ఏమైనా ఎరువుల వాడకానికి కానీ సేంద్రియ ఎరువులు కావచ్చు లేకపోతే రసాయనిక ఎరువులు కావచ్చు ఏమైనా వాడతాలా?
0: మేము వాళ్ళే వాటికి తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రతి రైతు మొక్కజొన్న ఊకే మొక్కజొన్న పత్తి పండించడం కాదు, పత్తిలో కూడా మీరు కూరలు వేసుకోవచ్చు, మీ ఇంటి మంది అవసరాలు తీసుకొని చేసుకోవచ్చు. మీరు దోశలు కానీ ఇడ్లీలు కానీ గడక కానీ జొరొట్టె కానీ తినొచ్చు. నేను అదే పాలసీ చేస్తాను. ఇప్పుడు మా ఇంట్లో పచ్చజొన్నలు కూరలు సజ్జలు ఉన్నాయి, అది 10 సంవత్సరాల కానీ చేస్తాను. నాకు మాకు వేసిన 4-5 ఎకరాల మొక్కజొన్నలో కంపల్సరీ మా పచ్చజొన్నలు మాత్రం వేస్తున్నాను.
1: మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి మీ యొక్క అభిప్రాయాలు తెలియపరిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి రామారావు గారు.
2: మీరు ఇంతవరకు సజ్జలు కొర్రలు పంటల సాగులో అనుభవాలు వరంగల్ జిల్లా సంగం మండలం కాట్రపల్లి గ్రామ రైతు టి రామారావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోతి చిరంజీవి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ప్రభుత్వ అధికారులతో పరిచయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: శ్రమకు, స్వయం ఉపాధికి అత్యున్నత స్థానం ఇచ్చే సంస్కృతి మనది. ఏ రంగంలోనైనా సరే కష్టపడే గుణమే మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. మన సమాజంలో శ్రమనే నమ్ముకుని చెమటోడ్చి జీవించే శ్రామికుల్లో వీధి వ్యాపారులు ముఖ్యులు. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అనే సూక్తి ప్రకారం మన విజయాలు మన పట్టుదల ఆత్మవిశ్వాసం పైనే ఆధారపడి ఉంటాయి. ఆ గుణాలు పుష్కలంగా ఉన్న చిరు వ్యాపారులకు కావలసింది కాసింత చేయూతే. చిన్న ఆర్థిక సహాయం అందిస్తే చాలు, వారు ఎంతటి విజయాన్నైనా సాధించగలరని ప్రధానమంత్రి స్వనిధి పథకం నిరూపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండనక వాననక శ్రమించే చిరు వ్యాపారులు భారతదేశ పట్టణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వారు. వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆర్థిక భరోసానిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకమే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారుల్ని ఆదుకోవడానికి 2020లో ఈ పథకం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ పరిపాలన శాఖ కింద పనిచేసే నోడల్ ఏజెన్సీ మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ మెప్మా ఈ పథకానికి రాష్ట్ర స్థాయి చోదక శక్తిగా పనిచేస్తోంది. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు ప్రతి వారం బ్యాంక్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడైనా లోన్లు ఆలస్యమవడం, తిరస్కరణకు గురి కావడం వంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తూ డిజిటల్ అక్షరాస్యత శిక్షణతో పాటు సదరు వ్యాపారుల కుటుంబ సభ్యుల సామాజిక భద్రత కోసం వారిని మరో 8 కేంద్ర పథకాలతో అనుసంధానం చేసే బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు. కష్టజీవుల శ్రమకు ప్రభుత్వ తోడ్పాటును అందించడమే ముఖ్యోద్దేశంగా ఉన్న ప్రధానమంత్రి స్వనిధి పథకం ప్రత్యేకత గురించి, అనకాపల్లి జిల్లాలో ఈ పథకం అమలు తీరుతెనుల గురించి అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ గారు అందించే వివరాలు ఇప్పుడు విందాం.
3: అందరికీ నమస్కారం. మనకి కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి అనేకమైనటువంటి అద్భుత పథకాల్లో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల లేదా వీధి విక్రేతల ఆత్మ నిర్భర నిధి, ఈ పథకం వల్ల ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో డైలీ వీధుల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎంతో మేలు జరగటానికి, తర్వాత వాళ్ళు ఒక ఆత్మ నిర్భరంగా బతకడానికి కూడా ఈ పథకం గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఈ యొక్క వీధి విక్రేతలు అనగా వీధి వ్యాపారం చేసుకునే వర్తకులందరికీ కూడా సరసమైనటువంటి రుణాలు తక్కువ వడ్డీతోటి ఇవ్వటానికి కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పథకము ఏర్పాటు చేయబడింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సూక్ష్మ క్రెడిట్ సౌకర్యం కలిగినటువంటి పథకం. 1 సంవత్సర కాల పరిమితిలో ఒక్కొక్క వీధి వ్యాపారస్తుడికి 15,000 రూపాయల వరకు క్యాపిటల్ వర్కింగ్ కింద రుణాలు అందజేయడం జరుగుతుంది. ఈ పథకంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కూడా జరుగుతుందండి. మొదటి వాయిదాన్ని ఎవరైతే ఈ వీధి వ్యాపారస్తులు తిరిగి సక్రమంగా చెల్లించేస్తే 2వ విడతలో 25,000 వరకు ఇవ్వటం జరుగుతుంది. అది 2వ విడతలో 25,000 కూడా సక్రమంగా తిరిగి చెల్లించిన వారికి 3వ విడతలో 50,000 రూపాయల వరకు కూడా రుణ సదుపాయం ఇవ్వటం జరుగుతుంది. వీధి వ్యాపారస్తులు పిఎం స్వనిధి కింద రుణాలు పొందాలంటే వాళ్ళకున్న ఈ క్రెడిబిలిటీ, అంటే వాళ్ళు వ్యాపారస్తులై ఉండాలి, అర్బన్ లోకల్ బాడీస్లో వాళ్ళు గుర్తింపు పొంది ఉండాలి, వాళ్ళకి ఈశ్రమ్ కార్డులు కూడా, ఈశ్రమ్ కార్డు అని లేబర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, ఆ కార్డులు కూడా ఉండాలి. దానికి సంబంధించినటువంటి మా యొక్క రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా వాళ్ళతో టచ్లో ఉంటారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నటువంటి అనకాపల్లి, తర్వాత యలమంచిలి, నర్సీపట్నం ఇలాంటి ప్రాంతాల్లో అనేక మంది వీధి వ్యాపారస్తులు వారి ఆత్మ నిర్భర్ పథకం కింద 1వ విడత, 2వ విడత, 3వ విడత కూడా తీసుకుని వాళ్ళ యొక్క జీవనోపాధిని, తర్వాత వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను కూడా పెంచుకోవటానికి గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పథకం వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయినటువంటి మెప్మా ద్వారా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని మేము అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఆత్మనిర్భర్ కార్యక్రమంలో కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ప్రధానమంత్రి బీమా యోజన ఉందండి. ఈ బీమా యోజనలో ఎవరైతే

0: ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తారో వారికి 5 లక్షల వరకు పర్మనెంట్గా వికలాంగులైనటువంటి వాళ్ళకి 2.5 లక్షలు కూడా ఇవ్వటం జరుగుతుందండి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కూడా ఉందండి. ఈ స్కీమ్ కింద సంవత్సరానికి సుమారు 436 రూపాయలు చెల్లించి ఏ కారణం చేతైనా పాలసీదారుడు మరణిస్తే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ కింద లైఫ్ కవర్ కింద 2 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకం అనేది ఉందండి. ఇది పట్టణ ప్రాంతాల్లో అనేక మంది అసంఘటిత కార్మికులు ఉంటారు. సో వారికి భారత ప్రభుత్వం పెట్టినటువంటి ఒక పెన్షన్ పథకం. ఇది దీంట్లో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేసుకుని వాళ్ళ ఆదాయంలో సుమారుగా 15,000 లోపు ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక నిర్ణీత మొత్తాన్ని జమ చేసుకుంటే వారికి 60 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత సుమారుగా 3,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తున్నాం. తర్వాత ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ జన్ధన్ యోజనలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఒకటి కలిగి ఉండాలండి. సో జనరల్గా మిగిలిన వాళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 1,000 రూపీస్ కమర్షియల్ బ్యాంకులు అయితే ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో లబ్ధిదారుడు ఏమీ కట్ట అవసరం లేదు, వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ కూడా అవసరం లేదు. కాకపోతే అతని పేరు మీద అకౌంట్ ఉంటుంది, ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. ఈ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే ప్రభుత్వం ఒక కరప్షన్ ఫ్రీగా అంటే అవినీతి తావలేకుండా ప్రతి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ జన్ధన్ యోజన కింద వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా డీబీటీ కింద వాళ్ళకి బెనిఫిట్ అందజేయడం జరుగుతుంది. తర్వాత వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కూడా ఈ ఆత్మ నిర్భర పథకంలో ప్రవేశపెట్టడం జరిగింది. భారత ప్రభుత్వం వారు పెట్టినటువంటి పథకంలో ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి చౌకధారుల దుకాణంలో వాళ్ళకి ఇస్తున్నటువంటి ధాన్యాలు ఎక్కడి నుంచైనా వాళ్ళు ఉచితంగా కానీ సబ్సిడీ రేట్లు కానీ తీసుకుంటానికి అవకాశం ఉంటుందండి. జననీ సురక్ష యోజన. ఈ పథకం పేద గర్భిణీ స్త్రీలకి అంటే బీలో పాటలో వాళ్ళకి ప్రసవాలు కేవలం ఆసుపత్రిలో జరగడం వల్ల మాతా శిశు మరణాలు అరికట్టడం, తర్వాత ఆరోగ్యవంతమైన 2 శిశువుల్ని సమాజానికి అందించడం అన్నది ఈ పథకంలో భాగంగా పూర్తిగా వారికి ఆర్థిక సాయం చేస్తూ 100% హాస్పిటల్ డెలివరీస్కి ప్రోత్సహించడం జరుగుతుందండి. భవన మరియు నిర్మాణ కార్మికుల కోసం కూడా ఒక పథకం ఉందండి. ఈ పథకంలో నమోదైనటువంటి వారికి సహజ మరణం కనుక సంభవిస్తే 60,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. లేదా ఈ యొక్క పథకం కంటిన్యూ చేస్తున్న లబ్ధిదారులు వివాహానికి మహిళలకి అయితే 20,000, వారి యొక్క ప్రసవానికి 20,000, మరి మరణాంతరం జరిగిన మట్టి ఖర్చుల కింద కూడా 20,000 ఈ పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ప్రధానమంత్రి మాతృవంద యోజన అనేది గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు వారికి ఒక ఆర్థికమైన సహాయాన్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దీంట్లో ఎవరైతే మొదటి కాన్పుకి 5,000, రెండో కాన్పులో ఆడపిల్ల పడితే 6,000 డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందండి. సో ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజలు జీవన ప్రమాణం పెంచడానికి పిఎం స్వనిధి అంటే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ పథకం కింద ప్రవేశపెట్టడం. ఇది అనకాపల్లి జిల్లాలో మెప్మ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా 100% జరుగుతున్నాయని తెలియజేస్తున్నాం.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకర్లతో సమన్వయం, డిజిటల్ చెల్లింపుల అవగాహనలో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో పదుల సంఖ్యలో ప్రైజ్ అవార్డులను ఇప్పటికే గెలుచుకుంది. కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ప్రకటించిన ప్రైజ్ అవార్డుల్లో పెద్ద రాష్ట్రాల విభాగంలో అత్యుత్తమ పనితీరు కనపరిచినందుకు ద్వితీయ బహుమతిని కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్ర పరిధిలో అద్భుతంగా పనిచేసిన 12 మున్సిపాలిటీలు, 15 బ్యాంకింగ్ సంస్థలకు అవార్డులు లభించడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో వీధి వ్యాపారులకు ఎక్కువ రుణాలు అందించి అవార్డులు అందుకున్న 3 బ్యాంకుల్లో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. విజయనగరం జిల్లాకు సంబంధించి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు ఆకాశవాణితో ఈ పథకం గురించి మాట్లాడారు.
2: అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి అనే వీధి వ్యాపారుల పథకం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పథకమును COVID-19 కారణంగా లాక్డౌన్ సరళించిన తర్వాత జీవనోపాధి కార్యక్రమాలను పునఃప్రారంభించడం కోసం పెట్టుబడి నిమిత్తము బ్యాంకు ద్వారా రుణం పొందుటకు వీలు కల్పించే నిమిత్తము భారత ప్రభుత్వము 24 మార్చి 2020 ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, రోజువారీ వినియోగ వస్తువులు విక్రయము లేదా వీధి ఫుట్పాత్ పేమెంట్ మొదలైన

0: వాటిలో తాత్కాలికంగా నిర్మించిన నిర్మాణం నుండి లేదా స్థలం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడం ద్వారా ప్రజలకు సేవలను అందించడంలో నిమగ్నమై ఉన్న వ్యక్తి వారు సరఫరా చేసే వస్తువుల్లో కూరగాయలు, పండ్లు, వీర్యాహారము, టీ, పకోడాలు, రొట్టెలు, గుడ్లు, వస్త్రాలు, దుస్తులు, కళాకారుల ఉత్పత్తులు, పుస్తకాలు, స్టేషనరీ మొదలైనవి ఉన్నాయి. మరియు సేవారంగం కింద బార్బర్ షాపులు, చెప్పులు కుట్టువారు, పాన్ షాపులు, లాండ్రీ సేవలు మొదలైనవి స్ట్రీట్ వెండర్గా పరిగణించబడతాయి. ఈ పథకం కింద మొదటి విడతగా 10,000 రూపాయలు, రెండవ విడతగా 15,000 రూపాయలు, మూడో విడతగా 50,000 రూపాయలు రుణ సదుపాయం కల్పించబడుతుంది. మొదటి విడత రుణము 12 నెలల్లోను, రెండో విడత రుణము 18 నెలల్లోను, మూడో విడత రుణం 36 నెలల్లోను చెల్లించబడును. మొదటి విడత రుణం చెల్లించిన ఏళ్ళ రెండో విడత రుణం చెల్లించిన ఏళ్ళ మూడో విడత రుణ సదుపాయం కల్పించబడును. రుణ మొత్తమును సెప్టెంబర్ 2020 నుంచి మరింత పెంచి మొదటి విడతగా 15,000 రూపాయలు, రెండో విడతగా 25,000 రూపాయలను చేసి ఉన్నారు. మూడో విడతగా 50,000 రూపాయలు మాత్రమే ఉంచి ఉన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేవారు మున్సిపల్ కమిషనర్ ద్వారా గుర్తింపు కార్డు, వెండింగ్ సర్టిఫికేట్లు పొందవారు. ఈ పథకంలో 7% వరకు వడ్డీ రాయితీ క్రమం తప్పకుండా రుణం చెల్లించే వారికి అందించబడుతుంది. 7% పైబడి వడ్డీని లబ్ధిదారుడు భరించవలను. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి గాను పిఎం స్వానిధి లబ్ధిదారుడుకు నెలకు 100 రూపాయలు ప్రోత్సాహంగా అందించబడుతుంది. ఈ పథకంలో విజయనగరం జిల్లాలో ఈ స్కీమ్ ప్రారంభించి నుంచి ఇప్పటి వరకు మొదటి విడత కింద 15,622 మంది, రెండో విడత కింద 5,513 మంది, మూడో విడత కింద 923 మంది లబ్ధి పొంది ఉన్నారు. ఈ పథకాన్ని మరింత ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకం లబ్ధిదారుల్లో క్రమశిక్షణను, వ్యాపార వృద్ధిని ప్రోత్సహించేలా రూపొందించబడింది. మున్సిపల్ కార్పొరేషన్లు వీరికి అధికారికంగా సర్టిఫికెట్ ఆఫ్ ఎండింగ్ మరియు గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ఎవరి నుండి వేధింపులు లేకుండా వారు గౌరవప్రదంగా తలెత్తుకుని తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్నారు. అత్యున్నత స్థాయిలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు డిజిటల్ డాష్ బోర్డు ద్వారా దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని గమనిస్తూ ఉంటారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తన నివేదికల్లో ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని ఒక వినూత్న ప్రయోగంగా పేర్కొనడం విశేషం. అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో దాదాపు 43% నుంచి 46% మంది మహిళలే ఉండడాన్ని గ్లోబల్ జర్నల్స్ ప్రత్యేకంగా ప్రస్తావించాయి. వీధి వ్యాపారులు కూడా క్యూఆర్ కోడ్ల ద్వారా డిజిటల్ క్యాష్ బ్యాక్ అందుకోవడం, UPI వాడటం చూసి అంతర్జాతీయ మీడియా భారత్ సాధించిన డిజిటల్ విప్లవానికి ఇది నిదర్శనమని కొనియాడుతోంది. అంతర్జాతీయ స్వతంత్ర సంస్థల సర్వేల ప్రకారం ఈ లోన్ల ద్వారా లబ్ధిదారుల సగటు వార్షిక ఆదాయం 20% పెరిగిందని, తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని నివేదికలు వెల్లడించాయి. మొత్తంగా కేవలం సహాయం అందించడమే కాకుండా వీధి వ్యాపారుల్లో ఆత్మ గౌరవాన్ని పెంపొందించే ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ కు పిఎం స్వనిధి ఒక అంతర్జాతీయ రోల్ మోడల్ అని ప్రపంచ వేదికలపై గుర్తింపు లభించింది అంటే ఈ పథకం ఎంతగా విజయవంతమైందో మనం అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా దేశంలోని లక్షలాది చిరు వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పులు వికసిత్ భారత్ 2047 స్వప్నాన్ని సాకారం చేయడంలో బలమైన పునాదిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, SBI చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి BN పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై మనోరంజన్లో ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం వింటారు. ముందుగా నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి

పున్నం వెంకటేష్, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీరు కోరుతున్న పాట క్షణక్షణం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. వీరి కోసం ఈ పాటను విన్నాం.

తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామం నుండి అనుముల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర, అనుముల ఆదిరెడ్డి, పుష్ప వీరు కోరుతున్న పాట మంచి మనసులు. ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం కేవీ మహాదేవన్. వీరి కోసం ఈ పాటను విందాం.

వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామం నుండి అనుముల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర, అనుముల ఆదిరెడ్డి, పుష్ప వీరు కోరుతున్న పాట మంచి మనసులు. ఈ చిత్రం కోసం ఘంటసాల అలపించిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం కేవీ మహదేవన్. వీరి కోసం ఈ పాటను విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మనోరంజన్ల తర్వాత పాట నా ఆటోగ్రాఫ్. ఈ చిత్రం కోసం చిత్ర ఆలపించిన చంద్రబోసు గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వీరి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాటను విందాం.

శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్పై మనోరంజనిలో ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట కోరుతున్న శ్రోతలు జనగాం జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి చింత శ్రీనివాస్. వీరు కోరుతున్న పాట వర్షం. ఈ చిత్రం కోసం చిత్ర మరియు రగీబ్ అలం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. వీరి కోసం ఈ పాటను విందాం.

చూసి ఉంటానంటే చెయ్యారా చీర తీసుకోనా.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మనోరంజన్ల తర్వాత పాట సాగర సంగమం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఎర్రగట్టు నుండి బోడ కమల, జయేందర్, వీరి కోసం ఈ పాటను విన్నాం.

మనోరంజన్లో తర్వాత పట్టను కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్ వీరు కోరుతున్న పాట జెంటిల్మెన్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత ఆలపించిన రాజశ్రీ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

మనోరంజన్లో శుభ సంకల్పం నుండి పాటను కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ ఆలపించిన వేటూరి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. వీరి కోసం ఈ పాటను విన్నాం.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: శ్రోతలు మనోరంజన్లు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఇల్లరికం. ఈ చిత్రం కోసం సత్యం ఆలపించిన ఆరుద్ర గీతం, సంగీతం టి చలపతిరావు. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా మల్యాల మండలం మేడంపల్లి గ్రామం నుండి ముదిగంటి విష్ణువర్ధన్ రెడ్డి, గోపాలరెడ్డి, దామెర భూమయ్య, రవి, శశివర్ధన్, విష్ణువర్ధన్, దేవేందర్ రెడ్డి, దశరథ్ రెడ్డి, రంగారెడ్డి, ముకుంద్ రెడ్డి, సమ్మిరెడ్డి వీరందరి కోసం ఈ పాటను విందాం.

తర్వాత పాట సిరి సంపదలు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆచార్య అత్రేయ గీతం, సంగీతం మాస్టర్ వేణు. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, వీరి కోసం ఈ పాటను విందాం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మనోరంజన్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుండి బరిగె గట్టన్న, బుచ్చన్న, ఎర్రన్న, మదరక్క, మాధవ, రానక్క, కోమల, వంశీ, గంగోత్రి, మానస, మాధురి, మయూరి, యువ రాజారెడ్డి, ఐలన్న, రాజవ, రవీందర్, రజిత, రూపక్, సదయ్య, స్వప్న, వరుణ్ కుమార్, వీరు కోరుతున్న పాట ప్రాణ స్నేహితులు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అలపించిన భువనచంద్ర గీతం, సంగీతం రాజకోటి. వీరందరి కోసం ఈ పాటను విన్నాం.

తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతాల నుండి కానుగుల గోపాల్. వీరు కోరుతున్న పాట ఆహ్వానం. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. వీరందరి కోసం ఈ పాటను విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మనోరంజన్లో చివరిగా గోకులంలో సీత ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన భువనచంద్ర గీతం, సంగీతం కోటి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జోగులాంబ.

గద్వాల జిల్లా రాజోలి మండలం క్యాదర్ వీరేష్ విశ్వేష్ వివేక్ గణేష్ కళ్యాణ్ మౌనిక లావణ్య అవినాష్ శ్వేత వీరేష్ వీరందరి కోసం ఈ పాటను విందాం.

0: ఇంతటితో ఈనాటి మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ ఆకాశవాణి. ఐఎమ్ అనూజ కుమార్ విత్ న్యూస్ 9. The headlines. India expresses grave concern over killings of 30 civilians in deadly crackdown on protesters in Pakistan-occupied Jammu and Kashmir. Accuses Islamabad of using fake news to mask severe human rights violations.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరు ఇంతవరకు శాస్త్రీయ సంగీతంలో డికే జయరామన్ గారి గాత్రం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీతం సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్పై అలనాటి ఆనిముత్యాలు మధుర గీతాలు వింటారు. ముందుగా గోరంత దీపం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆరుద్ర గీతం, సంగీతం కెవి మహాదేవన్.

తర్వాత పాట గోవుల గోపన్న. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన కోసరాజు గీతం, సంగీతం కేవీ మహాదేవన్.

గుండమ్మ కథ. ఈ చిత్రం కోసం ఘంటసాల పిసుశిల్ల పడిన పింగళి గీతం సంగీతం ఘంటసాల.

మంచి చెడు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పడిన ఆచార్య ఆత్రేయ గీతం సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి.

మధుర గీతాలలో తర్వాత పాట ఇద్దరు మిత్రులు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన దాశరథ గీతం, సంగీతం జీకే రఘు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మధుర గీతాలలో తర్వాత పాట నిప్పులాంటి మనిషి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం సత్యం.

శ్రోతలు ఎఫ్ఎంఏ 103.5 మెగాహెడ్స్పై మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట జయసుధ ఈ చిత్రం కోసం జయచంద్రన్ మరియు పి సుశీల పాడిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం, సంగీతం రమేష్ నాయుడు.

కుటుంబ గౌరవం ఈ చిత్రం కోసం పి లీల పాడిన అనిశెట్టి గీతం, సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: మధుర గీతాలలో తర్వాత పాట పూజాఫలం. ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి, గీతం సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

శ్రోతలు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్పై మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట రక్త సంబంధం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన అనిశెట్టి గీతం, సంగీతం ఘంటసాల.

ముత్యాల ముగ్గు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం కెవి మహాదేవన్.

భద్ర గీతాలలో తర్వాత పాట దాగుడు ముతలు. ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, గీతరచన దాశరథి, సంగీతం కేవీ మహాదేవన్.

దొంగరాముడు ఈ చిత్రం కోసం ఘంటసాల జిక్కి ఆలపించిన సీనియర్ సముద్రాల గీతం సంగీతం పెండ్యాల.

మధుర గీతాలలో తర్వాత పాట గాజుల కిష్టయ్య. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతం కేవీ మహాదేవన్.

మీరింతవరకు అలనాటి ఆనిముత్యాలు మధురగీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి మధురగీతాలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 11:10 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో 12 సంవత్సరాల ప్రభుత్వ పాలన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.